శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 7వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:59 దాటి 9 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సరిగ్గా 6 గంటలు. ముందుగా దేశభక్తి గీతం బృందగానం వింటారు.

మీరింతవరకు దేశభక్తికి తంపరంతగానో విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి మార్కపురం కేంద్రం సత్యం గురించి శ్రీ సాయి విశ్వచైతన్య గురుజీ గారి వ్యాఖ్యానం వింటారు.
1: సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుదాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రోతలారా, ఈరోజు అంశంలో సత్యము సత్యము సత్యాన్ని మాట్లాడటం ఎంత మంచిదో, అసత్యం వలన కలిగే అనర్థాలు ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మానవుడు రోజుకి ఎన్ని సత్యాలు చెబుతున్నాడో లెక్క పెట్టుకోవాల్సి వస్తుందండి. అసత్యాలు కాదు, సత్యాలు ఎన్ని మాట్లాడుతున్నాడు వీడని లెక్క పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున. నోరు తెలిస్తే అసత్యాలు పలకటం ఎక్కువైపోతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అసత్యము వలన చాలా మనం కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా మాట్లాడితే సత్యం అనేదే పరమాత్ముడు యొక్క స్వరూపము. మరి పరమాత్ముడు యొక్క స్వరూపమే సత్యము, సత్యమే ఆ సాయి. మరి సాయిబాబా తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరికీ ఎంత చక్కగా సత్యాన్ని మాట్లాడమని ప్రబోధించాడో ఆయన కథలు కొన్ని తెలుసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో బాబా ద్వారకామాయిలో ఉంటాడు. ద్వారకామాయి అంటే బాబా నివసించినటువంటి మస్జిదు. 60 సంవత్సరాల పాటు సశరీరంగా సిరిడిలో బాబా నివసించడం అనేది జరిగింది. భక్తులందరూ వరుసగా వస్తున్నారు బాబాను దర్శించుకోవటానికి. ఉన్నటువంటి బాబా ఒక భక్తుడు రాగానే వెంటనే, నాకు 50 రూపాయల దక్షిణ కావాలిరా అన్నాడు బాబా. వెంటనే ఆ భక్తుడు ఏం చేశాడంటే తడుముకోకుండా, బాబా నేను తీసుకురాలేదు బాబా, నా దగ్గర అంత సొమ్ము లేదు అన్నాడు. వెంటనే బాబా, చూడండి సర్వజ్ఞుడు సాయి, అన్నీ తెలుసు ఆయనకి, దైవానికి తెలియకుండా ఉంటాయా చెప్పండి. వెంటనే ఆ భక్తుడు అన్న మాటకు బాబా నవ్వి, ఒరే నీ వెనక జేబులో 50 రూపాయల నోటుందిరా, తీ అన్నాడు బాబా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అతను తీస్తే 50 రూపాయలు దొరికింది. అతను వెంటనే అప్పటికి కూడా ఎలా చెప్పాడో చూడండి, అయ్యో బాబా జేబులో ఉందని నేను చూసుకోలేదు బాబా, నన్ను క్షమించు అన్నాడు. వెంటనే బాబా నవ్వి చెప్పడం జరుగుతుంది, పిచ్చివాడా అసత్యం ఎందుకురా అనవసరంగా చెప్తున్నావు, నీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే బాబా నా దగ్గర ఉన్నది 50 నేను ఇవ్వను అని చెప్పవచ్చు, కానీ ఎందుకురా నీ దగ్గర సొమ్ము ఉంచుకొని లేదని అసత్యాన్ని చెబుతూ నరకానికి పాల్పడుతున్నావు అని చెప్పి బాబా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసిన అంశం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మన వలన కాని పనులు ఎవరన్నా అడిగితే అది కాదని చెప్పేసేయండి. అంతే తప్పితే రేపురా ఎల్లుండిరా, రేపవుతుంది పని ఎల్లుండవుతుంది అనవసరంగా అబద్ధాలు చెప్పటం వలన ఎదుటివాడికి కూడా లేనిపోని ఆశలు పెంచిన వాళ్ళం అవుతాం. వాడు ఆశ పెట్టుకుంటాడు, ఒకరోజు మరల కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పవలసి వస్తుంది, నా వల్ల కాదు ఇప్పటిదాకా ఏదో అనుకున్నానని. ఆ పరిస్థితుల్లో వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకుంటే బాధ కలుగుతుంది. కాబట్టి శ్రోతలారా, సత్యం అన్నది చాలా ముఖ్యం. ఆ సత్యాన్ని కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే సిరిడి సాయిబాబా అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది, ఈ ద్వారకామాయిలో ఉండి నేను ఎన్నడూ అసత్యమే పలకను అన్నాడు సాయిబాబా. మన పురాణాలు ఇతిహాసాలు చూసినా కూడా మరి ధర్మరాజు ఒక చిన్న మాట చెప్పినందుకు ఏమైందో చూడండి. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ద్రోణాచార్యుణ్ణి కథన రంగంలోంచి బయటకు పంపించాలంటే అశ్వత్థాముడు మరణించాడని చెబితే ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడని తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరథతో చెప్పడం జరుగుతుంది, బావా నువ్వు అశ్వత్థామ హతహ అని చెప్పు, మరణించాడని చెప్పు, అస్త్ర సన్యాసం చేస్తాడని. అప్పుడు ధర్మరాజు అంటాడు, బావా అది అసత్యం కదా, ఎదురుగా ఉన్నాడు కదా, ఎలా చెప్తాను నేను అన్నప్పుడు ద్రోణాచార్యుడు యుద్ధంలోంచి బయటకు వెళ్ళటమే వీరి ధ్యేయం. వెంటనే కృష్ణ పరమాత్ముడు అంటాడు, అశ్వత్థామ హతహ కుంజరహ అను, అంటే కుంజరహ అనే ఏనుగు, ఏనుగు చనిపోయిందను సరిపోతుంది, ఏనుగు శబ్దాన్ని నెమ్మదిగా ప్రయోగించన్నప్పుడు ధర్మరాజు అలాగే ప్రయోగిస్తాడు. పర్యవసానం ఏమవుతుందంటే ధర్మరాజు యమలోకంలోంచి వెళ్ళవలసి వస్తుంది. నేనే పాపం చేయలేదు కదా అన్నప్పుడు నువ్వు అశ్వత్థామ హతహ అన్నా కూడా అది నీ యొక్క ఇంటెన్షన్ అబద్ధం చెప్పటమే, కాబట్టి నీకు ఈ యొక్క పరిస్థితి వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి శ్రోతలారా, ఎన్నో ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా

0: ఇవాల్టి కార్యక్రమంలో మొక్కజొన్న సాగులో యాజమాన్య పద్ధతులు రైతు సోదరులకు తెలియజేయడానికి బేసవారపేట మండల వ్యవసాయ అధికారి శ్రీ షేక్ అబ్దుల్ రఫీక్ గారి దగ్గరకు వచ్చాం. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా మన ప్రాంతంలో పండించేటువంటి పంటలలో మొక్కజొన్న ఒకటిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవాళ రైతు సోదరులకు మొక్కజొన్న సాగు సంబంధించినటువంటి పలు విషయాలు రైతు సోదరులకు తెలియజేద్దాం సార్. ఇందులో భాగంగా యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు అందులో ఉన్నటువంటి ముఖ్యమైన మెలకువలు తెలియజేయండి సార్.
1: మొక్కజొన్న పంట వచ్చేసి ఖరీఫ్లో వర్షాధారంగాన లేదా నీటి పరిస్థితుల్లో రెండిట్లలో మనం సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని విత్తనాల కోసం, కండల కోసం మరియు పాప్కార్న్ కోసం, అలాగే కూరగాయ బేబీ కార్న్ కోసం కూడా రైతులు పండించుకుంటుంటారు. ఖరీఫ్లో వచ్చేసి పంట వర్షాధారంగా నీటి వసతి పండించుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా రీసెర్చ్ హైబ్రిడ్ వచ్చేసి మన వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన అయితే DHM 117, DHM 119, DHM 121 రకాలు అనుకూలంగా ఉంటాయి. వర్షాధారం పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. విత్తనం భూమిలో శిలీంద్రం ఉండే తొలి దశల్లో కాపాడుకోవడానికి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది. దీనికి గాను 3 గ్రాములు క్యాప్టాన్ లేదా 3 గ్రాములు తైరామ్ తోటి విత్తన శుద్ధి చేసుకొని ఖచ్చితంగా నాటుకోవాలి. అలాగే ఎకరాకి 8 కిలోల విత్తనాన్ని బోదల పైన 1/1 ఎత్తులో విత్తితే వర్షం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోకుండా వీలుంటుంది. పంట విత్తిన 2-3 రోజులకు కలుపు నివారణ కోసం అట్రాజిన్ మందును స్ప్రే చేసుకోవాలి. ఇది స్ప్రే చేయడం వల్ల అట్రాజిన్ మందు వెడల్పాటి ఆకులు మరియు గడ్డి జాతి కలుపు మొక్కలను మన మొక్కజొన్న పంటలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఎరువులు వచ్చేసి మనకు నత్రజని, భాస్వరం, పొటాషు, సూటి ఎరువులు తీసుకొని ఎకరాకి మనము చల్లుకుంటే అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.
0: ఓకే సార్, మరి మొక్కజొన్న సాగులో యాజమాన్య పద్ధతుల్లో కొన్ని విషయాలు రైతు సోదరులకు తెలియజేశారు. మరి మొక్కజొన్న రైతులు వాణిజ్య సరళిలో సాగు చేయాలి అనుకున్నప్పుడు ఎకరాకు 8 కిలోల విత్తనాన్ని ఎంత ఎడంగా విత్తుకోవాలి అనేటువంటి విషయాలు తెలియజేయండి సార్.
1: గింజ కొరకు అయితేనండి ఎకరాకి 7 కిలోలు విత్తనం అవసరం అవుతుంది. దీనిని మీరు సాలుకు వచ్చేసి 75 సెంటీమీటర్లు, అలాగే మొక్కకు 25 సెంటీమీటర్ దూరంలో విత్తుకోవాలి.
0: బాగుంది సార్. మరి పంట నీటిపారుదల కింద మొక్కజొన్న సాగు చేస్తున్నాం అనుకుందాం, అప్పుడు రైతులు ఎరువులు ఎంత మోతాదులో వేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు అనే విషయాన్ని చెప్పండి సార్.
1: ఇప్పుడు మొక్కజొన్నకు వచ్చేసి ఎకరాకు 48 కిలోల నత్రజని, 25 కేజీల భాస్వరం, 24 కేజీల MOP అండ్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సూటి మందులు లేదా కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందించాలి. సూటి ఉత్పత్తుల రూపంలో ఎకరాకు అయితే 105 కిలోలు యూరియా, 150 కిలోలు సూపర్, 34 కిలోలు MOP వేసుకోవాలి. దానిలో ఆఖరు దుక్కిలో 25.5 కిలోలు యూరియా మొత్తం సూపర్ ప్లస్ పొటాష్ వచ్చేసి దుక్కిలోనే వేసేయాలి. 30 రోజుల తర్వాత 53 కేజీల యూరియా, తర్వాత 26.5 కిలోలు యూరియా పైపాటుగా అందించాలి.
0: ఓకే సార్, మరి కలుపు నివారణ గురించి రసాయనం వాడితే ఎలా ఉంటుందన్న విషయాలు రైతు సోదరులకు చెప్పండి సార్.
1: మొక్కజొన్నలో కలుపు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను అట్రాజిన్ అనే కలుపు మందును ఎకరాకు 600 నుంచి 800 గ్రాములు చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 3 రోజుల తేమ ఉండేటట్టు చూసుకొని పిచికారీ చేయాలి. అప్పుడు కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
0: మరి ఈ మొక్కజొన్న యాజమాన్య పద్ధతుల్లో భాగంగా మొక్కజొన్న పంట జల్ల వేసింది అంటే మగవిన్ను వచ్చినప్పుడు ఎప్పుడు నీరు పెట్టుకోవాలి అనేటువంటి విషయాలు చెప్పండి సార్.
1: ఒకవేళ మీకు మంచి నీటి వసతి ఉంటే భూస్వభావాన్ని బట్టి 10 రోజులు 15 రోజులకు 20 రోజులకు ఒకసారి నీరు తడి ఇచ్చుకుంటే మంచిది. ఒకవేళ పరిమితి నీటి వసతి ఉంటే తడులు కంకి వేసినప్పుడు, గింజ పాలు పోసుకునేటప్పుడు, అలాగే గింజ గట్టిపడేటప్పుడు తడులు ఇచ్చుకుంటే ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు.
0: ఓకే సార్, మరి పంటలో ఒకటి కన్నా ఎక్కువ కంకులు వస్తున్నాయి అనుకుందాం, అప్పుడు మరి ఏం చేయాల్సి వస్తుంది అంటారు?
1: మొక్కజొన్నలో ముఖ్యంగా కొన్ని రకాలైతే ఒకటి కన్నా ఎక్కువ వస్తుంటాయండి. అందులో బాగా చూసుకుంటే కొద్దిగా సన్న

0: ఉన్న కంకిని తీసేసి కొద్దిగా పొడవునా గట్టిగా అంటే లావుగా ఉన్న కంకిని ఉంచుకుంటే మనకి బాగుంటుంది.
1: మరి చివరి ఆకులలో పసుపచ్చని చారలు ఏర్పడుతుంటాయి అప్పుడప్పుడు, ఇలా ఎందుకు జరుగుతుంది, వాటి నివారణ చర్యలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు?
0: ఈ మొక్కజొన్నలో ఈ పసుపు చారు ఏర్పడితే దాన్ని జింక్ లోపం వల్ల ఉంటుందండి. దీనికి గాను జింక్ సల్ఫేట్ 2 గ్రామ్స్ లీటర్ నీటికి అంటే ఎకరాకు వచ్చేసి 400 గ్రాములు కలుపుకొని 2 సార్లు 5 రోజులు నుండి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ జింక్ లోపాన్ని మనం నివారించుకోవచ్చు.
1: మరి అలాగే మరి మువ్వు చనిపోతుంది అలాంటప్పుడు మరి ఏం చేస్తే నివారించవచ్చు అంటారు?
0: ముఖ్యంగా మనకు మొక్కజొన్నలో ఎక్కువ ఈ ప్రాబ్లం అనేది ఉందండి. దీనికి మువ్వుల మువ్వు కాండం తొలిచే పురుగు దీనికి కారణం. దీనికి 30 రోజులు పైబడిన ఉన్న పంటకి కార్బోఫ్యూరాన్ 3% గుళికలు ఎకరానికి 3 నుంచి 4 కిలోలు తీసుకొని దాన్ని కొద్ది ఇసుకలో కలుపుతుని ఆకు సుడులలో వేసుకుంటే ఈ కాండం తులిచే పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు.
1: మొక్కజొన్నలో కొన్ని తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది సార్. ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది మన సుంకుమీన ఉన్నప్పుడు పేను బంక లాంటివి కూడా తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణగా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మన బేసార్పేట ప్రాంతంలో పేను బంక కూడా అక్కడక్కడ గమనించడం జరిగిందండి. దీనికి సిస్టమిక్ అంతవాహిక మందులైన మోనోకోటోఫాస్ 1.6 ml లేదా డైమిథయేట్ 2 ml లేదా అసిఫేట్ 1.5 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: అంటే పోతకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు?
0: మనకు మొక్కజొన్న ఇచ్చిన తర్వాత మనకు తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనికి గాను కార్బెండిజమ్ 1 గ్రాము లేదా ప్రాపికోనజాల్ 1 లీటర్ నీటికి కలిపి 15 రోజులు లేదా 2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ తెగుళ్ళను కూడా మనం నివారించుకోవచ్చు.
1: ఓకే సార్. మరి మొక్కజొన్న సాగు యాజమాన్య పద్ధతుల్లో భాగంగా ఖరీఫ్లో అయితేనేమి రబీలో అయితేనేమి కొంతమంది రైతులు విత్తన ఉత్పత్తి కోసము మరి ప్రత్యేకంగా మొక్కజొన్న సాగు చేస్తుంటారు. వారు ఎటువంటి మెలకువలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది రైతు సోదరులకు తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా మొక్కజొన్న వచ్చేసి విత్తనోత్పత్తి కోసము ముందుగా అయితే రబీలోనే సాగు చేయాలండి. కానీ కొంతమంది రైతులు ఇప్పుడు ఖరీఫ్లో కూడా సాగు చేస్తున్నారు. కొంతమంది కంపెనీ ఏజెంట్లు రైతుల్ని మభ్యపెట్టి వారికి ఎక్కువ డబ్బు ఆశ చూపించి ఇచ్చేస్తున్నారు. నా సూచన ఏంటంటే ఖచ్చితంగా రైతులు కంపెనీ వద్ద నుంచి అగ్రిమెంట్ తీసుకొని మాత్రమే మొక్కజొన్న విత్తనోత్పత్తి సాగు చేయాలని తెలియజేస్తున్నాను. అలాగే మనము కంపెనీ వారు ప్లస్ రైతులు ఇద్దరు సంతకాలు చేసి అగ్రిమెంట్ తీసుకొని రైతులు ఏజెంట్లని నమ్మవద్దని తెలియజేస్తున్నాను. అలానే కమర్షియల్ పంట సాగు చేసే రైతులు విత్తనాలు ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ హోల్డర్ దగ్గరే విత్తనాలు తీసుకొని వారి వద్ద నుంచి బిల్లు కూడా ఖచ్చితంగా తీసుకోవాలని రైతు సోదరులకు తెలియజేస్తున్నాను.
1: ఓకే సార్. మరి మొక్కజొన్నకు సంబంధించి రైతులు విత్తన ఉత్పత్తి గురించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువలు రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు. మొక్కజొన్న సాగులో యాజమాన్య పద్ధతుల గురించి బేసవారపేట మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ గారు చక్కగా రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: ధన్యవాదాలు సార్. నమస్కారం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 6:40 వస్తుంది. ప్రకటనల అనంతరం ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం శ్రీలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్జీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. సముద్రపు లోతు, అలల ప్రభావం, తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, బీచ్ ఆకృతి వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండా ఖరారుతో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులను రాష్ట ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పోలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్రివలస వద్ద 6.50 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. ఈ బస్సులు మనం బ్రిడ్జ్ చేయాలి అని ఎలాగైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గెలుపుతున్నారు నియోజకవర్గం ప్రతి గ్రామం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ని ఆయన దృష్టిలో పెట్టాము. ఈ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు. వెంటనే దానికి అక్కడికక్కడే అనౌన్స్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దృష్టి కూడా పెట్టడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొంటూ,
2: స్థానిక సంస్థల్లో 3 పార్టీల పాత్ర ఉంటుందండి. మా పాత్ర మాత్రమే కాదు, కానీ ఇక్కడ సమన్వయంతో 3 పార్టీలు కూడా ముందుకు వెళతాయి. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, అదే విధంగా కార్పొరేషన్స్, మొదట్లో ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించడం జరిగింది.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జలజీవన పథకం పనులను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2,02,00,000 రూపాయలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ గ్రావెల్ రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి లంక పరివాహక గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు.

0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గూడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్జీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:00 ఉదయ కిరణాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ పోషకార వారోత్సవాలు, ఇంకా నెమలిదిన్నె రమణారెడ్డి గారి స్వీకవితలు, సినిమా పాటలు వింటారు. ఇక 7:40 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మరి భానుమతి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆమె నటించిన, ఆమె స్వరపరిచిన చిత్రాల్లోని కొన్ని పాటలు మీకోసం.

ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు. 8:30 ఈస్ట్ గోదావరి జిల్లా సమాచారాలకు వింటారు రచనశ్రీ కేవి సత్యనారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 8:30 హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 9:30 మహిళా భారతి. ఈనాటి కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ కార్యక్రమం. మరి ఈనాటి కార్యక్రమం వాతావరణ కాలుష్యము నివారణ చర్యల అంశం మీద మహిళలు ఫోన్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. ఇక 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఇక ఈ పగలు 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం ప్రసారం. ఈ సాయంత్రం 4:50 ఫిల్మ్ సాంగ్స్ వింటారు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం ప్రసారం. ఈ సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం చూలే వింటారు. ఇక 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:30 శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. రాత్రి 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఈ రాత్రి 7:00 వ్యవసాయ పాఠశాల వరిలో సమగ్ర సస్య రక్షణ ఈ అంశం గురించి నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ జె పరమశివ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రాత్రి 7:45 వికసిత భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి లేవింటారు. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, క్రీడావలోకనం, ఈ వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 8:30

తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం ప్రసారం. 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం ప్రసారం. 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం లే వింటారు. 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కూడిన పాటలు వింటారు. 10:00 శాస్త్రీయ సంగీతంలో శ్రీ ఎం నారాయణ శర్మ గారి గాత్రం, శ్రీమతి బివి దుర్గాభవన్ గారి వయోలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారి మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ గారి ఘటం వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రీలే వింటారు.

0: వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
1: अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहाँ भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं और भारत का विचार कहता है समानम मनः सहचित्तमेषां अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है.
0: విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో పెరుగుతున్న మహిళల విజయాలను ప్రస్తావిస్తూ దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా నారీశక్తికి ప్రతీకగా అభివర్ణించారు. మహిళలకు సరైన విద్యను, అవకాశాలను అందించడం ద్వారా వారు స్వయం శక్తితో నిలదొక్కుకోగలరని, అదే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, కుటుంబం సహాయంతో యువత వాటికి దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ చెప్పారు.
2: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని పేర్కొంది. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం,

జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబందుల కోసం సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ది చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా, నిన్న రాత్రి ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనా స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ, 4 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం, తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం, పరిశ్రమలు తమ సాంకేతికతలు, సామర్థ్యాలను అభివృద్ది చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహేన్ రిజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం నిబంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లుయులను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయ్యూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. నిన్న తాష్కెంట్లో జరిగిన ఫుట్బాల్ చివరి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. గత 20 ఏళ్లలో భారత్ తొలిసారిగా ఏఎఫ్సీ అండర్-20 ఆసియా కప్ ప్రధాన టోర్నమెంటుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్లో భారత్కు ఇది 2వ విజయం. ఈ విజయంతో జట్టు 3 మ్యాచ్ల నుంచి 6 పాయింట్లను సాధించింది. రాబోయే 2 రోజులలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక

0: ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహెలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఇన్నటి ఉదయకనాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ పోషకాహార వారోత్సవాలు, నెమలిదిన రమణారెడ్డి గారి స్వీకవితలు, సినిమా పాటలు వింటారు. ముందుగా
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ముఖాన్ మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడువుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ప్రతి ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వారోత్సవాల ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో సమతుల ఆహారము, పోషకాహారము, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఇంకా చిన్నారులు, గర్భిణీలు, బాలింతల పోషణపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం. ప్రధానంగా పోషకాహార ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే చిన్నారుల్లో పోషకాహార లోపము, తక్కువ బరువు, ఎదుగుదల సమస్యలను తగ్గించడము, ఇంకా గర్భిణీలు, బాలింతలకు సరైన ఆహారంపై అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. రక్తహీనత నివారించేందుకు ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకునేలా ప్రోత్సహిస్తారు. మరి అలాగే పిల్లలకు మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడము, ఆ తర్వాత అనుబంధ ఆహారాన్ని ప్రారంభించడం గురించి అవగాహన కల్పిస్తారు. ఇంకా మనం తినే ఆహారంలో అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు ఉన్న ప్రాసెస్డ్ ఆహారాన్ని తగ్గించేలా అవగాహన కల్పిస్తారు. దీంతోపాటు స్థానికంగా లభించే చౌకైన, పోషక విలువలున్న ఆహార పదార్థాలను వినియోగించేలా ప్రోత్సహిస్తారు. ఇందుకు గాను అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు అవగాహన కల్పిస్తుంటారు. ముఖ్యంగా మనము ప్రతిరోజు సమతుల ఆహారం తీసుకోవాలి. అంటే ఏమిటి అంటే, మనము రోజువారీ ఆహారంలో వివిధ రకాల పోషకాలు ఉండాలి. బియ్యము, రాగి, జొన్నలు, సజ్జల వంటి ధాన్యాలు, కందులు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, పాలు లేదా పాల పదార్థాలు, గుడ్లు, చేపలు వంటి ప్రోటీన్ ఆహారాలు, అవసరమైన మోతాదులో నూనెలు, గింజలు తీసుకోవడం ద్వారా వైవిధ్యమైన ఆహారం అందుతుంది. ఒకే రకమైన ఆహారంపై ఆధారపడకుండా వివిధ రంగుల కూరగాయలు, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీలు తమకు గర్భంలోని శిశువుకు అవసరమైన పోషకాల కోసం వైవిధ్యమైన ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహార పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవాలి. అలాగే డాక్టర్లు తెలిపిన విధంగా ఐరిన్, ఫోలిక్ యాసిడ్ తదితర సప్లిమెంట్ను కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. మరి రక్తహీనతపై మహిళలు దృష్టి సారించాలి. అలాగే కిశోర బాలికలు గర్భిణీల్లో కనిపించే సమస్య, ఆకుకూరలు, పప్పులు, శనగలు, పెసలు, రాజ్మా, నువ్వులు వంటి ఐరన్ కలిగిన ఆహారంతో పాటు విటమిన్ సి ఉన్నటువంటి నిమ్మ, ఉసిరి, జామ

0: వంటి పదార్థాలు కూడా తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము పోషకాహార లోపాన్ని నివారించే అవకాశం ఉంటుంది.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు.
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవటానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
6: శీర్షిక పచ్చిగాయం. గాయం ఇంకా పచ్చిగానే ఉంది. కాలచక్రాన్ని గొలుసులతో బంధించిన వేళ గాలి పీల్చడమే గండంగా మారిన పీడకాలం మానవాళి గుండెల్లో మరణశాసనం వేసింది. బంధాలన్నీ బందీలై గడప దాటకుండా భయంతో ముడుచుకుపోయేలా స్పర్శ దరిచేరితేనే మృత్యుకోరల్లోకేనని, కరచాలనానికి కూడా కరువై మనసంతా బరువై 4 గోడల మధ్య బ్రతుకు కుంచుకుపోయిన వేళ ప్రాణవాయువు కోసం పడిన పాట్లలో మాస్కుల వెనుక దాగిన ఊపిరి సలపని వ్యధలు ఎన్నో. మృత్యువు అంచున నిలబడి మనిషి గెలిచిన యుద్ధాలు ఎన్నెన్నో. ఆసుపత్రి గోడలకే తెలుసు ఆ కడసారి వ్యధలు. కడచూపు దక్కని ఆత్మీయుల అస్థికలు కన్నీటి ఏరుల్ని పారించి కలిసిపోయాయి నిశ్శబ్దంగా కాలగర్భంలో. మహమ్మారి చేసిన గాయం ఇప్పటికీ పచ్చిగానే ఉంది. గుర్తులు చెరిగిపోయినా గుండెకోత మిగిలే ఉంది. ఇళ్లలో ఖాళీ కుర్చీలు చూసినప్పుడల్లా కన్ను చెమరుస్తూనే ఉంది. సరిహద్దులు లేని ఆ శత్రువు నేర్పిన గుణపాఠం సిరి సంపదల కన్నా మనిషి ప్రాణమేమిన్నా అని నేర్పింది. ఇకపై క్యాలెండర్లో మారే ప్రతి కొత్త సంవత్సరం ఆ కన్నీటి అధ్యాయాల్ని నిరంతరం గుర్తు చేసే నిలువుటద్దం. గడిచిన పీడకలలాంటి గతాన్ని ఆవిరైన ఇంధనంలా తలచి ఉషోదయంలాంటి భవిష్యత్ వసంతానికై కొత్త ఆశలతో అడుగులేద్దాం. శీర్షిక బాల్యం బరువెక్కుతోంది. ఆటపాటల వయసులో అక్షరాల బరువుల్ని చేర్చి పరుగులు తీసే పాదాలకు పుస్తకాల సంఖ్యలు వేసి రంగుల లోకాల్ని చూడాల్సిన కన్నుల్ని ర్యాంకుల కలల్ని కనమంటూ మార్కుల త్రాసులో బాల్యాన్ని తూస్తూ బాలల్ని బాల్యాన్ని చిదిమేస్తున్నారు. వీపును మోయలేని భారంతో భయాన్ని మనసంతా నింపుకొని తల్లిదండ్రుల ఆశల పల్లకిలో ఎక్కి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిన్నారి మొగ్గల్ని చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. మొగ్గను బలవంతంగా వికసించమంటే అది పువ్వుగా ఎలా మారుతుంది? మెదడును ఒత్తిడితో పదును పెడితే మేధస్సు ఎలా మెరుగవుతుంది? సీతాకోక చిలుకల వెనుక పరిగెత్తాల్సిన పాదాల్ని సిలబస్ చుట్టూ రంగుల రాట్నంలా తిరుగుతూ 4 గోడల మధ్య పసిప్రాయం నలిగిపోతోంది. చదువంటే జీవన నైపుణ్యాలను నేర్పే నావ. నట్టేట ముంచే ఒత్తిడి సుడుగుండాలు కాదు కదా. పరీక్షలంటే పరుగు పందెం కాదు, పిల్లలంటే పందెం గుర్రాలు కాదు. పుస్తకాల పురుగులుగా కాక వారిని మంచి మనుషులుగా ఎదగనిద్దాం. ఒత్తిడి ముళ్లను తొలగించి పూలదారి వేద్దాం. బాల్యాన్ని బతికిద్దాం, భరోసా కలిగిద్దాం. శీర్షిక స్వచ్ఛభారత సిపాయిలు. దుర్వాసనల దారుల్లో బ్రతుకు సువాసనను వెతుక్కుంటూ మురికి కాలువల ప్రక్కనే రేపటి ఆశల్ని అల్లుకుంటూ వేకువని నిద్రలేచి వీధులన్నీ వెతుకుతూ చీకటింకా విడిపోకముందే చెత్తకుప్పల చెంతకు చేరుతూ వీపుపై బరువెక్కిన సంచిని తగిలించుకొని గుండెలోన తీరని వ్యధని భారంగా భరిస్తూ శ్రమనే నమ్ముకున్న దీనమైన కర్మయోగులు వాళ్ళు. సమాజం చిన్నచూపు చూసినా మండే ఎండలు చర్మాన్ని నిలువునా దహిస్తున్నా వణికించే చలి ఎముకలను కొరుకుతున్నా గాజు పెంకులు గుచ్చుకొని రక్తం కారుతున్నా అడుగులు ఆపకుండా సాగి

చనిపోతున్న యోధులు వాళ్లు. బడికెళ్లి అక్షరాలు దిద్దాల్సిన పసి చేతులు వీధుల్లో కాగితాలు ఏరుతున్నాయి. పుస్తకాలు మోయాల్సిన భుజాలు మురికి పట్టిన సంచుల్ని మోస్తున్నాయి. కలలు కనాల్సిన కళ్లలో రేపటి గురించిన భయాలు గూడు కట్టుకోగా, కలత నిద్రలోనూ వాళ్లకి కనపడేవి మాత్రం ఏరుకోవడానికి మిగిలిన కాగితాలే. అయినా వాళ్ళు సముద్రమంతా సహనమున్న నిజమైన శ్రమజీవులు. పేగులు మాడే ఆకలిని సగం తినిపారేసిన పొట్లాలనే అమృతంగా తలచి ఆకలి మంటల్ని ఆర్పుకుంటూ వాడిన కాగితాలకు మళ్లీ ప్రాణం పోసే నయా బ్రహ్మలు వాళ్ళు. ఊరి చెత్తను ఊడ్చేసి తాము రోగాలకు గురైనా పర్యావరణాన్ని మాత్రం పరిరక్షించే నిజమైన ప్రాణదాతలు సిసలైన స్వచ్ఛభారత సిపాయిలు వాళ్ళు. శీర్షిక నెత్తుటి సంతకం. గెలుపు కిరీటాన్ని నెత్తుడితో కడిగితే అది శాంతి ప్రబోధ గీతమిలా అవుతుంది. సరిహద్దుల గీతల్ని తుపాకులతో గీస్తే మానవత్వపు వారధికి చోటేది? పచ్చని చేలపై మిడతలు దండెత్తినట్లు, పసి పిల్లల దేహాల వైపు రాబందులు ఆర్తిగా చూపులు వాలినట్లు నెత్తుడి సంతకం దేశ విజయానికి చిహ్నం కాదు. వీరుల మరణం దేశానికి గొప్పే కాని తల్లడిల్లే తల్లులందరికీ జీవితాంతం కడుపు కోతతో మొగరోదనే కదా. మట్టిని ముద్దాడాల్సింది విత్తనమే కాని ఎర్రటి నెత్తటి సంతకం కానే కాదు. యుద్ధం ఎన్నో రోదనలను హృద్యంగా గానం చేస్తుంది. అది రోదనాగానమే కదా. యుద్ధం మిగిల్చే చరిత్రలో పొందేది అంతా శూన్యమే. యుద్ధం ఏ దేశ చరిత్రకైనా ఒక లిఖించని శాపమే. యుద్ధం ఒక నెత్తుడి సంతకమే ఇప్పటికీ ఎప్పటికీ. శీర్షిక మైనపు బంధాలు. కలబోసుకున్న కాలం కనుమరుగైపోయింది. మనసారా కలబోసే మాటలు మూగబోయాయి. అరచేతిలో ప్రపంచం ఇవిడిపోయాక అక్షరాల వెలుగుల్లో ఆత్మీయతలు ఆవిరైపోతున్నాయి. ఒకనాడు పండగంటే పరమానందం. పండగొస్తే మాటలు ప్రవాహాలై ఉవ్వెత్తున ఉరకలెత్తి ఆప్యాయతలు వెలివిరిసేవి. ప్రేమలన్నీ కలబోతలయ్యేవి. మనసారా పిలుపుల్లో మాధుర్యంతో కడుపు నిండిపోయేది. అందుకే పండగల కోసం ఎదురుచూపులుండేవి. ఇప్పుడు మనుషులతో బంధం కృత్రిమమైపోయింది. గడప దాటని గదిలో బంధాలు బందీలైపోయాయి. అవసరం ఇప్పుడు సరికొత్త కృత్రిమత్వాన్ని తెచ్చిపెడుతోంది. పంచుకునే ప్రేమలన్నీ కొవ్వెత్తిలా అక్షరాల వెలుగులకే పరిమితమై ఆరిపోతున్నాయి. రక్త సంబంధాల్లో సైతం రంగులు మారిపోతున్నాయి. అనుబంధాలన్నీ అనాదలై పెనుబంధాలుగా పరిణమిస్తున్నాయి. బంధాలన్నీ ఇప్పుడు దూదిపింజలే. మాటల కన్నా ఇప్పుడు మౌనమే గెలుస్తోంది. శీర్షిక నిశ్శబ్ద యుద్ధం. తన రక్తపు బొట్టును నదిలా మలిచి ఊపిరిని ఉయ్యాలగా చేసి చీకటి పొరల మాటను వెలుగును ప్రసాదించే ఓ అద్భుతం అమ్మ. తన నిదురను ఆకలిని దేహపు సౌందర్యాన్ని తృణప్రాయంగా త్యాగం చేస్తూ తనలో ఎదిగే అంకురంకై అనువనువు కనిపించని తపస్సు చేస్తూ తనలో తనకై అలుపెరగని యుద్ధం చేసి అలసిపోతుంది అమ్మ. నవమాసాల పాటు గర్భగుడిలా ప్రాణాన్ని పరిరక్షిస్తూ పసికందుకు రక్షణ కవచంగా నిలిచే మాతృ ఉదయం అనంతమైన అద్భుతం. పొత్తి కడుపులో తొలి కదలిక అలలా ఎగిసిపడుతున్న క్షణం నొప్పైనా సంతోషమే అని మురిసిపోయే పిచ్చి ప్రేమ అమ్మకు మాత్రమే సొంతం. మరో సృష్టి పురుడు పోసుకుంటున్న వేళ నరాలన్నీ తెగిపోతున్నంత వేదన దేహంలో జనిస్తున్నా మృత్యువు అంచులదాకా ఒంటరి పోరాటం చేస్తూ నిశ్శబ్దంగా వేదనను భరించే అద్భుతం అమ్మ. ఒక్కో నొప్పి పిడుగుపాటులా దేహాన్ని వణికిస్తుంటే 100 ఎముకలు ఒకేసారి విరుగుతున్నంత బాధ ప్రాణాన్ని తోడేస్తున్న నెత్తుడు మడుగులో వికసిస్తున్న ఎర్ర మందారం కోసం అది చేసే శబ్దం కోసం పడే తల్లి తపన ముందు ఏదీ సాటి లేదు. అందుకే అమ్మ ఓ అనంతం, ఓ అద్భుతం, అనన్య సామాన్యం. శీర్షిక అక్షరశిల్పి. పుస్తకంలోని నిర్జీవ అక్షరాలకు ప్రాణం పోసి సందేహాల చీకట్లను పారద్రోలే సూర్యుడి నీవు. నిద్రపోతున్న మెదళ్లకు ఆలోచనల రెక్కలు తొడిగి అజ్ఞానపు అడ్డుగోడలను కూల్చి అనంత ఆకాశంలో విహరించటం నేర్పిన నావికుడివి నీవు. కష్టమైన గణితమైన అంతుచిక్కని విజ్ఞానమైన నల్లబెల్లపై

గీసి చెప్పారంటే మా సందేహాలు మంచులా కరిగిపోతాయి. మీరు పలికే ప్రతి మాట ఒక కావ్యమై చెవులకు వినసొంపుగా మాకు ధ్వనిస్తుంది. ఉలిదెబ్బలు తిన్న రాయి గుడిలో దేవుడైనట్లు మీ అక్షరాల మహత్తుతో మా బ్రతుకులు ధన్యమయ్యాయి. పుస్తకాలకే పరిమితం కాదు మీ బోధన, జీవిత సత్యాన్ని తెలిపే ఒక అద్భుత సాధన. దారి తప్పితే మందలించే తల్లి ప్రేమ, గెలుపు అంచున వెనుతట్టే తండ్రి దీవెన అన్నీ మీరే. ఎన్ని తరాలు మారినా, ఎన్ని కాలాలు గడిచినా మా గుండె గదిలో పదిలం మీరు చెప్పిన ప్రతి పాఠం. మేము రెక్కలొచ్చి ఎగిరిపోయే పక్షులమైతే నిశ్చలంగా నిడలా ఉండే మహావృక్షం మీరు. అక్షరాలతో నిర్మించిన మీ విజ్ఞానపు కోటలో అఖండ జ్ఞానదీపాలుగా వెలుగుతూ ఉన్నాం. ఏ తీరాలకు చేరినా, ఏ శిఖరాలు ఎక్కినా మా విజయం మీకే అంకితం. శీర్షిక: కలలకు రెక్కలు. కలలు కనడం తప్పు కాదు, కలల కోసం కష్టపడడం ముఖ్యం. కన్నుల్లో మెరిసే ప్రతి కళ కార్యరూపం దాల్చాలంటే అడుగులు వడివడిగా ముందుకు పడాలి కదా. అరచేతులు అదృష్టాన్ని వెతకకుండా ఆలోచనల్ని ఆకాశం అంచుల వరకు తాకించేయాలి. అడ్డంకులు ఎదురైనా ఆగక అడుగడుగునా ధైర్యంతో ముందుకు సాగాలి. ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగు ముందుకేస్తే 1000 దారులు తెరుచుకుంటాయి. ఒక్క ప్రయత్నం మొదలు పెడితే విజయానికి బాటలు పడతాయి. ఎదురొచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం, ఎగసిపడే ప్రతి కష్టాన్ని ఎదిరించి గెలుస్తూ నిలవాలి. మనసులోని ఆశలన్నీ మాటలకే పరిమితం కాకుండా ప్రయత్నాల్ని రెక్కలుగా చేసుకుని ప్రగతి పథంలో ఎగరాలి. కలల్ని కనే కళ్ళకే కాదు, వాటిని నిజం చేసే చేతులకే ఈ ప్రపంచం విలువనిస్తుంది. కలల్ని కంటూ నమ్ముతూ కలల కోసం కష్టపడాలి, ఎందుకంటే నేటి కలే రేపటి విజయానికి తొలి అడుగు. శీర్షిక: అంతరంగ జ్వాల. నిశ్శబ్ద సరోవరంలో రాయి విసిరినట్టు ప్రశాంత చిత్తంలో పుట్టే చిన్న అల ఈ కోపం. క్షణంలో రాజుకునే నిప్పురవ్వలా మొదలై దావానలమై దహించి వేసే వినాశనం ఈ కోపం. కళ్ళను ఎర్రబార్చి విచక్షణకు తెరదించి నోటిగుండా అదృశ్య విషపు బాణాలను వదిలివేస్తుంది. తానే సర్వస్వమని అహంకారపు భ్రమలో ముంచి తన చేతులతో తన అందమైన గుడినే కూల్చివేస్తుంది. ఏళ్ల తరబడి పెనవేసుకున్న బంధాలను లిప్తపాటు కాలంలో కాల్చేస్తుంది. ప్రేమను మసిచేసి ఇద్దరి మధ్య ద్వేషపు గోడల నిర్మాణానికి మొదటి ఇటుకై మొదలెడుతుంది. మనిషిని ఒంటరితనం అనే చీకటి గదిలోకి నెట్టివేస్తుంది. అగ్ని జ్వాల చల్లారాక మిగిలేది కేవలం బూడిదే. పెదవి దాటిన మాటను వెనక్కి తీసుకోలేక, కాలిపోయిన బంధాల్ని అతికించలేక మనస్సు చేసే మోగరోదనకు మనసంతా కకావికలమవుతుంది. శీర్షిక: కన్నీరు దాటిన ఆత్మగౌరవం. అనురాగాన్ని అంకెల్లో కొలిచే మీ వ్యాపార ప్రపంచంలో బ్యాంకు బ్యాలెన్సుల ముందు బంధాలకు విలువే లేదని అర్థమైంది. మీరు ఎదుగారని మురిసిపోయాం, కానీ ముడతలు పడిన మా చేతులు మీకు పనికిరాని వస్తువులయ్యాయని తెలిసి మీరు మనుషులుగా మిగలలేదని తెలుసుకుని విచారపడుతున్నాం. గడియారం ముళ్ళు గీస్తున్నది కాలచక్రాన్నే కాదు, మీ భవిష్యత్తును కూడా. గుమ్మం వైపు చూసి మా కళ్ళు అలసిపోయాయి. ఆశలన్నీ చంపుకుని మీ నీడ కూడా వద్దని మనసు తలుపులు మూసుకున్నాం. అనేవాళ్లు లేని ఈ అనాథ శరణాలయమే మాకు గర్వకారణమైన చివరి మజిలి. ఎందుకంటే రక్త సంబంధాలు లేని ఎన్నో బంధాలు కలిసి పంచుకుంటున్న ఈ బాధల పల్లవిలో మీ నకిలీ ప్రేమల కంటే ఈ తోటి వృద్ధుల ఆత్మీయతే స్వచ్ఛమైనది.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మరి ఈరోజు బహుముఖ ప్రజ్ఞాశాలి నటి, గాయని, రచయిత్రి, దర్శకురాలు, సంగీత దర్శకురాలుగా తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో విశిష్ట సేవలు అందించిన భానుమతి రామకృష్ణ గారి ఈరోజు జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు, ఆమె నటించిన చిత్రాలు, ఆమె స్వయంగా పాడిన పాటలు ఈనాటి భావలహరి కార్యక్రమంలో మీకోసం ప్రసారం చేస్తాం.

మరి భానుమతి గారు 1925 సెప్టెంబర్ 7 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దొడ్డవరం గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారు సంగీతాభిమాని. దీంతో చిన్నతనం నుంచే భానుమతి గారికి సంగీతంపై ఆసక్తి పెరిగింది. తండ్రి ప్రోత్సాహంతో ఆమె కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. చిన్న వయసులోనే ఆమెకు సంగీతము, సాహిత్యము, నటనపై ఆసక్తి ఏర్పడింది. ఆ ప్రతిభే ఆమెను సినీ రంగం వైపు నడిపించింది. ఇక భానుమతి గారు బాలనటిగా 1939 వరవిక్రయం చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటిస్తూ అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగారు. ఆమె నటనలో ప్రత్యేకత ఏమిటంటే పాత్రకు తగ్గట్టుగా భావోద్వేగాలను సహజంగా వ్యక్తీకరించగలగడం. అందుకే అప్పటి అగ్ర కథానాయకులతో కలిసి నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. మరి కార్యక్రమంలో ఇప్పుడు భానుమతి గారు పాడినటువంటి బామ్మ మాట బంగారు బాట చిత్రం కోసం పాట వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా భావలహరి.
1: మహిళలారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
0: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
1: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
0: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
0: భానుమతి గారు తన సినీ జీవితంలోనే దర్శకుడు నిర్మాత అయినటువంటి శ్రీ పి రామకృష్ణారావు గారిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి భరణి పిక్చర్స్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చిత్రాలు కూడా నిర్మించారు. భానుమతి గారు తన భర్తతో కలిసి సినీ రంగంలో సృజనాత్మక ప్రయాణాన్ని కొనసాగించారు. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకురాలుగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. భానుమతి గారు నటించిన చిత్రాల్లో కృష్ణప్రేమ, స్వర్గసీమ, రత్నమాల, లైలా మజ్ను, విప్రనారాయణ, మల్లీశ్వరి, చక్రపాణి, అంతస్తులు, దాగుడుమూతలు వంటి చిత్రాలు ప్రముఖమైనవి. ఇప్పుడు మంగమ్మ గారి మనోడి చిత్రం కోసం భానుమతి గారు

నటిగా, గాయనిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా ఇలా ఆమె సినీ రంగంలోని వివిధ విభాగాల్లో తన ప్రతిభను ఆమె చాటుకున్నారు. మరి ముఖ్యంగా గాయనిగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు భానుమతి గారు పొందారు. తన సినిమాల్లో తానే పాటలు పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆమె స్వరంలో ఒక ప్రత్యేకమైన గాంభీర్యం ఉండేది. నటనతో పాటు గానం కూడా సమాన స్థాయిలో చేయగలిగిన అరుదైన కళాకారిణిగా భానుమతి గారు పేరు తెచ్చుకున్నారు. ఇక భానుమతి గారు దర్శకత్వం బాధ్యతలు చేపట్టి కూడా తన ప్రతిభ నిరూపించుకున్నారు. 1953 సంవత్సరంలో చండీరాణి చిత్రానికి ఆమె దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించడం విశేషం. ఒక మహిళ ఆ కాలంలో దర్శకత్వం చేపట్టడం అనేది అసాధారణమైన విషయం. పురుషాధిక్యంగా ఉన్న సినీ రంగంలో ఆమె అప్పటికే నటి, దర్శకురాలు, నిర్మాతగా తన సామర్థ్యం ఏమిటో నిరూపించుకున్నారు. మల్లీశ్వరి చిత్రం కోసం భానుమతికి పాడిన పాట

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగా హెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఈరోజు భావలహరి కార్యక్రమంలో మరి భానుమతి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటున్నారు. భానుమతి రామకృష్ణ గారిని తెలుగు సినీ చరిత్రలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గౌరవిస్తారు. అనేక పురస్కారాలు గౌరవాలు ఆమెకు లభించాయి. భానుమతి గారి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అనంతరం పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. సినీ రంగంలో అత్యున్నత గౌరవాల్లో ఒకటైనటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆమెకు లభించింది. తెలుగు సినిమా రంగం నుంచి ఈ గౌరవం అందుకున్న ప్రముఖుల్లో భానుమతి గారు కూడా ఒకరు. మరి భానుమతి గారి వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసము, స్వతంత్ర భావాలు, నిర్భయత్వము ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. తాతయ్య కళ చిత్రం కోసం భానుమతి గారు పాడిన పాట, క్షమించండి, తాతమ్మ కళ.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

1924 చెన్నైలో పరమపదించారు. అప్పటికి ఆమె వయసు 80 సంవత్సరాలు. అయితే ఆమె మరణంతో ఆమె ప్రస్థానం ముగియలేదు. తెలుగు సినిమా ఉన్నంతకాలం భానుమతి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. భానుమతి ప్రస్థానం ఒక స్ఫూర్తి. భానుమతి గారి జీవితం ఒక సాధారణ సినీ నటి జీవితం కాదు. ఒక మహిళ తన ప్రతిభను నమ్ముకొని నటన నుంచి దర్శకత్వము, సంగీతము, రచన, నిర్మాణం వరకు అనేక రంగాల్లో తన ముద్ర వేయగలదని నిరూపించిన స్ఫూర్తిదాయక ప్రస్థానం. తెలుగు సినీ చరిత్రలో భానుమతి రామకృష్ణ గారు ఒక అధ్యాయం కాదు, ఒక ప్రత్యేక శకం. విప్రనారాయణ చిత్రంలో పాడిన పాట వింటారు.

తన వ్యక్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో, స్వతంత్ర భావాలతో తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భానుమతి రామకృష్ణ గారు 2005 డిసెంబర్

మీరు ఇంతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో భానుమతి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ರಚನ ಶ್ರೀ ಕೆವಿ ಸತ್ಯನಾರಾಯಣ.
1: జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, 2027 గోదావరి పుష్కరాలు సీఎం సమీక్ష, జిల్లాలో ఎల్నినో ప్రభావం, దిశ సమావేశంలో కేంద్ర పథకాల అమలుపై సమగ్ర సమీక్ష తదితర వార్తా అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్తవీర వెంకట సత్యనారాయణ. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రాంతానికి అనుకూలమైన పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రంగంపేటలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆమె పాల్గొన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు, సహజ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ను రైతులు ప్రోత్సహించుకోవాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యానికి సబ్సిడీపై అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ దేశ అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. హస్తకళల పరిరక్షణకు ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ధవళేశ్వరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్తో పాటు రాష్ట వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్లను పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమావేశం నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడం, ఘాట్ల అభివృద్ది, రహదారి కనెక్టివిటీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే హోంస్టేలు, టెంపుల్ టూరిజం, హెలిటూరిజం అభివృద్దితో పాటు భారీగా తరలివచ్చే భక్తుల రద్దీ నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధికారులను కోరారు. రాజమహేంద్రవరంలో జరిగిన దిశ సమావేశంలో కేంద్ర పథకాల అమలుపై సమీక్షించారు. పొగాకు రైతులకు కూడా పంట బీమా కల్పించే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ తెలిపారు. ఒడిశాలో వరి సాగు చేస్తున్న తెలుగు రైతుల ధాన్యం కొనుగోలుకు ఆ రాష్ట ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. దీంతో ఒడిశాలో వ్యవసాయం చేస్తున్న సుమారు 50,000 మంది తెలుగు రైతులకు ఊరట లభించనుంది. రైతుల సమస్యపై ఎంపీ ఒడిశా ప్రభుత్వంలోని సంబంధిత మంత్రులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు. ఆలయాల పూల వ్యర్థాలతో సుగంధ ఉత్పత్తులు తయారు చేసి మహిళలకు ఉపాధి కల్పించేందుకు టెంపుల్ ఎసెన్షియల్స్ రాజమహేంద్రవరం ప్రాజెక్టును చేపట్టినట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. కడియంలో 35 మంది మహిళలకు అగర్బత్తీలు, అత్తర్లు, పర్ఫ్యూమ్స్ తయారీలో శిక్షణ ఇస్తున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు రైల్వే జంక్షన్లో విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ను అధికారికంగా పునరుద్ధరించారు. నిడదవోలు ప్రజల చిరకాల కోరిక ఎల్టీటీ ఎక్స్ప్రెస్ హాల్ట్ పునరుద్ధరణతో నెరవేరిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ హాల్ట్తో ముంబైకి రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మరి మొదటి శ్రోత ఎవరు చూద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు
1: సార్? మీకు కానీ మరి మరి మరీ గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పమ్మా, ఏం పేరు మీ పేరు?
1: నా పేరు బొద్దకొండమ్మా, కొనకల్మెట్ట మండలము, నాగిరెడ్డి పల్లె మాది.
0: వెరీ గుడ్ అమ్మా, చెప్పండి ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు?
1: కొత్త నెంబర్ సార్, ఈ మధ్యనే మీ ఫోన్ అందుకున్నా. సంవత్సరానికి మీ మధురమైన మాటలు, మీ మధురమైన పాటలు నేను వింటున్నా సార్ ఖుషీగా.
0: చాలా చాలా ధన్యవాదాలమ్మా మీకు మా కార్యక్రమాలన్నీ వింటున్నందుకు.
1: అసలు మీరు వచ్చినప్పుడైతే నేను ఖుషీగా ఉంటా సార్. మీరు చెప్తే మధురమైన మాటలు, ప్రేమ గల అంత భలే భలే ఖుషి చేస్తారు సార్ మీరు వచ్చినప్పుడు.
0: ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. చెప్పండి ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు?
1: నాకు
0: చెప్పండి
1: జీవన జ్యోతి.
0: ఏందమ్మా జీవన జ్యోతి?
1: జీవన జ్యోతిలో అమ్మానే పాటు చిన్నపిల్ల గారు, అమ్మానే పాటు జీవన జ్యోతిలో పాట పిల్లాడు
0: చూస్తున్నానమ్మా. ఆ పాట లేనట్టుందమ్మా మరి అందులో. ఏ అమ్మా అనే పాట అమ్మా? సరే సరే, ఓకే అమ్మా, ఖచ్చితంగా. ఓకే అమ్మా, మీరు కోరిన పాటను వినిపిస్తున్నాం, వినండి అమ్మా. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు మీకు.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి.
1: రాజు మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు.
3: దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నెంబర్?
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
3: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు.
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: మన కార్యక్రమం తర్వాత తెలుసుదాం మరి. హలో హలో
5: సార్.
4: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: వైఎస్ఆర్ కడప జిల్లా పందుల మండలము పోరవానిపల్లి సార్.
4: చెప్పండి, ఏ సినిమా నుంచి పాడుకోవాలి మీకు?
5: అడుగుజాడలు.
4: అడుగుజాడలు. ఇందులో పాట ఏమంటారు?
5: మల్లెలు కురిసే చల్లని వేళలు.
4: ఓకేనండి, ఈశ్వర యాదవ్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మీరు కోరిన పాట వస్తుంది.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయి.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు.
2: దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
1: మరైతే సరైన నెంబర్
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు,
1: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరు చూద్దాం. హలో హలో
5: హలో,
4: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు
5: సార్? నా పేరు రమాదేవి సార్, చిన్న గుడి పాడు సార్, దూర 400.
4: రమాదేవి గారు ఏం చేస్తుంటారు మీరు?
5: హౌస్ వైఫ్ సార్.
4: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
5: సార్ సిరివెన్నెల నుంచి ఆది భిక్షు అని ఏంటి కోరేది అర్థండి సార్.
4: పాటలు పాడతారండి మీరు రమాదేవి గారు?
5: లేదు సార్.
4: ఎందుకని, పాడొచ్చు కదా.
5: వింటుంటాను సార్ బాగా, వింటుంటాను కానీ రావు సార్ నా.
4: ట్రై చేయొచ్చు కదా, చక్కటి వాయిస్ ఉంది కదా మీకు.
5: లేదు సార్.
4: ఈసారి ట్రై చేయండి, మంచి పాట పాడేందుకు ప్రాక్టీస్ చేసి. ఓకేనా?
5: ఓకే సార్.
4: రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రమాదేవి గారు. మీరు కూడా పాట వస్తుంది.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్, సల్లా వెంకటేశ్వర సార్ చేమకుర్తి నుంచి.
0: చెప్పండి వెంకటేశ్వర గారు.
1: సార్, ఈరోజు బాగా చెప్పారు సార్ మన భానుపతి గారి గురించి.
0: థ్యాంక్ యూ అండి.
1: అందువల్ల బొబ్బిలి యుద్ధం చిత్రం నుంచి ఒక మంచి పాట ఏంటి సార్?
0: బొబ్బిలి యుద్ధం.
1: అవును సార్, మా ఊరికి పక్కనే సార్ ఆమె గారి ఊరు, 9 కిలోమీటర్స్. ఆ రోజుల్లో ఆమెను కూడా కలిసాము సార్.
0: మీరు కలిసారు, అదృష్టవంతులు.
1: హై స్కూల్ చదివే రోజుల్లో భానుమతి గారు వస్తున్నారు దొడ్డవరం అంటే, దొడ్డవరం మధ్యపోండి దానిలో.
0: అవునండి, అవునండి, అవును.
1: చేమకుర్తి దగ్గరగానే ఉంటది. ఆ రోజుల్లో సైకిల్ వేసుకుని పోయి అందరం కలిసాం సార్, సరదాగా మాట్లాడారు.
0: మీకు జీవితంలో మర్చిపోలేని రోజు అది. జీవితంలో మీరు మర్చిపోలేని రోజు కదా.
1: అవును సార్, ఇక మన జిల్లా వాసి ఆమె,
0: ఒక మహానటి, మహాగాయకురాలు, దర్శకురాలు.
1: ఆ రోజులు కావటం మాకు
0: అంతే కదా. ఇప్పటికి మనం తలుచుకుంటున్నామంటే చాలా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు కదా.
1: అంతే కదా సార్.
0: చెప్పండి, బొబ్బిలి యుద్ధం ఏ పాట వేయమంటారు?
1: ఏదైనా మంచి పాట వేయండి సార్.
0: ఓకేనండి, అలాగేనండి. ధన్యవాదాలు వెంకటేశ్వర గారు.
1: థ్యాంక్స్ సార్.

0: శ్రోతలకు గమనికం. ఈ ఉదయం 9:30 ప్రసారమయ్యే మహిళా భారతిలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోనిన్ కార్యక్రమంలో మరి వాతావరణ కాలుష్యాన్ని ఎలా నివారిద్దాం ఈ అంశం మీద మహిళలు ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియచేయచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. సో మరి ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేస్తారు కదా, ఫోన్ నెంబర్ మరొకసారి మార్కప్ రెస్టిడ్ కోడ్ 08596, ఇక మా ఫోన్ నెంబర్ 22-3393. కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం మరి. హలో,
1: గుడ్ మార్నింగ్,
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: లీలావతి.
0: లీలావతి గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: మనసున్న మహారాజ్.
0: మనసున్న మహారాజ్. ఈరోజు కార్యక్రమాలు విన్నారా?
1: బాగుంది సార్.
0: విన్నారైతే?
1: విన్నాను సార్. మరి విజయ పాకుడు మహిళా భారతి, మరి విజయ భారత విజయవాడకి సార్, మంచి మంచి పాటలు ఆడుతుంది సార్. ఉన్నాయి.
0: అవునా?
1: పొద్దు
0: మనసున్న మహారాజులో ఒక్క పాట ఉందండి మా దగ్గర మరి. లీలావతి గారు,
1: ఏ పాట సార్?
0: అల్లరి ప్రియుడు అనే ఒక సాంగ్ ఉంది మా దగ్గర మరి. ఈరోజు
1: ఒకటే ఉంది సార్.
0: పాట వేయమంటారా? ఓకే అండి, ధన్యవాదాలు అండి లీలావతి గారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంపై. హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. హలో.

0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ధనలక్ష్మి మేవరపాకలండి.
0: ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: ప్రకాశం జిల్లా మేవరమెట్ల నుంచి అండి.
0: వెరీ గుడ్, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
1: నాకు జస్టిస్ చౌదరి నుంచి నీ తొలి చూపులు అనే సాంగ్ కావాలి సార్.
0: జస్టిస్ చౌదరి. ఓకే, కార్యక్రమాలన్నీ వింటుంటారా?
1: వింటుంటాను సార్. పొద్దున్నే భానుమతి గారి విన్నాను.
0: వెరీ గుడ్.
1: సాయిబాబా గారి చెప్పారు కదా.
0: అవునండి.
1: మా మామయ్య గారికి చాలా బాగా ఇష్టం అండి పాట.
0: అవునా? వెరీ గుడ్ ధనలక్ష్మి గారు, మీకోసము మీ మామయ్య గారి కోసము ఈ సాంగ్ మీకోసం ప్రసారం చేస్తున్నాం.
1: సార్ మీ పేరు తెలుసుకోవచ్చా?
0: నా పేరు జిఎల్ నరసింహారావు అండి.
1: చాలా బాగుంటుందండి మీ యాంకరింగ్.
0: థ్యాంక్ యూ అండి ధనలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే అండి, వినండి మీరు కొట్టిన పాట వస్తుంది.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: లక్షలాది మంది ప్రజల గుండెల్లో కొలువైన నేల ఈ నేల. సంస్కృతి, ఈ ప్రాంత ప్రజల జీవనం, రైతు కష్టం నుంచి మహిళల మాట వరకు, యువత ఆశయాల నుంచి కళాకారుల ప్రతిభ వరకు, ప్రజల సమస్యలకు స్వరం, ప్రజల విజయాలకు వేదిక మార్కాపురం ఆకాశవాణి కేంద్రం. సమాచారం, విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, ఉపాధి, స్థానిక వార్తలు, స్థానిక కార్యక్రమాలు మీకోసం, మీతో కలిసి ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మీరు వింటున్నారు హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కూడిన పాటలు. కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం మరి. హలో,
4: గుడ్ మార్నింగ్ సార్.
3: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: జిఎల్ నరసింహారావు సార్.
3: అవునండి.
4: నేను మహారాష్ట్ర నుంచి సావన్కర్ గంగాధర్ కుండలవాడి నాందేడ్.
3: చెప్పండి గంగాధర్ గారు, ఎలా ఉన్నారు?
4: చాలా సార్, మీ గొంతు బాగుంది సార్.
3: థ్యాంక్ యూ గంగాధర్ గారు.
4: ఎందుకంటే మా నిజామాబాద్ ఎఫ్ఎం లో పాండు సార్ ఉన్నాడు సార్, సేమ్ ఆయనది మీరు ఒకటే.
3: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
4: అందుకే నేను ఫోన్ చేసాను సార్. నేను
3: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు?
4: మంచి మిత్రులు.
3: మంచి మిత్రులు. కార్యక్రమాలన్నీ విన్నారండి?
4: విన్నాను సార్, కానీ సార్ లేటెస్ట్ లో ఈమెయిల్ వాట్సాప్ ఉంటే బాగుంటుంది సార్.
3: ఓకేనండి.
4: ఉత్తరాలు దొరకలేవు సార్, ఇంకా పోస్ట్ ఆఫీస్ ఒకటే బాక్స్ ఉంటుంది అక్కడ. అందులో ఒక కాలంలో గల్లీ గల్లీకి డబ్బాలు ఉంటుండే, ఇప్పుడు లేవు సార్. అవి ఇప్పుడు అన్ని ఈమెయిల్, వాట్సాప్ కోరిన పాటలు వస్తున్నాయి సార్.
3: అవునండి, మనకు కూడా నైట్ 9:30 ఉంది కదా, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ఉంది.
4: ఉంది సార్.
3: ఉందండి, చెప్పండి ఇందులో ఏ పాట వేయమంటారు ప్రసారం
4: చేయాలి? మంచి మిత్రుల నుంచి ఎన్నెల్లో వేచింది హృదయం ఈనాడే.
3: ఓకేనండి,
4: పాట కాదు సార్.
3: ఓకే, ధన్యవాదాలు.
4: చెప్తా సార్?
3: చెప్పండి చెప్పండి.
4: రవీంద్ర బాబు గారు, కూచన్ శ్రీ హరి, అజీజ్ భాయ్, చాప భూమేశ్వర్, తుకారాం జాదవ్, తనుశ్రీ, సాతారా.
3: ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి.
4: థ్యాంక్ యూ.

0: దూరం ఎంతైనా మనసులకు దగ్గరగా, కాలం మారినా ప్రజలతోనే పయనం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: అనంతపురం జిల్లా పామిడి మండలం నుంచి. నా పేరు ఎం శంకర్ సార్.
0: చెప్పండి శంకర్ గారు, కార్యక్రమాలు వింటూ ఉంటారా?
1: వింటాం సార్. బావలహేరులో భానుమతి గారి గురించి పాటలు వేశారు.
0: ధన్యవాదాలండి.
1: అలాగే ఉదయం భక్తి గీతాలు కూడా బాగున్నాయి సార్.
0: థ్యాంక్ యూ
1: సార్. మాకు వచ్చి ఇరుముడి ఉందా సార్ కొత్తది?
0: లేదండి లేదండి, త్వరలో వస్తుంది, త్వరలో వస్తుంది.
1: అవును సార్. నాగార్జున గారిది డమరుకం నుంచి కన్యాకుమారి అనే పాట సార్.
0: డమరుకం.
1: అవును సార్.
0: ఓకే అండి. ఇందులో స్టార్టింగ్ కన్యాకుమారి కదా?
1: కన్యాకుమారి లాస్ట్ సాంగ్ సార్ అది.
0: రైట్ అండి, మీకోసం ప్రసారం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: మా మిత్రులు వచ్చి అనంతపురం నుంచి పూజార్థనం చేయాలి, కొడిమి నుంచి సద్దానప్ప గారి కోసం సార్.
0: రైట్ అండి, థ్యాంక్ యూ అండి.
1: మీతో మాట్లాడడం కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ,
1: చాలా బాగా చేస్తున్నారు సార్ వ్యాఖ్యానం.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ధన్యవాదాలు సార్.
0: వెల్కమ్.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
1: హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
1: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: శ్రీనివాసరావు సార్.
1: శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం సార్.
1: బాగున్నారా?
2: చెప్పండి. బాగున్నా సార్. మధ్య మధ్య చెప్తుంటే.
1: అవునా?
2: చాలా బాగున్నాను సార్. మంచి సార్.
1: సో మన మార్కప్ర ఆకాశవాణి గురించి అండి.
2: బాగున్నా సార్.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.
2: ఈ భానుమతి గారి సార్ ఏదైనా మంచి సార్. మల్లేశ్వరి లేం సార్?
1: మల్లేశ్వరి.
2: మల్లేశ్వరి ఏడాది
1: మల్లీశ్వరి సినిమాలో కదా?
2: అవును సార్. భానుమతి గారు
1: కార్యక్రమాలన్నీ విన్నారు కదండి?
2: ఈరోజు కొద్దిగా బయటకు వెళ్ళి ఇప్పుడు వచ్చాను సార్.
1: అవునా?
2: అవును సార్.
1: ఓకే, చూస్తున్నాండి మీకోసము మల్లీశ్వరి సినిమా. ఓల్డ్ సినిమా కదా?
2: ఓల్డ్ సార్. భానుమతి గారు.
1: అవునవును, అదే అదే అదే, దానికోసమే చూస్తున్నాండి.

ఓ సారీ అండి శ్రీనివాస్ గారు. కాకపోతే భానుమతి గారు పాడినటువంటి ఒక మంచి సాంగ్ మీకోసం వినిపిస్తాను ఈరోజు. మల్లీశ్వరి చిత్రంలోనిదే.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

మహిళా భారతి స్త్రీల కార్యక్రమం. ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో అతివల్లు అభిప్రాయాలు లైవ్ ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని కేవలం మహిళల కోసమే కేటాయించాం. ఈనాటి కార్యక్రమంలో మహిళలు, వాతావరణ కాలుష్యము, నివారణ చర్యలు అనే అంశం మీద. మరి మీరు ఈ వాతావరణ కాలుష్యాన్ని ఎలా నివారిస్తున్నారో లైవ్లో చెప్పచ్చు. మరి ఎలా అంటే, మనం చేసే ఒక చిన్న పని సమాజానికి ఆదర్శం కావచ్చు. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. కానీ మన ఇంటి బయట ఉన్న వీధి, మన గ్రామము, మన పట్టణము, మన ప్రకృతి కూడా శుభ్రంగా ఉండాలి కదా. పర్యావరణాన్ని కాపాడటం అంటే కేవలం చెట్లు నాటడం మాత్రమే కాదు, నీటిని పొదుపు చేయడము, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము, చెత్తను సక్రమంగా నిర్వహించడము, విద్యుత్ను ఆదా చేయడము, మొక్కలను సంరక్షించడం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగమే. మరి మన ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణ ఎలా ప్రారంభించవచ్చు, ఈ విషయమై మరి ఈరోజు మన మహిళా శ్రోతలు ఎలాంటి అభిప్రాయాలు తెలియజేస్తారో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈనాటి ఈ కార్యక్రమంలో మనము మన ఇంట్లోనే తడి చెత్త, పొడి చెత్త ఎలా వేరు చేస్తున్నామా, ఇంట్లో ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము, బయట మార్కెట్కి వెళ్ళేటప్పుడు మరేమైనా మన ప్లాస్టిక్ సంచి కాకుండా దుస్తులతో తయారు చేసిన సంచిని తీసుకెళ్తున్నామా, ఇలాంటి అంశాలపై మహిళా శ్రోతలు మీ అభిప్రాయం తెలియచేయచ్చు. ఎందుకంటే మామూలుగా హలో ఎఫ్ఎం కార్యక్రమం అయితే మరి

0: చాలామంది ఫోన్ కాల్స్ వస్తుంటాయి, మీకు ఫోన్ కాల్ కనెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మహిళా భారతి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో మరి వాతావరణ కాలుష్యం లేదా పర్యావరణ కాలుష్యం నివారణ చర్యలు, ఈ అంశంపై మీరు ఫోన్ చేసి లైవ్లో సమాధానాలు చెప్పొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223393. చూద్దాం మరి. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మల్లీశ్వర్ సార్.
0: అనుకున్నానండి అంత చక్కగా నవ్వుతూ మాట్లాడేది మల్లీశ్వర్ గారే అయింటారు అనుకున్నాను.
1: అభిమానం సార్.
0: చెప్పండి, మీరన్నా ఆకాశవాణి మీకన్నా చాలా అభిమానం కదా. చెప్పండి, ఈరోజు మనము వాతావరణ కాలుష్యం లేదా పర్యావరణ కాలుష్యం నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, మన వంతు బాధ్యతగా మీరేం చేస్తారు? మీరు
1: ఏముంది సార్, ఇంట్లో చెత్త కరెక్ట్ గా చెత్త బుట్టలు వేయాలి.
0: ఆ వెరీ గుడ్,
1: కాలువలో వేయకుండా.
0: అవునండి, వెరీ గుడ్, చాలా చాలా మంచి పని చేస్తున్నారు. ఇంకా అవునవునవును, ఎలా చేస్తే బాగుంటుంది అంటారు?
1: కవర్లు నిషిద్ధం చేస్తుంది కానీ ప్లాస్టిక్ గ్లాసులు ఇస్తారు అవన్నీ ఇంకా చేయలేదు సార్.
0: సో ఈ విషయంలో మనము స్వీయ నియంత్రణ అన్నమాట, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనం ప్లాస్టిక్ వాడకూడదు, మనము బయట
1: ఇంట్లో ప్లాస్టిక్ అంతా పక్కన పడేస్తాం సార్, మొత్తం తీసేస్తాము.
0: వెరీ గుడ్ అండి, అందరం ఇలాగ చేయాలి.
1: స్టీల్ కానీ లేకుంటే జాడి ఐటమ్ కానీ గాజు కానీ అది వాడుతున్నాం సార్.
0: వెరీ గుడ్ అండి, జూట్ సంచులు లేదా క్లాత్. అవునండి, అవునవునవును అవును.
1: రైతులు కూడా ఇవే జనం అయితే ఎక్కువ వాటిని గవర్నమెంట్ ఉపయోగపడే విధంగా అందరికి వాడకంలోకి వచ్చే విధంగా చేయాలి సార్ రైతులు.
0: వెరీ గుడ్ అండి, అంటే మార్పు అనేది మన నుంచి రావాలి. ఇంకొక విషయం ఉందండి, ఎలా అంటే మన పిల్లలకు కూడా ఇవన్నీ నేర్పించాలి మనం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, అవునండి. అవును,
1: కాలువ వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు కానీ కొంచెం లేట్ అయినప్పుడు మనమే కదా స్మెల్.
0: అవును, ఆ స్మెల్ ఉండి దోమలు వచ్చి దాంతో మలేరియా
1: ప్రాబ్లమ్స్ అన్ని మనకే.
0: అవునండి. సో మరి పర్యావరణాన్ని పరిరక్షిస్తే మనం అందరూ కూడా హెల్తీగా ఉంటాం, సమాజం బాగుంటుంది.
1: మన చేతిలోనే కదా సార్ అండి.
0: అవును, వెరీ గుడ్ అండి, చాలా చక్కగా చెప్పారు మల్లీశ్వర్ గారు.
1: మన చేతిలోనే ఆరోగ్యం ఉంది, అనారోగ్యం రెండు ఉన్నాయి.
0: అవునండి, అవును, ప్రకృతి మనకి ఇచ్చిన ఆస్తి కాదు, మన భవిష్యత్తు తరాల నుంచి మనం తీసుకునే అప్పు అన్నమాట. కాబట్టి ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. నీటి పొదుపు చాలా ముఖ్యం. మనం బజార్లలో చూస్తుంటాం, మనము అందరు ట్యాపులు ఆన్ చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళన్ని.
1: సో తాగే నీళ్ళు,
0: అవునండి, అవునండి. నీటి పొదుపు కూడా మనము ఈ పర్యావరణ పరిరక్షణలో భాగమే.
1: మీడియా మీరు అంతా చెప్తున్నారు సార్ బాగానే నీటి పొదుపు గురించి, కానీ ఆచరణలో వెళ్తారు ఏది కూడా.
0: ఓకేనండి, మల్లీశ్వర్ గారు చాలా చక్కగా చెప్పారు. సో మరి మిగతా మహిళలు కూడా మీలాగే చెప్పాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్. మహిళల కోసం ప్రత్యేకంగా మీరు ప్రోగ్రామ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు.
0: అవునండి, మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ మల్లీశ్వర్ గారు, మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ టి జీవన్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా మార్పులు వచ్చాయి. చూసారా మీరు, మీరు నచ్చే మీరు మెచ్చే కార్యక్రమాలన్నీ వస్తున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చెప్తానండి మీ తరఫున మా సార్కి థ్యాంక్స్ చెప్తామండి, మీరు చెప్పినట్లుగా.
1: థ్యాంక్
0: యూ అండి, థ్యాంక్ యూ అండి.
1: వెల్కమ్ సార్.

0: అవునండి. సో మరి చెప్పినట్టుగా ఎవరో చెప్పారు, నవ్వుతూ మన లైఫ్ డేని స్టార్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందట, నిజమేనా?
1: అవును సార్, చాలా హ్యాపీగా గడిచిపోద్ది ఆ రోజంతా.
0: అవునండి, నవ్వుతూ ఉండాలి మీలాగ అందరూ. చెప్పండి.
1: ముందుగా మన ఆకాశవాణి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు సార్, ఇంత మంచి కార్యక్రమాలు ఇస్తున్నందుకు.
0: అవునండి అవునండి, మీకోసము మీకోసము ప్రత్యేక కార్యక్రమాలు ఓన్లీ ఫర్ ఉమెన్స్.
1: అవును సార్, మార్గాపురం మహారాణులని అసలు చాలా బాగుంటున్నాయి సార్, ఎంత బాగుంటున్నాయి కార్యక్రమాలు అన్ని వింటుంటే వినాలనిపిస్తుంది సార్ బాగా.
0: వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. సో మరి ఖచ్చితంగా అందరు చేయాలి మహిళలు.
1: చేస్తాం సార్,
0: ఎందుకు అంటే హలో ఎఫ్ఎం కార్యక్రమానికి కాల్ కనెక్ట్ కావడం చాలా కష్టం. సో ఈ కార్యక్రమానికి ఓన్లీ ఫర్ ఉమెన్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు, మీ అభిప్రాయం చెప్పొచ్చు.
1: అవును సార్, అందుకోసమే ఇప్పుడు ఆలోచనకి రాకుండా లైన్ ఇప్పుడు ట్రై చేశా సార్.
0: వెరీ గుడ్ అండి మంజుల గారు, చెప్పండి మీ చెప్పండి.
1: పరిశుభ్రత అంటే కవర్లు కాకుండా గుడ్డ సంచులు కుట్టుకొని వాడాలి సార్.
0: అవునండి,
1: ఇప్పుడు మనం టైర్లలో కొబ్బరి బొండంలలో అయ్యి సాగినమ్మకే పొయ్యిలోకి పెట్టుకోవచ్చు అని మిద్దె పైన తింటి ముందు ఆరేస్తుంటారు సార్ అందరూ.
0: అవును,
1: అలాగా చేయకూడదు సార్. కొబ్బరి బొండంలలో నీళ్లు చేరినా టైర్లు ఆడుకొని పిల్లలు అట్లా వేసేస్తారు, వాటిల్లో వర్షపు నీళ్లు చేరినా.
0: అవునండి,
1: వాటి వలన మన చుట్టుపక్కల మన ఇంట్లోనే కాకుండా మన చుట్టుపక్కల వీధులలో కూడా దోమలు బాగా వ్యాపిస్తాయి సార్.
0: అవునండి అవునండి,
1: అట్లాంటప్పుడు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇట్లాంటి వాటకు ఆస్కారం ఉంటది సార్.
0: అవునండి, చక్కగా చెప్పారు.
1: అందువలన మనము అలా చెయ్యకూడదు.
0: అవునండి,
1: ఎప్పుడు ఎప్పుడు మనం శుభ్రం చేసేస్తూ ఉండాలి.
0: ఇక్కడ ఇంకొక విషయం అండి, మనం ఇంట్లో కూరగాయల తొక్కలు ఆహార వ్యర్థాలు ఏం చేస్తారు, మనము సాధారణంగా బయట పడేస్తుంటాం. అలా కాకుండా ఇంట్లోనే మనం సేంద్రియ ఎరువును కూడా తయారు చేసుకోవచ్చు.
1: చేయొచ్చు సార్.
0: అవునండి, ఒక
1: మేము మామూలుగా చెట్లకు ఎరువుల్లాగా వేసేస్తాం సార్.
0: వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, అది కూడా పర్యావరణ పరిరక్షణే.
1: చెత్త కూడా పడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఆ మున్సిపాలిటీ బండి వచ్చినప్పుడు వెయ్యాలి సార్, అంతా కలిపి వేసేయకూడదు.
0: అవునండి,
1: చాలా ఇబ్బంది ఉంటుంది సార్. అట్లా మరుగుదొడ్లనే ఉపయోగించాలి సార్, చాలా మంది బహిరంగంగా మల విసర్జన.
0: గ్రామాల్లో ఇప్పటికీ దురాచారం అట్లాగే ఉంది, దాని నుంచి బయటపడాలి అందరూ.
1: మొన్న ఈ మధ్య మా ఊరికి పల్లెటూరు పోయినాం సార్ వేరే ఫంక్షన్ కి, అక్కడ ఇంకా ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరూ అదే పని సార్, చాలా అసహ్యం అనిపించింది.
0: సో మరి అందరూ కూడా తెలుసుకోవాలి పర్యావరణ పరిరక్షణకు, మనం స్వచ్ఛందంగా తెలుసుకోవాలి మన బాధ్యత అది.
1: అవును సార్, అసలుకి అట్లా చేయడం వలన మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగడం ఒకటి, లేని కొన్ని రోగాలు అంటించిన వాళ్ళం అవుతాం.
0: అవునండి, చాలా చాలా చక్కగా చెప్పారు మంజుల గారు, మీరు చాలా చాలా అవగాహన కలిగి ఉన్నారు. సో మరి మీ ఇంటి చుట్టుపక్కల వారికి కూడా ఈ అవగాహన చెప్తూ ఉండండి అప్పుడప్పుడు.
1: ఉంది సార్, అందరు వింటుంటారు కాబట్టి చాలా వరకు మా ఏరియా శుభ్రంగా బాగుంటుంది సార్.
0: థ్యాంక్ యూ అండి మంజుల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చక్కగా చెప్పారు.
1: థ్యాంక్స్ సార్.

0: సో మరి మనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, చూద్దాం మరి. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు అంత సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా మాట్లాడేది ఎవరు చెప్పండి?
1: మంజుల సార్.
0: రైట్, వెరీ గుడ్ అండి. మంజుల గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను.

0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్ మీరా?
0: మీరాంబి గారు, ఎలా ఉన్నారు? చాలా చాలా చక్కగా మాట్లాడే శ్రోతల్లో మీరు ఒకరు. మీరాంబి గారు అవునా? సో మరి చాలా చక్కగా వింటున్నారు మీరు. అవును, ఈ మధ్య కాలంలో మహిళా భారతి స్త్రీల కార్యక్రమం చాలా మార్పులు వచ్చాయి, చూసారా? అవునండి, మా ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవన్ గారు మీకోసమే ప్రత్యేకించి మహిళల కోసమే చాలా చాలా మంచి కార్యక్రమాలన్నీ మరి ప్రవేశపెట్టారు, వాటన్నింటినీ కూడా సో మరి మీరు వింటూ ఉన్నారు. అవునండి అవునండి, వెరీ గుడ్ అండి, ధన్యవాదాలు. చెప్పండి, మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము అతివలు అభిప్రాయాల కార్యక్రమంలో, మరి సో మరి పర్యావరణ కాలుష్యం లేదా వాతావరణ కాలుష్యం ఎలా నివారించుంటారు? మీ వంతు బాధ్యతగా మీరేం చేస్తున్నారు? అవునండి అవును, అవునండి. ముందు మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే తర్వాత మన వీధిని శుభ్రంగా ఉంచుకోవాలి మనం. వీలైనంత వరకు మనము ప్లాస్టిక్ కవర్లు వాడకం తగ్గిద్దాం. మనం ఇంట్లో మనం మొక్కలు పెంచినా చాలా బాగుంటుంది. ఏమేమి మొక్కలు పెంచుతున్నారు మీరు ఇంట్లో? మీరు వెరీ గుడ్, మీరాంబి గారు చాలా చక్కగా. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్ అండి. అవునండి అవునండి, వెరీ గుడ్ మీరాంబి గారు, మీలాంటి వాళ్ళే సమాజానికి ఆదర్శం. మీరు మీరు నడుస్తూ నడిపించాలి అందరినీ. అవునా, అవునండి, మా అనౌన్సర్లు అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడతారు, మొత్తం అవునండి అవునండి. అవునండి అవునండి, సో చక్కగా మనము పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మన వంతు మన ప్రయత్నం మనం చేద్దాం. ఖచ్చితంగా చేద్దామండి అందరము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, ధన్యవాదాలు మీకు.

0: మరి నెక్స్ట్ ఫోన్ కాల్ ఎవరు చూద్దాం మరి. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు చాలా స్మూత్ గా?
1: ధనలక్ష్మి గారు.
0: ధనలక్ష్మి గారు
1: అవును సార్.
0: చక్కగా నవ్వుతూ మాట్లాడతారండి.
1: మీ వాయిస్ కూడా చాలా బాగుంటుందండి.
0: అవునా? థ్యాంక్ యూ. చెప్పండి, ఈరోజు మనము ఏ కార్యక్రమంలో చెప్పండి ఈరోజు మనము?
1: మనము
0: అవునండి, మహిళా భారతీయులు అతివులు అభిప్రాయాలని లైవ్ ఫోన్ కార్యక్రమంలో ఉన్నాం మనం ఇప్పుడు. చెప్పండి, పర్యావరణ కాలుష్య నివారణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?
1: ప్లాస్టిక్
0: అవునండి, కూరగాయలు కానీ సరుకులు కానీ మనం బయటకు వెళ్తే సంచి, మనము జూట్ బ్యాగ్ కానీ లేదా క్లాత్ బ్యాగ్ కానీ తీసుకెళ్ళాలి. ఇంకొక ముఖ్య విషయం మర్చారండి, వచ్చే సోమవారం బహుశా వినాయక చవితి పండుగ, దాంట్లో మనము మట్టి గణపతినే పూజిద్దాం మనం అందరం. ఎందుకంటే రంగురంగుల వినాయకులను తీసుకెళ్తే వాటిని మనము నీళ్ళలో కలిపేస్తే ఆ నీళ్ళన్నీ కూడా పొల్యూషన్ అయిపోతాయి. సో మరి ఎక్కువ గణపతి అంటారు, మట్టి గణపతిని మనం పూజిద్దాం. బాగుంటుంది కదా? సో మరి మీరు మీతో పాటు మీ అందరు కూడా వచ్చే వినాయక చవితిని మట్టి వినాయకుడితోనే మనం కొనుక్కొని పూజిద్దాం మనం. అంతేనంటారా? ఏదైనా మార్పు మహిళలతోనే సాధ్యమవుతుందంటారు, నిజమేనా?
1: నిజమే సార్.
0: ఎందుకంటే ఇంటి

0: ఇంట్లో ఎక్కువగా మరి ఇంటి పరిశుభ్రత కానీ పరిసరాల పరిశుభ్రత కానీ లేడీస్తోనే మొదలవుతుందంటారు
1: అవునవును సార్
0: కదా.
1: అవును సార్
0: ఓకే, మీరేమన్నా ఇంకా సూచనలు చేయదలుచుకున్నారా?
1: ఈ డీజిల్ పెట్రోల్ వాహనాలు కూడా వీలైనంత వరకు తగ్గించి.
0: వెరీ గుడ్ సూచన అండి. వారానికి ఒక్కరోజు మనము మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ ఆటోలు కానీ తిరగకుండా వీలైనంతవరకు సైకిల్ లేదా నడుస్తూ మన పనులు మనం చేసుకున్నట్లయితే ఇంధన పొదుపుతో పాటు వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం తగ్గించవచ్చు.
1: అవును సార్
0: అవును కదా.
1: అవును సార్
0: వెరీ గుడ్ ధనలక్ష్మి గారు, మంచి సూచన చేశారు మీరు.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలా అవునా, సో మరి చేస్తూ ఉండండి మహిళా భారతి కార్యక్రమానికి.
1: చేస్తాను సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
1: థ్యాంక్ యూ సార్.
0: హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.

0: సో కార్యక్రమంలో నెక్స్ట్ కాల్ ఎవరు చూద్దాం మరి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? లీలావతి గారు. సో యు ఆర్ ఏ లక్కీ కాలర్ టుడే కదా? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ చేయండి. మన టాపిక్ విన్నారు కదా, అతి వలు అభిప్రాయాల కార్యక్రమంలో వాతావరణ కాలుష్యం లేదా పర్యావరణ కాలుష్య నివారణకు మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తీసుకోవాలి. సో మరి మీ వంతు బాధ్యతకి మీరేం చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి లీలావతి గారు, మనము మొక్కను నాటి వదిలేస్తాం, అలా కాకుండా మొక్కను నాటి దాన్ని సంరక్షించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. ఎలా అంటే ప్రతిరోజు నీళ్లు పెట్టము. ఇప్పుడు మనం ఇంట్లో వంటింట్లో వ్యర్థ పదార్థాలు ఉంటాయి, తొక్కలు ఇవన్నీ కూడా, అవన్నీ తీసుకెళ్లి దాంట్లో వేసామనుకోండి సేంద్రీయ పెరుగుగా మారిపోతుంది. సో అలా కూడా మొక్క బాగా ఎదుగుతుంది. ఒక చెట్టు ఇంట్లో ఉంటే సో మరి మన లైఫ్ టైం పెరుగుతుందంటారు, ఎందుకంటే మంచి ఆక్సిజన్ ఇస్తుంది, మనం పీల్చగాలి చెట్లు ఇస్తాయి కాబట్టి. మనము మొక్కలు పెంచితే అవి చెట్లుగా మారుతాయి. ఇంకా ఏం చేస్తున్నారు మీరు?
1: మొక్కలు పెంచడం అంటే మాకు కుదరదు సార్.
0: ఎలాంటి ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు మీరు?
1: మేము మామూలుగా మొక్కలు పెంచరు కదా సార్, మేము చేవలలో పనులు చేసుకుంటూ నీళ్లు కట్టుకుంటూ.
0: ఓ వెరీ గుడ్, వెరీ గుడ్.
1: పని సరిపోతుంది సార్. పత్తి మిరపకాయ వాటికి నీళ్లు కట్టుకోవటం, పత్తికి నీళ్లు కట్టుకోవటం అది సరిపోతుంది సార్.
0: ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారా, తగ్గిస్తుంది మానేశారా? ఎందుకంటే ప్లాస్టిక్ వల్లే మన పర్యావరణం చాలా దెబ్బతింటుంది. ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో పడితే అది నాశనం కావడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. కుళ్ళదు. అదే ప్లాస్టిక్ కవర్లను ఆవులు ఎద్దులు తిన్నాయనుకోండి చచ్చిపోతాయి. సో అందుకే మనము ప్లాస్టిక్ కవర్లు వాడటం తగ్గించాలి పూర్తిగా. మాక్సిమం గా మీరు కూడా అలాగే పాటిస్తుండండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి లీలావతి గారు, చక్కగా మాట్లాడారు, మీ అభిప్రాయం చెప్పారు.
2: అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ ఉద్ధరించుకుంటా.
0: మహిళలు మీ అభిప్రాయాన్ని చెప్పుకునేందుకు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ఒక చక్కని అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు మరి మహిళా భర్తలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08

సో మరి మనకు ఫోన్ కాల్ వస్తుంది చూద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, సో ఫోన్ కాల్ డిస్కనెక్ట్ అయింది.

0: Ai, babói!
1: Ai, babói!
0: Babói!
1: Babói!
0: Babói!
1: Babói! Babói!
2: ప్రకృతి మనకిచ్చిన వరం, దాన్ని కాపాడుకోవటం మన కర్తవ్యం. ఈ వినాయక చవితిని మట్టి గణపతులతోనే పూజిద్దాం. మన సంస్కృతిని, మన ప్రకృతిని కాపాడుకుందాం. అలాగే చెట్లు నాటుదాం, ప్రతి మొక్కను మన బిడ్డల్లా సంరక్షిద్దాం. ప్లాస్టిక్ నిరోధిద్దాం, కాలుష్యాన్ని తరిమికొడదాం. మన ఊరు పచ్చగా, మన గాలి స్వచ్ఛంగా, మన భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే మార్పు మన నుంచే మొదలవ్వాలి. ప్రకృతిని నాశనం చేస్తే భవిష్యత్తు తరాలకు జీవించే హక్కును దూరం చేసినట్లే. ఒక మొక్క నాటండి, మట్టి గణపతిని పూజించండి. పర్యావరణ పరిరక్షణలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. మట్టి గణపతి, మన స్వచ్ఛమైన ప్రకృతి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో

0: ఆకాశవాణి పోషణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి డైటీషియన్ శ్రీమతి ఏ నిరుష, పరిచయకర్త ఎన్ మణి. పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించి ప్రజల్లో పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 1982లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్, జాతీయ పోషణ వారోత్సవాలు జరుపుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ జాతీయ పోషణ వారోత్సవాలను ఒక ముఖ్యమైన వార్షిక కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోషణ, పోషకాల గురించి అవగాహన కల్పించడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ డైటీషియన్ శ్రీమతి ఏ నిరుష. నిరుష గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: డైట్ అనే దానికి అర్థం మారిపోయింది. ఇంతకు ముందు ఇన్ని రకాల జబ్బులు ఉండేవి కాదండి, ఇప్పుడు చూస్తే ఎన్నో రకాల జబ్బులు రోగాలు వస్తున్నాయి. సో వీటికి డైట్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ డైట్?
1: యాక్చువల్లీ ఇది వరకటికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే మీరే అంటున్నారు రోజులు చాలా మారిపోయాయండి చెప్పాలంటే. సో ఇది వరకు ఎలా ఉండేదంటే ఫార్మింగ్ మీదే ఎక్కువ అందరూ డిపెండ్ అయ్యేవారు. ఇన్ని ఫీల్డ్స్ ఎవరికి లేవు, ఇంత ఇంజనీరింగ్ లేదు, ఎంబీబీఎస్ అంత లేదు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువైపోయాయి. సో ఎవ్రీవన్ ఈజ్ ఇన్ రష్, అంతా కూడా రష్లో ఉన్నారు. చాలా బిజీగా సాగుతుంది మన లైఫ్ అనేది, అంతే స్ట్రెస్తో కూడా ఉంది. ఇది వరకు కంపేర్ చేస్తే ఫార్మింగ్

0: లోనే ఉండేవారు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అక్కడే పని చేసుకొని, ఒక వెరైటీస్ కూడా ఏమీ ఉండేవి కాదు, తిండి వెరైటీస్ ఏం లేవు. మీ అందరికీ తెలిసిందే అప్పుడు తినేది ఏంటి, చల్దన్నం, అందులో కొంచెం ఆవకాయ పెరుగు అన్నం వేసుకొని, అందులో కొంచెం ఆనియన్ వేసుకొని, అదే వాళ్ళ ఫుడ్.
1: అవును.
0: ఇలా పిజ్జాలు లేవు, బర్గర్స్ లేవు, బ్రేక్ టైంలో వాళ్ళకి స్నాక్స్ ఉండదు, ఏమీ ఉండదు. సో మార్నింగ్ వెళ్ళారంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు, ఎండైనా వానైనా వాళ్ళు చేసి ఆ పంట పండిస్తూ ఎంతో ఇది చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మనకి ప్రతిదీ కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతుంది. చాలా వరకు 70% వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది. 30% బయట చేసినా కూడా మీకు అంత హార్డ్ వర్క్ ఎక్కడ ఉంటుంది? సో ఈ బిజీ షెడ్యూల్లో ఏమవుతుందంటే, చాలా మంది ఎప్పుడు పడుకుంటున్నారో తెలీదు, అందులోకి మొబైల్స్ ఒకటి వచ్చేసాయి.
1: రైట్.
0: సో మనం ఎప్పుడు ఏం తింటున్నావో కూడా మనకు తెలీదు, ఆ ఫోన్ చూసుకుంటూ టక టక టకమని తినేస్తూ ఉంటాం. యాక్చువల్గా అయితే 60-70% డైజెషన్ నోట్లోనే అయిపోవాలి, మన సలైవతోనే. అప్పుడు మనకి డైజెషన్ అనేది అవుతుంది, అరుగుదల కూడా మనకి చాలా బాగుంటుంది. సో దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇండైజెషన్ కానీ ఏమీ లేకుండా ఉండేది. రష్లో ఏం చేస్తున్నారంటే బ్రేక్ఫాస్ట్కి కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో చేసినా కూడా ఏదో ఉంటే మిగిలితే తినేసామా, లేకపోతే మధ్యాహ్నం ఏదో క్యారేజ్ బాక్స్ పిల్లలకి పెడుతూ మనం కూడా పట్టుకెళ్ళిపోయామా అని కాన్సన్ట్రేషన్ తప్ప క్వాలిటేటివ్ ఫుడ్ మనం ఏమన్నా తింటున్నామా అని ఎప్పుడూ ఆలోచించట్లేదు. క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఎంత న్యూట్రిషన్ ఫుడ్ మనం తింటున్నాము. అందులో కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు ఉండకూడదు అని చాలా వరకు డైట్స్లో చాలా ఫ్యాన్సీగా వస్తున్నాయి, హై ప్రోటీన్ డైట్స్ ఉండాలి అనేసి. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, అసలు ఏమవుతుంది? డైట్ అంటే ఏంటి అంటే, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది డైట్లో ఉండాలండి. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే అందులో కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, మనకి రోజంతటికి మనకి సరిపడా న్యూట్రియంట్స్ ఉండాలి, అంటే విటమిన్స్ కానీ కాల్షియం కానీ, సో ప్రోటీన్ కానీ ప్రతీది కూడా మనకి ఆ న్యూట్రియంట్ బేస్డ్ కర్రీస్ మనం తీసుకుంటున్నామా లేదా. మీరు అడగచ్చు, ఇదివరకు పెరుగన్నమే కదా తినేవారు, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు, మనం ఏమో ఇన్ని వెరైటీస్ తింటున్నాం, మనం ఎందుకు ఇలాగ అవుతున్నాము అనేసి. సో వాళ్ళు తినేది కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్లే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకోగలుగుతున్నారు. మనం కార్బోహైడ్రేట్స్ తీసేసాం, దానివల్ల మీరు ఏం తీసుకుంటున్నారు, ఈజీగా అయిపోయే ఒక రోటీలో ఏదో కర్రీ ఫ్యాన్సీగా, లేకపోతే ఏదో బ్రెడ్ శాండ్విచ్ పెట్టుకొని మధ్యాహ్నం ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మధ్యాహ్నం ఆకలి ఎక్కువ వేసేస్తుంది, సో ఓవర్ ఈటింగ్, ఎక్కువ తినేస్తారు, దానివల్ల ఏమవుతుంది, ఒబేసిటీ వస్తుంది. సో ఇలా జరుగుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ ఎవరైనా సరే తీసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా మంది చేసే ఫస్ట్ మేజర్ మిస్టేక్. సో ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే, నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను, నేను తగ్గిపోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక మాట అండి, వెయిట్ తగ్గిపోవాలి అంటే ఫుడ్ మానద్దు. ఫుడ్ మానేస్తే ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతాయి, అది మీకు తెలియకుండానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఇంకా వెయిట్ పెరిగిపోతారు. సో పొట్ట అనేది పెరుగుతుంది, తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఆడవాళ్ళకైతే పీసీఓస్ ప్రాబ్లమ్స్ కానీ, అలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనేది లేకుండా ఉంటే మీకు రోజంతటికి నీరసం వచ్చేస్తుంది. సో వేరే న్యూట్రియంట్స్ ఉన్నా కూడా వాటి పని అది చేసుకుంటుంది, కానీ మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎంతో డౌన్ అయిపోతూ ఉంటాయి. వాటిని కోపప్ చేయాలి అంటే మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అది ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డైట్ అనేది ఉంటుంది, దాన్నే కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అంటారు. అంటే ఇప్పుడు నా దగ్గరికి ఒకరు వచ్చారు, ఒక వెయిట్ లాస్ కానీ, లేకపోతే ఇంకేదో కాంప్లికేషన్ ఉంది, డయాబెటీస్ కానీ, లేదా థైరాయిడ్ ఉంది, లేదా కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఒక పర్సన్ వచ్చారు. ఆ పర్సన్కి ఆ ఒక్క ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఆ పర్సన్ వెయిట్ బట్టి, హైట్ బట్టి, వాళ్ళకున్న కాంప్లికేషన్స్, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి, సో వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ బట్టి డైట్ అనేది డిజైన్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా అతను చేసే వర్క్ లైఫ్ స్టైల్ బట్టి డైట్ అనేది మారుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక పర్సన్కి డైట్ ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు మీరు చాలా వరకు చూసేస్తున్నారు జనరల్గా గూగుల్లో కానీ, సో సోషల్ మీడియాస్లో వచ్చే డైట్స్ జనరల్గా ఎప్పుడు ఫాలో అవ్వకండి, మై కైండ్ రిక్వెస్ట్. దానివల్ల ఏంటంటే మీకు ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. పర్సనలైజ్డ్గా కస్టమైజ్డ్గా డైట్ ప్లాన్స్ అనేవి తీసుకోవాలి. మన డైట్స్ అన్ని కూడా జనరల్గా ఇలా చెప్పేస్తే అయిపోదు. కెలరీ బేస్డ్ అంటే ఒక నార్మల్ పర్సన్కి ఉండాల్సిన కిలో కెలరీస్, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి, అంత బాగున్నారు అనే వాళ్ళకి ఒక 1875 కిలో కెలరీస్ ఆఫ్ డైట్ అని

0: అనేది వాళ్ళకి పర్ డే వెళ్ళాలి. అంటే ఆ 1875 కిలో క్యాలరీస్లో ప్రోటీన్ ఇంత, కార్బోహైడ్రేట్స్ ఇంత, న్యూట్రియంట్స్ ఇంత అనేది మీరు డిజైన్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. సో అలాగని ప్రతిసారి మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఫుడ్ తినవసరం లేదండి. ఆకలి కూడా వేస్తుంది, సో ఆకలిని ఎప్పుడు రోజంతట్లో స్టార్వింగ్ అంటే ఆకలితో ఉండకండి. ఆకలితో ఉండకుండా కార్బోహైడ్రేట్స్ పెంచకుండా కర్రీ క్వాంటిటీ పెంచడం, కానీ కార్బోహైడ్రేట్స్ ఏవైతే తక్కువ ఉంటాయో ఇంటర్వెల్స్లో ఫుడ్ తీసుకుంటూ ఉండండి. మెయిన్గా మీరు తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్ అయితే బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ తీసుకోవాలి, అండ్ లంచ్ టైంలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. పడుకున్నప్పుడు కూడా మనకి రోజుకి ఒక 300-400 కెలోరీస్ మన వెయిట్ బట్టి బర్న్ అవుతూ ఉంటుంది కెలరీస్. డైట్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఫుడ్ మానేకండి, లిక్విడ్ డైట్స్ అస్సలు తీసుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. పిల్లలకి ప్రతి ఒక్కరికి బ్రేక్ టైంలో కూడా త్వరగా అయిపోతుంది అనేసి కప్ కేక్స్ పెట్టడం, లేకపోతే ఇంటికి రాగానే స్నాక్స్ కింద ఇన్స్టంట్ ఫుడ్స్, ఫ్రోజన్ ఐటమ్స్ త్వరగా ఆయిల్లో ఫ్రై చేసి తీసేస్తే అయిపోతుంది. సో ఆ ఈజీవి ఎప్పుడు కూడా పిల్లలకి పెట్టకండి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళకి హెల్దీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి నేర్పించండి. మీరు వాళ్ళు తినే క్వాంటిటీలో మీరు ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు, క్వాలిటీ ఆఫ్ ద ఈటింగ్ న్యూట్రిషన్లోనే వాళ్ళకి ఫోర్స్ చేయండి. జనరల్ అవేర్నెస్ ఉంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు.
1: అదే, ఒక మనిషి శరీరానికి కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రోటీన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, వైటమిన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, జస్ట్ బ్రీఫ్గా మనకి.
0: ఓకే, సో కార్బోహైడ్రేట్స్ అనేది ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ కానీ ప్రతిదీ కూడా స్టేబుల్ అయ్యే ప్రతిదీ ప్రక్రియ అనేది కార్బోహైడ్రేట్స్లో ఉంటుందండి. సో మార్నింగ్ లెగిసి దాన్ని మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ కోపప్ చేసుకోవాలి అంటే అది ఓన్లీ కార్బోహైడ్రేట్స్లోనే ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే అది మెయిన్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్లో లైక్ బియ్యం నూకలో కానీ, లేదంటే వీట్ దలియా అంటారు ఎర్ర నూకలు కానీ, సో అలా జావ టైప్లో ఎక్కువగా మార్నింగ్ కొంచెం ఫస్టే డ్రైగా తీసేసుకోకుండా బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్గా తీసుకుంటూ ఉంటే మన డైజెషన్ కూడా ఏంటంటే ఫుల్గా డ్రై అయిపోయి ఉంటుంది కదా. సో ఫస్ట్ వాటర్ తాగి తర్వాత దాన్ని ఏంటంటే మీరు సాఫ్ట్గా డైట్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు సెమీ సాలిడ్ నుంచి సాలిడ్కి వెళ్ళాలి. అలాగే డైట్ అనేది మనం చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది రాకుండా ఉంటుంది ఫస్ట్ థింగ్. అది బ్రేక్ఫాస్ట్ తినకుండా ఎవరైతే టీ కాఫీ అలవాటు ఉన్నాయో వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది అలాగా కంటిన్యూ చేసి అలా వెళ్లే కొద్దీ అల్సరేటివ్ వరకు దారితీస్తుంది. సో ఆ అల్సర్స్ అవి రాకుండా ఉండాలి అంటే మార్నింగ్ ఫస్ట్ వాటర్తోని ఫిల్ చేసుకుని తర్వాత కార్బోహైడ్రేట్స్ లైక్ ఇడ్లీ కానీ కుడుం కానీ.
1: ఎనర్జీ కోసం వి నీడ్ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్,
0: ప్రోటీన్స్ అనేది మన బాడీ బిల్డప్ కోసం, అంటే లైక్ మజిల్స్ అనేవి బిల్డప్ చేసుకోవాలి. సో ప్రోటీన్ అనేది, సో దానికోసం మనకి దాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా దెబ్బ తగిలినా దాన్ని హీల్ చేసుకోవాలన్నా త్వరగా ఆ ప్రాసెస్ అనేది మీకు త్వరగా క్యూర్ అవ్వాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. వైటమిన్స్ ఏంటంటే ఇంకా ఓవరాల్ కంప్లీట్ ఇంకా బాడీకి కావాల్సిన మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ, సో మన పిల్లలకి ఒక కాగ్నిటివ్ వెంటనే అలర్ట్ అవ్వాలి, టీచర్ ఏమైనా చెప్తున్నా లేకపోతే మనం ఏమైనా ఎవరైనా పెద్దవాళ్ళు అయినా ఏమైనా పని చేయాలనుకున్నా మన మైండ్ అలర్ట్గా పనిచేయాలన్నా ప్రతిదానికి కూడా వైటమిన్స్ అనేది ప్రయారిటీ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ వైటమిన్స్ అన్ని తీసుకున్నారో అప్పుడు మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.
1: సో అలాగే మెడికేషన్కి న్యూట్రిషన్కి కనెక్షన్ ఉంటుందా అండి? అంటే హై అమౌంట్ ఆఫ్ హై డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే బాడీలో ఉండే వైటమిన్స్ తగ్గిపోతాయి అంటూ ఉంటారు, అందుకే సప్లిమెంట్స్ కూడా ఇస్తుంటారు వెన్ యాంటీబయాటిక్స్ ఆర్ గివెన్. సో దీనికి కనెక్షన్ ఏంటండి?
0: యాక్చువల్లీ హై డోసెస్ ఎప్పుడైనా మనం వేసుకున్నాము అంటే దానికి సరిపడా ఫుడ్ కూడా మనం తీసుకోవాలి. సో నార్మల్గా ఫీవర్ వచ్చిందంటే ఫుడ్ మానేయండి, లైటే తీసుకోండి, బ్రెడ్డే తినండి అని చెప్తారు. సో లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది చేస్తే అప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి లైట్ ఫుడ్ అనేది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ అయిపోతున్నాయి, దాన్ని తట్టుకోగలగాలి అంటే ఆ పర్సన్లో, ఆ అఫెక్టెడ్ పర్సన్లో ఇమ్యూనిటీ అనేది కూడా అంత హై లో ఉండాలి. సో అలా ఉండాలి అంటే, సో మీరు జాగ్రత్తగా ఫుడ్ అనేది, నా దృష్టిలో అయితే కార్బోహైడ్రేట్స్ కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే, అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఆ పర్సన్ కి వచ్చిన ప్రాబ్లం బట్టి ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో విటమిన్ సి అనేది ఎక్కువగా ఇప్పుడే

0: కాదు, ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో ఇమ్యూనిటీ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. సో అన్నిటికన్నా ఎక్కువ ఆమ్ల, ఉదయం లెగిసి వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి ఆమ్ల, నానబెట్టింది కాకుండా డైరెక్ట్గా తినేసినా కూడా పర్లేదు, దానిలో ఉన్నంత ఇమ్యూనిటీ ఇంకెందులోనే ఉండదనే నేను చెప్తాను. సో ఆమ్ల అయితే ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉంటుంది, సో అది వేసుకొని అది తినచ్చు మార్నింగ్. సో ఆమ్ల తీసుకోవడం కానీ ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్నవి మనం ఫాలో అవ్వగలిగేవి, సో ఆ ఈజీగా తీసుకునేవన్నీ కూడా మర్చిపోకుండా తీసుకుంటూ ఉండండి.
1: ఇప్పుడు రీసెంట్గా కిటోనిక్ డైట్ అంటున్నారండి, అసలు ఏంటంటే చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కిటోనిక్ డైట్, ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ అని. వాట్ ఈస్ దిస్ కిటోనిక్ డైట్?
0: యాక్చువల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను 10 ఇయర్స్ నుంచి నేను ఫుడ్ డైట్లోనే నేను డైట్స్ ఇస్తున్నాను విత్ డిఫరెంట్ మల్టిపుల్ డిజార్డర్స్కి. సో ఈ దీనిలో నేను ఎప్పుడు కూడా డాష్ డైట్స్ కానీ కీటో డైట్స్ కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ కానీ వీటన్నిటి గురించి నేను ఎప్పుడు తెలుసుకోవాలనుకోలేదు. ఎందుకు అంటే నేను నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా సో ఈ కీటో డైట్స్ గురించి కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వీటన్నిటి గురించి మాట్లాడతారు, నేను ఒక్కటే చెప్తాను, ఫుడ్ ఎందుకు మానేస్తున్నారు, ఓన్లీ ఫ్రూట్స్ ఎందుకు తింటున్నారు, కాబ్సే కంప్లీట్గా నీళ్ళు చేసేసే దీని దగ్గర, ఫుడ్డే మానేసిన దగ్గర, అసలు మీరు ఎలాగా సర్వైవ్ అవుతున్నారు మీరు రోజంతట్లో, ఇదొకటి నేను మాట్లాడతాను. డైట్ అంటే నేను కీటో డైట్ ఇంటర్మిటెంట్ ఇవేమి కాదండి, డైట్ అంటే మాత్రం ఫుల్గా నేను చెప్పినట్టు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అండ్ క్యాలరీస్ కూడా చెప్పాను 1875, ఏ ప్రాబ్లం లేకపోతే ఉండాల్సినవి. సో అలాగా డైట్ డిజైన్ చేసి ఇవ్వాలి విచ్ షుడ్ మీట్ ఆల్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ డైట్ ఈస్. సో డోంట్ ఫాలో కీటో డైట్స్. సి ఒకటి ఏంటంటే మీ మీ అంతటి మీరే మీకు తెలుసు, ఫుడ్ మానేస్తే ఎవరైనా వెయిట్ తగ్గిపోతారు, అదేం పెద్ద వింతేం కాదు. అల్టిమేట్ గోల్ ఎప్పుడైనా ఒకటి పెట్టుకోండి, వెయిట్ తగ్గుతూ ఎంత హెల్దీగా నేను వెయిట్ తగ్గాను, ఎంత హెల్దీగా నేను వెయిట్ పెరిగాను, ఎంత హెల్దీగా నా కాంప్లికేషన్స్ రిజాల్వ్ అయ్యాయి అనేది దాని మీదే మీరు ఆలోచించి డైట్ అనేది ఎలాంటి డైట్ అయినా ఫాలో అవ్వండి.
1: ప్రాపర్ డైట్ తీసుకోలేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఏంటంటే,
0: చిన్న సమస్యలు అంటే మనం డైలీ చూసేవైతే ఇప్పుడు పిల్లలకి ఎవరు నువ్వులు ఇవ్వట్లేదు, సో ఐరన్, చిన్న పిల్లల దగ్గర నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ అవుతుంది.
1: ఓకే,
0: సో కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది, విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంది పిల్లలకి. సో ఇది వరకు పిల్లలు హాలిడేస్ ఇస్తే బయట ఆడుకోవడం లేకపోతే బయట ఎంజాయ్ చేయడం, పేరెంట్స్ అందరూ బయటకు వెళ్ళడం, ఎందుకంటే ఫోన్స్లో అంత సోషల్ మీడియా కానీ లేకపోతే ఇంకేమి వాడకం అనేది ఉండేది కాదు. ఫోన్ వస్తే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కాదు, మామూలు ఫోన్స్ ఉండేవి, మాట్లాడేవారు పెట్టేసేవారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఉంటుంది, అండ్ ఆల్సో అదొక్కటి ప్రాబ్లం అని నేను చెప్పను. సో అది అలా కన్వే అయిపోయింది ఇప్పుడు ఫోన్ వల్ల. సో ఇదేంటంటే పిల్లలకు కూడా ఏమైనా హాలిడే వస్తే బయటకు వెళ్ళి ఆడుకోండి అంటే కంప్లీట్ ఫోన్లోనే పిల్లలు ఎడిక్ట్ అయిపోతుంటే ఇంకా వాళ్ళకి విటమిన్ డి బయట ఎక్స్పోజర్ అనేది మార్నింగ్ టైంలో ఎలా. ఈ చిన్న చిన్న సమస్యలు అయితే మాత్రం ఎక్కువగా చిన్న పిల్లల దగ్గర నుంచి వచ్చేది ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, అండ్ ఇంకోటి దానివల్ల ఎనిమిక్ అయిపోతున్నారు, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనిపించదు. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్సే మీకు పెరిగి పెద్ద అవుతాయి.
1: ఇప్పుడు పెరిగి పెద్ద అయినప్పుడు వచ్చే దీర్ఘకాల ప్రాబ్లమ్స్ ఏంటండి?
0: వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఈ రష్లో పిల్లల్ని స్కూల్కి పంపించాలి అనే రష్లో వాళ్ళకి పాపం టిఫిన్ చేసేయాలి అది చేసేయాలి అని మదర్ హడావిడి వాళ్ళ వేరే ఉంటుంది. వీళ్ళేంటంటే మోషన్ అనేది టైమ్లీ వెళ్ళలేరు. సో టైం అనేది ఎక్కడుంది వాళ్ళకి? సో త్వరగా రెడీ అయిపోవాలి, స్పీడ్గా తినేయాలి, వెళ్ళిపోవాలి. సో ఆ తినడం కూడా ఎక్కువగా నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువగా చూ చేయలేరు, నవ్వలేరు, సో ఫాస్ట్గా మింగేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది వాళ్ళకి. సో ఆ కాన్స్టిపేషన్ ఎప్పుడవుతుందో వాళ్ళకి ఏంటంటే మోషన్ అనేది రెగ్యులరైజ్ అవ్వదు, అది చిన్నపిల్లల నుంచే ఉంది అది ఇప్పుడు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఎదర్ మాల్నరిష్డ్ ఆర్ ఒబేసిటీ ఆర్ కంప్లీట్ అండర్వెయిట్ ఆర్ డెఫిషియన్సీస్ విత్ ఆల్ ద అదర్ విటమిన్స్. సో ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి ఎక్కువ మనం పేరెంట్స్ గమనిస్తారంటే ప్యూబరిటీ ఏజ్లో గమనిస్తారు. ఆడపిల్లలకి ఫస్ట్ తెలుస్తుంది ప్యూబరిటీ ఏజ్లో, ఎర్లీ ఏజ్లో మెన్స్ట్రువల్ సైకిల్ రావడం కానీ 10 ఇయర్స్కి చూస్తున్నాం కదా. సో ఇది వరకు 13 to 14 ఇయర్స్ నుంచి ఉండేది, సో ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ప్రాబ్లం అప్పుడు కూడా వాళ్ళు గమనించారు. ఎప్పుడంటే పీసీఓడి 13-14 ఇయర్స్ వచ్చినప్పటికే వాళ్ళకి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. సో

0: పీరియడ్స్ రెగ్యులరైజ్ రాకపోవడం కానీ. సో పీసీఓఎస్ ప్రాబ్లం అనేది
1: అంటే ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటున్నారు పీసీఓడి, ఇది కూడా డైట్ ప్రాపర్ గా లేకపోవడం వల్లే వచ్చింది.
0: 100%
1: ఓకే.
0: నాట్ ఓన్లీ అబౌట్ ద డైట్, స్ట్రెస్, కంప్లీట్ స్ట్రెస్ పిల్లలకి ఎంత పెడుతున్నాం మనం, అది తినండి ఇది తినండి, తిను తిను తిను అనేది కూడా రిపీటెడ్లీ చెప్పడం ఒక స్ట్రెస్ పిల్లలకి. రిపీటెడ్లీ ఒకటే పని మీద మనం అలా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో టైం స్పెండ్ చేసే కన్నా ఎక్కువగా ఏదో ఒకటి సజెషన్స్ ఇస్తూనే ఉంటాం వాళ్ళకి, ఇలా చదవాలి అలా చదవాలి, అలా మార్క్స్ రావాలి, ఇలా తినాలి, ఇది తినద్దు అది తినద్దు, బయటికి వెళ్ళొద్దు, ఆ ఫ్రెండ్తో ఉండాలి, ఈ ఫ్రెండ్తో ఆడుకోవాలి, ప్రతిదీ మనం ఏ టు జెడ్ గైడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. తెలియని స్ట్రెస్ ఎంత అనుభవిస్తారంటే వాళ్ళు, వాళ్ళు చెప్పుకోలేరు, ఎవరు వినేవాళ్ళు ఉండరు, ఆ స్ట్రెస్ వల్ల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ రూట్ కాజ్ చిన్నప్పటి నుంచే తీసుకురావాలి పిల్లలకి.
1: ఇవన్నీ డైట్ వల్లే వచ్చినాయి అంటే ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల రివర్స్ అవుతుందండి?
0: 100% అవుతుందండి.
1: ఏ టైప్ ఆఫ్ డిసీజెస్?
0: స్ట్రెస్ రిలీవ్ అవ్వాలి ఫస్ట్, అండ్ దాంతోపాటు ఫుడ్ అనేది కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, డైట్ కన్నా ముందు టైమింగ్స్. ప్రతి ఫుడ్ క్రేవింగ్స్ అంటారు ఇప్పుడు, అదొక ఫ్యాన్సీ అయిపోయింది, క్రేవింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి నాకు అని. దేనికి క్రేవింగ్స్? మీరు అలవాటు చేసేదాన్ని బట్టే పిల్లలు ఉంటారు. సో మీరు చేసే ఆ హెల్దీ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ చెప్తూ పిల్లల్ని పెంచుతూ ఉండండి. నేను చెప్తున్నాను, వాళ్ళు అది మానేసి మమ్మీ ఇదే హెల్దీ అని తినేటట్టు ఉంటారు. ఈ చేంజ్ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు, లైఫ్ లాంగ్ పాటిస్తారు. ఇవాళ రేపు పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చాము, ఎంత పెట్టి చదివించాం కన్నా ఎంత హెల్త్ ఇచ్చారు అన్నదానికే ఇప్పుడు ప్రయారిటీ ఎక్కువైపోయింది.
1: డయాబెటిక్ అండి, జూవెనైల్ డయాబెటిక్ నుంచి మొదలుపెట్టి ఏ ఏజ్లో డయాబెటిక్ వస్తుంది అనేది చెప్పడం కష్టమైపోతుంది. ఒకప్పుడు డయాబెటిక్ అనేది చాలా రేర్గా కనపడేది. సో ఇది డైట్ వల్లే అంటున్నారు. అండ్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ డయాబెటిస్, టైప్ 1 అండ్ టైప్ 2, రెండు కూడా మనం డైట్ వల్ల రివర్స్ చేయొచ్చండి?
0: చేయొచ్చండి. 70% మీరు డైట్ లో కాన్సన్ట్రేట్ చేయాలి, 30% ఫిజికల్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు బిర్యానీ తినాలని ఉంది, తినండి, యాక్టివిటీ చేయండి అంత వర్క్ అని నేను చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, దానికి తగ్గ యాక్టివిటీ, హార్డ్ వర్క్, ఇంట్లో కష్టపడండి, యోగా చేయండి, బర్స్ట్ అవుట్ యువర్ కెలరీస్, తినండి బర్న్ చేయండి, తినండి బర్న్ చేయండి. మీకు కావాల్సింది తినాలి అనుకుంటే దానికి తగ్గ ఎక్సర్సైజెస్ కూడా, యోగా ఆసనాస్ కూడా చేయండి. సూర్య నమస్కారాలు ఉంటాయి 12, సో అవి చేయండి, మీ పిల్లలకి కూడా నేర్పించండి. సో హెల్దీ హ్యాబిట్స్ అనేవి మీతోనే స్టార్ట్ అవుతాయి, మీరు ఏం నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకుంటారు.
1: ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అనేటప్పటికీ ఆర్గాన్ రిలేటెడ్ కదండి, ఎక్కడ ప్యాంక్రియాస్ పని చేయకుండా ఉండే ప్రాబ్లం అది. మరి ప్యాంక్రియాస్ ని పని చేయించడానికి కూడా డైట్ యూజ్ అవుతుంది?
0: దేర్ ఆర్ ఛాన్సెస్ అండి, దేర్ ఆర్ ఛాన్సెస్. అది మీరు అంటే డైటీషియన్ గైడ్ చేసే కన్నా వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా మెంటలీ ఫిక్స్ అయిపోయారో వాళ్ళ నుంచి అది.
1: మీ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ లో టైప్ 1 డయాబెటీస్ రివర్స్ అయిన సంఘటనలు ఉన్నాయండి?
0: ఉన్నాయండి. టైప్ 1 డయాబెటీస్ 2-3 కేసెస్ ఉన్నాయి, టైప్ 2 డయాబెటీస్ కూడా ఉన్నాయి.
1: అలాగే లేడీస్ లో వచ్చే మరో ప్రాబ్లం మెనోపాజ్, మెనోపాజ్ అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి హాట్ ఫ్లషెస్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో అది కూడా మీ డైటీషియన్స్ క్యూర్ చేయగలరు?
0: Yes అండి. See, everything is related to food అండి. Food is a magical word.
1: Yes.
0: ఓకే. సో రూట్ కాజ్ నుంచి మనం ఫుడ్ ని జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే యూ కెన్ సీ చాలా మ్యాజిక్స్ అనేవి మీ లైఫ్ లో చూస్తారు.
1: ఇప్పుడు రీసెంట్ గా పాలిష్డ్ రైస్ వద్దు, మైదా ఇంటికి తీసుకురావద్దు, షుగర్ అనేది ఒక్క క్రిస్టల్ కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇది ఎక్కువైపోయింది. దీని గురించి మీరేమంటారు?
0: యాక్చువల్లీ పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు అంటే, ఇప్పుడు చాలా మంది బ్రౌన్ రైస్ తీసుకుంటున్నారు. పాలిష్డ్ రైస్ తీసుకోవడం వల్ల ఏంటంటే థైమిన్ డెఫిషియన్సీ వస్తుంది, సో బెరీ బెరీ అనే ఒక డిసీజ్ ఫామ్ అవుతుంది. బ్రౌన్ రైస్ తీసుకుంటే ఎందుకు అంటే ఆ బ్రాన్ అనేది కంప్లీట్ గా ఉంటది, కోట్ అయిపోయి ఉంటది కాబట్టి, దాన్ని రిమూవ్ చేయరు కాబట్టి అది ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందులో. సో దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ సమ్ కాంప్లికేషన్స్, డయాబెటీస్ కి కానీ లేదంటే కాన్స్టిపేషన్ కి కానీ, అలా కొన్ని కాంప్లికేషన్స్ కి మీకు ఆ బ్రౌన్ రైస్ అనేది ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇది మంచిది అని బ్రౌన్ రైస్ ప్రతి ఒక్కరు వాడేసారు అనుకోండి, ఫైబర్ ఎక్కువైపోయి దట్ విల్ రిలేట్ టు బాగా, అంటే ఆల్రెడీ పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా లీన్

0: అయిపోతారు పిల్లలు, నీరసం అయిపోతారు.
1: ఓకే,
0: మన బాడీలో ఎంత కంటెంట్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఫైబర్ ఓవర్ అయిపోకూడదు, ఆయిల్ ఇంటేక్ ఎక్కువైపోకూడదు, న్యూట్రిషన్ ఓవర్ అయిపోకూడదు, ప్రోటీన్ ఎక్కువైపోకూడదు. సో ప్రతిదీ ఎంత కావాలో అంత మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రూట్స్లో కూడా అందుకే చెప్తాను, ఒక సింగిల్ ఫ్రూట్ తీసుకోకుండా సలాడ్లా తీసుకోండి. సో దట్ యూ విల్ ఫైండ్ ఆల్ కైండ్ ఆఫ్ వైటమిన్ అండ్ మినరల్స్ ఇన్ డిఫరెంట్ ఫ్రూట్స్ అని ఫ్రూట్ సలాడ్ లాగే చెప్తాను. సో జ్యూసెస్ ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు అని. సో అలాగా ప్రతి కాంప్లికేషన్కి ఒక్కొక్క ఫుడ్ వెరీడ్ వెరైటీస్ అనే ఉన్నాయి, దాన్ని బట్టి మనం వెళ్ళాలి. అండ్ కంప్లీట్ మిల్లెట్స్ కూడా ఎక్కువ తింటున్నారు ఇప్పుడు మీరు చూస్తే. సో మిల్లెట్స్ ఎక్కువ తినేస్తున్నారు. సో దానివల్ల బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ హెల్దీ. సో కావలసిన ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ తర్వాత ఫాస్ఫరస్ జింక్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో మీకు మిల్లెట్స్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ మన క్లైమేటిక్ కండిషన్ మన ఎన్విరాన్మెంట్ బట్టి మనం ఫుడ్ అనేది చూస్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఫుడ్ అనేది డిజైన్ చేయాలి తప్ప మంచిది అని ప్రతిదీ ప్రతి ఒక్కరికి ఇచ్చేయకూడదు. సో వాటి వల్ల కూడా మనకి చాలా ఇంపాక్ట్స్ పడుతూ ఉంటాయి.
1: ఎసిడిటీ ఉంది అండి, ఎసిడిటీ అని చెప్పి మాక్సిమం ఫుడ్స్ అవాయిడ్ చేస్తుంటారు. ఏది తిన్నా పడదు అనేస్తూ ఉంటారు. సో మరి పడదు అని చెప్పి అన్ని ఫుడ్స్ ని వదిలేసారు అనుకోండి, వాళ్ళకి ప్రోటీన్స్ రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ దొరకవు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
0: ప్రతి దానికి ఇంటర్లింక్డ్ ఒకటేనండి, టైమింగ్. టైమింగ్ కరెక్ట్ గా ఉండాలి. తర్వాత ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండు కంప్లీట్ గా మానేయాలి. ఇది జనరల్. సో ఇది ఎవరైనా సరే ఫస్ట్ పాటించవలసింది. పులుసులు, పులుపులు అలాంటివన్నీ కూడా మానేయండి. విటమిన్ సి చాలా చాలా మంచిది, బట్ ఈ టైంలో అది తగ్గే వరకు కొంచెం వాటిని కూడా తగ్గించుకోవడం మంచిది. పచ్చళ్ళు తినడం కానీ, ప్రిజర్వేటివ్స్ పికిల్స్ కానీ, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత ఇంట్లో నిలవ ఉన్న కూరలు నెక్స్ట్ డే తినడం, ఇలాంటివన్నీ కూడా మనం ఆపాలి.
1: రెఫ్రిజిరేటర్ ఇస్ అ మ్యాజికల్ బాక్స్. ఇందులో వండి పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఉంటుంది, పర్వాలేదు అనే ఒక అలవాటు చాలా మందిలో ఉందండి. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు?
0: ఇది చేయడం వల్లే ఫస్ట్ ఎక్కువగా వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది. సో ఇలా తినడం వల్ల ఫస్ట్ వాళ్ళకి వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. రెఫ్రిజిరేటర్ ఫుడ్స్ ని మాత్రం సీరియస్ గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే దాని వల్ల ఇంకా ఇంకా ఇంకా కూడా మీకు కెమికల్స్ ఇంకా యాడ్ ఆన్ అయిపోతూ ఉంటాయి. సో అంత ప్రిజర్వ్ అనేది తీసుకోకూడదు. సో అలాంటివి తీసుకుంటే అల్సర్ వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఫ్యామిలీని కాన్సన్ట్రేట్ చేయండి. వాటన్నిటికన్నా ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి.
1: అట్ ద ఎండ్ ఏంటంటే, సరైన ఆహారం తీసుకుంటే శారీరకంగా బాగుంటాం, సరైన ఆలోచన విధానం ఉంటే మానసికంగా బాగుంటాం.
0: అంతేనండి, మనం ఎంత బాగా ఆలోచిస్తామో అంత పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది. మీకు అవ్వాల్సిన పనులు కూడా చాలా అవుతాయి. పని హ్యాపీగా జరగాలి అన్నా మనం హెల్దీగా ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు.
1: థ్యాంక్ యూ మేడం, మీ టైం ని మా శ్రోతల కోసం వెచ్చించి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు
0: తెలియజేస్తున్నాం.
1: నమస్తే. ఇంతవరకు పోషణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. అతిథి డైటీషియన్ శ్రీమతి ఏ నిరుష, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్యం. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎందుకంటే ప్రేమంట మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంట కనుక హరిచరణ్ అండ్ చిత్ర గారు పాడగా రామ్ జోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 10:26 దాటి 18 సెకండ్లుగా వస్తుంది. మన ఉన్నాం హర్విల్లో. నేను క్వశ్చన్ అడిగాను కదా, ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత తక్కువగా కనిపిస్తుందని. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు గుడ్ మార్నింగ్ అండి అంటూ ఇందాక నేను ఇవ్వడంలో ఆనందం ఉంది అనే దాని గురించి ఒక ఆయన జరిగిన సంఘటన షేర్ చేశారు. వెరీ గుడ్ అండి. ఇంకా ముసపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెరిసి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. పెడన జోగనందన్ కాలనీ అప్పలరాజు గారు, హాయ్ సౌజన్య గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు హర్విల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి మాధవరం నుంచి రాంగ్ ఆన్సర్ అండి.

భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనురాధ గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభోదయం సౌజ్ఞ గారు అంటూ కొనకొండ రమణారావు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. హాయ్ సౌజ్ఞ మేడం, గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్ గన్నవరం నుంచి నక్షత్రాలు లేదా గాలి అని పంపించారు. కాదండోయ్. ఇంకా కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ కుసుమ అంబట్ నగర్ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ ఆజ మేడం గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి. ఇంకా విజయవాడ నుంచి నందు, నేను ప్రశ్న వినలేదు మేడం అంటూ పంపించారు. క్వశ్చన్ ఏం అడిగానంటే, ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత తక్కువగా కనిపిస్తుంది అంటూ పంపించాను, అడిగానమాట. ఇంకా ముసపట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి విజయ ఫ్యామిలీ మెంబర్స్ గాలి అంటూ పంపించారు. కాదండి, నమస్తే శుభోదయం సౌజ్ఞ అంటూ ఎవరు, చెన్ బండారు త్రిమూర్తులు గారు. ఇంకా హాయ్ సౌజ్ఞ అంటూ మురళి గారు అయితే మెసేజ్ చేశారు. వెంకట్రామరెడ్డి గారు మెసేజ్ చేశారు, చీకటి లేదా పొగమంచు, ఇందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి అంటే చీకటి. చీకటి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రాముకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు రాము వయసులో సగం ఉండేది. ఇప్పుడు రాము వయసు 70 సంవత్సరాలు అయితే ఇప్పుడు రాము తమ్ముడు వయసు ఎంత? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మన నెంబర్ 08662488144కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: పది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది.
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా నిన్నే పిల్లాడితో మోహరించి. ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ పాడగా సందీప్ మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 18 సెకండ్లుగా వస్తుంది. మనోన్నం హర్వెల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రాముకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు రాము వయసులో సగం ఉండేది, ఇప్పుడు రాము వయసు 70 సంవత్సరాలు అయితే ఇప్పుడు రాము తమ్ముడు వయసు ఎంత అని అడిగాను. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. క్వశ్చన్ మరోసారి చెప్పండి అని వెంకటరామిరెడ్డి గారు మెసేజ్ చేశారు. ఇప్పుడే క్వశ్చన్ చెప్పేశాను అనమాట. ఇంకా కనకరావు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముజఫర్పేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్ 16 ఇయర్స్ అని పంపించారు. కాదండి, హాయ్ మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు 32 ఇయర్స్ అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. రవివర్మ ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ కాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి నుంచి ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ సీను ఐరాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు 5 ఇయర్స్ తేడా ఉంటుంది అని పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. బొడ్డి తులసిదాస్ గారు నిజామాబాద్ జిల్లా నుండి నావిపేట నుండి మెసేజ్ చేశారు. 41 సంవత్సరాలని కాదండి, రాంగ్ ఆన్సర్. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, 35 ఇయర్స్ అని. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందర కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నా కోసం చాలా పెద్ద మెసేజ్ పంపించారు. పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పవన్ ఫ్రమ్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఊత్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి రాంగ్ ఆన్సర్ పంపించారు. కొనకొండల రమణారావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ చందన గారు, చందన కాదు సౌజన్య అనమాట. పోరంగ్ నుంచి వీర్రాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు. హాయ్ గుడ్ మార్నింగ్ మామ అంటూ పెదకాక నుంచి పద్మ శేఖర్ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ నుంచి జవాబు మార్పు లేదు అని పంపించారు. కాదండి, ఉంది మార్పు. ఇంకా కొనుగోళ్ళ రమణారావు బెంగళూరు నుంచి మళ్ళీ 15 అని పంపించారు, అక్కర్లేదండి, మీరు చెప్పిందే కరెక్ట్ ఆన్సర్. ఇంకా హాయ్ అంటూ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఆన్సర్ పంపించారు. 100ఆ? హాయ్ 100ఆ? ఓ, నన్ను అంటున్నారా? ఓకే ఓకే, కానీ ఆన్సర్ పంపించలేదు. గుడ్ మార్నింగ్ ఆజ మేడం గారు, ఎప్పుడైనా వారి వయసు తేడా ఒకటే అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు. కాదండి, ఆన్సర్ చెప్పాలన్నమాట నాకు. వై గోపి పటిపండ్ల నుంచి హాయ్ మేడం బాగున్నారా, ఆన్సర్ ఈ 64 అండ్ 65 అన్నారు. రెండు రాంగ్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఏంటి అంటే గనక 67 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే రాముకి 6 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు హాఫ్, అంటే వాడికి 3 ఇయర్స్ కదా. వాళ్ళిద్దరు డిఫరెన్స్ చూస్తే 3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో రాముకి ఇప్పుడు 70 ఉంటే వాళ్ళ తమ్ముడికి 67 ఉంటుందన్నమాట. అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 42 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి హర్విలకైతే బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి క్వశ్చన్స్తో మళ్ళీ ముందుకు వస్తాను.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కుప్పం తెలుగుదేశం శ్రేణులు సన్నద్దం కావాలని పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన ముఖ్య నేతలతో ఆయన ఉండవల్లి నివాసంలో సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాసు నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగర మండలం మరివలస వద్ద 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అటవీ విస్తరణ పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు కోరారు. బాపట్ల జిల్లా మాటూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్ వేదికగా వివరణిస్తూ ప్రైవేటీకరణేమీ జరగబోదని సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాదం సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసు సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. టెన్నిస్. యుఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ అరియానా సబలంక క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో టాప్ సీడ్ సబలంక 6-4, 6-3తో అమెరికాకు చెందిన టౌన్ సెంట్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరందరూ కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అన్ని మంచి శకునముల మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. దీని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫ్యామ్.

मैंने माहिती आहे नाम सिनेमा का बोलो प्रोग्राम लो ओन्ली ऑन 101.3 विविध भारतीय फॉर्म. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇవాళ సినిమా కబుర్లో ప్రోగ్రాంలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ అసలు ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీల్లో 9 పురస్కారాలు అయితే దక్కాయన్నమాట. అవేంటి అనేది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను. అంటే 2024 సంవత్సరానికి గాను ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో యదువంశి దర్శకత్వంలో రూపొందించిన కమిటీ కుర్రోళ్ళు ఈ మూవీకి 2 అవార్డులు అయితే దక్కాయన్నమాట. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అలాగే ఈ చిత్రానికి మేకప్ అందించిన పి రవికుమార్ కి ఉత్తమ మేకప్ విభాగంలో ఒక అవార్డు కూడా దక్కిందనమాట. సో అలా కమిటీ కుర్రోళ్ళు మూవీ అయితే 2 అవార్డ్స్ అయితే సొంతం చేసేసుకుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కమిటీ కుర్రోళ్ళు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటో స్టేజ్ 101.3 విత్ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న మాట్లాడుకుంటున్నాం కదా. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీలో 9 పురస్కారాలు దక్కాయన్నమాట. మరి ఏంటి ఆ మూవీస్ అనేది ఇందాకే చెప్పాను. సో ఫస్ట్ కమిటీ కుర్రాళ్ళు దీని గురించి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, దేనికి వచ్చాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కల్కి 2898 అనమాట. సో ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు దక్కించుకుందనమాట. మరి కష్టానికి తగ్గ ఫలితం అయితే ఎప్పుడూ ఉంటుంది. సో దీనికి ఈ అవార్డు రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడైతే ఇంకా అసలు ఆ 5 చిత్రాలు ఏంటి, ఆల్రెడీ మీకు 2 మూవీస్ ఏంటో చెప్పేసా, ఆ మిగిలిన 3 మూవీస్ ఏంటి జాతీయ పురస్కార అవార్డులు దక్కించుకున్నది అని ఆలోచిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కల్కి మూవీ నుంచి కూడా ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వెంట స్టేజ్ 2 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. 72వ జాతీయ పురస్కారాల్లో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 ది రూల్ అనమాట. ఈ చిత్రం అయితే 2 పురస్కారాలను అయితే సొంతం చేసుకుందనమాట. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత ఒరిజినల్ విభాగంలో దర్శకుడు సుకుమార్ పురస్కారం అందుకున్నారనమాట. అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మరు పురస్కారాలు అయితే దక్కించుకున్నారనమాట. సో ఇప్పుడైతే మీ అందరి కోసం పుష్ప 2 మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీల్లో 9 పురస్కారాలు దక్కాయి అని చెప్పి, మరి ఇందాకే చెప్పాను కమిటీ కుర్రాళ్ళు అంటే వాళ్ళు ఏ అవార్డు గెలుచుకున్నారు, దాని తర్వాత కల్కి 2898 AD గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత పుష్ప 2 ది రోల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ కూడా వినేశాం కదా. మరి ఇంకా ఆ 4-5 మూవీస్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని తెలుసు. మరి ఏంటి ఏ మూవీస్ అంటే కనుక, బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఆర్థిక నేరాలన్నీ స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన లక్కీ భాస్కర్ చిత్రానికి గాను దర్శకుడు వెంకీ అట్లూరికి ఉత్తమ స్క్రీన్ ప్లే సంభాషణల రచయితగా అవార్డు దక్కించుకున్నారు అన్నమాట. అలాగే నందకిషోర్ ఇమానీ దర్శకత్వంలో నివేద థామస్ విశ్వదేవ్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 35 చిన్న కథ కాదు అనే మూవీకి ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారం అయితే గెలుచుకుందన్నమాట. అలాగే ఈ చిత్రంలో నటించిన అరుణ్ దేవ్ పోతులకి ఉత్తమ బాల నటుడిగా అవార్డు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ అవార్డు కూడా దక్కిందనమాట. సో అది టోటల్ గా మరి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ 9 అవార్డులు ఎవరు గెలుచుకున్నారు, ఏ మూవీస్ అనే డీటెయిల్స్ అనమాట. సో అది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికి చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం మరి లక్కీ భాస్కర్ మూవీ నుంచి, దాని తర్వాత 35 చిన్న కథ కాదు, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 2 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ మండలం నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 8.75 కోట్ల రూపాయలతో చేసిన పనులకు శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ది ఫలాలన్నీ ప్రజల ముంగిటికే చేరుతున్నాయని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాలలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 2026-27 మార్కెట్ సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తి పరిమాణం తగ్గిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్తులో మిగులు ఉత్పత్తి సమస్య తలెత్తకుండా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులను స్వర్ణ గ్రామ స్వర్ణవాడు సచివాలయాల్లో స్వీకరించనున్నట్టు పేర్కొంది. అర్హులైన వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త పింఛన్లు అందిస్తామని తెలిపింది. కొల్లేరు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఏలూరు లోక్సభ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. కొల్లేరు రైతులు ఆయన్ను ఏలూరులో కలిసిన సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు భంగం వాటిల్లకుండా స్థానికుల జీవనోపాధి దెబ్బతినకుండా పరిష్కరించేలా చూస్తానని స్పష్టం చేశారు. అల్లూరు సీతారామన జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలు భజన మందిరాల నిర్మాణానికి పెరిగిన అంచనాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తూ దేవాదాయశాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఫెడరల్ కాలువలో శనివారం గల్లంతి అయిన ఇద్దరు యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కర్నూలు నుంచి వచ్చిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 10 మంది బోటు ద్వారా కాలువ జలాశయంలో వెతికారు. తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, సీఐ అజయ్ కుమార్ పోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. భగవద్గీత పట్టణం ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తాను కూడా చదివానని విశాఖనగర పోలీస్ కమిషనర్ శంకర్భరత బాగ్చి అన్నారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన యువజనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

వేచి ఉంటాం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ మీకు తెలుసాలో ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనమాట. అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కనుక సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు కూడా అందరూ జాతీయ పోషకాహార వారం జరుపుకుంటారనమాట. అసలు దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఈ రోజు మనం ఏం చేయాలి, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఇవాళ మీకు తెలుసా వినేసేయాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రిధమ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో జాతీయ పోషకాహార వారం గురించి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం. మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ పోషకాహార వారం గురించి. మరి దీని గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు కూడా భారతదేశంలో జాతీయ పోషకాహార వారోత్సవంగా పాటిస్తారనమాట. ఆరోగ్యకరమైన ఆహారం, సమతుల్య ఆహారం, సరైన పోషకాహారం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి అనేది ప్రజలందరికీ అవగాహన కల్పించడానికే ఈ వారం అయితే అంకితం చేయబడిందనమాట. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ప్రోత్సహించడానికి, పోషకాహార లోపం వల్ల తలెత్తే సమస్యల గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి, సమతుల్య ఆహారం గురించి ప్రజలందరికీ అర్థమయ్యేలాగా అవగాహన కల్పించడానికి మనందరం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు కూడా జాతీయ పోషకాహార వారం జరుపుకుంటామన్నమాట. మరి ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి అనేది ఇవాళ మీకు తెలుసాలో తెలుసుకుందాం. అలాగే ఈ రోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం పెద్ద మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

శివ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనమాట. మరి దీనిలో భాగంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి అనేది మాట్లాడుకుందామని చెప్పాను కదా. మనం తీసుకునే భోజనంలో వివిధ కాలాల్లో లభించే ఫ్రూట్స్ అనమాట, వెజిటబుల్స్ ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల అవి మనకి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఇంకా పీచు పదార్థాలని అందిస్తాయి అనమాట. కాబట్టి మనతో పాటు మనం ఏం తింటే పిల్లలు కూడా అదే తింటారు కాబట్టి సో ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనం తినే వాటిలో. అలాగే మనం తీసుకునే ఆహారంలో పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు, పాలు, పెరుగు, గుడ్లు, నట్స్, విత్తనాలు, చేపలు ఇలా ఇతర ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కూడా చేర్చుకోవచ్చు అనమాట. తృణధాన్యాలను తీసుకోవడం వల్ల పీచు పదార్థం అనేది ఎక్కువగా అందుతుంది. అలాగే శరీరానికి నీరు చాలా అవసరం కాబట్టి మనం ఏది మాట్లాడుకున్నా న్యూట్రిషన్ ఫుడ్ అనే అంటే ఒక టాపిక్ తీసుకుంటే వాటర్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి, ఎనర్జీగా ఉండడానికి వాటర్కి కూడా అంత పవర్ ఉందన్నమాట. కాబట్టి వాటర్ అనేవి తగినంత, సో మీ బాడీ అంటే ఎలా ఉంటుంది ఏంటి మీ హెల్త్ ఏంటి మీకే తెలుసు కాబట్టి జనరల్గా 2 లీటర్లకి తక్కువ అవ్వకుండా వాటర్ అంటే 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇంకా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఏ ఒక్క ఆహారం అందించదు కాబట్టి రకరకాల ఆహారాలు తీసుకోవాలన్నమాట. క్రమం తప్పకుండా భోజనం చేయాలి. అలాగే మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా అంత ఆనందంగా ఉంటుందన్నమాట. నిజంగానే మన శరీరానికి కావాల్సిన పోషకాలు మనం అందిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారమే మన భవిష్యత్తుని కూడా ఆరోగ్యంగా ఉంచగలదు. తెలివిగా తినండి, మితంగా తినండి, మీ శరీరానికి తగిన పోషకాహారం అందించండి. ఎందుకంటే మనం ఎంత పోషణని అందిస్తే మన శరీరం అంత చురుగ్గా ఉంటుంది. అప్పుడు మనసు కూడా చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. మనము బాగుంటాం, ఆటోమేటిక్గా ఇంట్లో అందరూ బాగుంటారనమాట. సో మరి ఈరోజు మనం ఏం చేయాలి అనేది కూడా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడైతే మీ అందరి కోసం ప్రతిరోజు వచ్చినట్టే 12:30 కి తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి అనమాట. అవి వినేసేయండి, దాని తర్వాత

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ దయ్యు ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ మండలి ఒక వ్యవస్థీకృత వేదికను అందిస్తుంది. అనంతరం అమిత్ షా గోవా పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ పథకాన్ని బహుకరిస్తారు. మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మా 2026 ఎల్లుండి వారణాసిలో ప్రారంభమవుతుంది. ఈ 9వ సంచికను హమారి అంగన్వాడీ హమారీ జిమ్మేదారీ అనే ఇతివృత్తంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. మిషన్ సక్షన్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద సవరించిన అదనపు పోషకాహార కార్యక్రమం మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం ఊపందుకుంది. ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా ఎస్ఎన్పీ మెను బోర్డులను తప్పనిసరి చేయడం, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను నిర్దేశించాయి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్కు పునాదిగా సుపోషిత భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ది అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్ట్రీయ పోషణ్ మా మహిళలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్

0: తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: लगभग 80% मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें 12 लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూ కశ్మీర్కు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగానదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ, గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజిటింగ్ రెన్ జియాంగ్యూలను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడి 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని

0: అటమీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు. మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా పైలట్, కో పైలట్ తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా జాతీయ పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎలాంటి ఆహారం అనేది మనం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. టక్కరి దొంగ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసిన తర్వాత మరి ఈ రోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఈ రోజు పోషకాహార అవగాహన సెమినార్లు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన దగ్గరలో ఉన్న వాళ్ళే చాలా మంది, అంటే కమ్యూనిటీస్ కానివ్వండి, స్కూల్స్లో, సో ఇలాంటప్పుడు సెమినార్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. మీరు కూడా అటెండ్ అవ్వండి. లేదు మీకు తెలిసిన న్యూట్రిషన్ ఎవరైనా ఉంటే ఈరోజు అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక్కసారి మీ హెల్త్ ఎలా ఉంది, ఏంటి, అసలు సరైన పోషకాలు అందుతున్నాయా లేదా, అవన్నీ మీ గురించి మీరు టైం తీసుకొని చెక్ చేసుకోండి. అలాగే మీ కమ్యూనిటీలో పోషకాహార క్విజ్లు, ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శనలు ఇలాంటివన్నీ కండక్ట్ చేయండి. కొంతమందికి ఇలాంటివి చాలా ఇష్టం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మనకి యాక్చువల్గా ఏదైనా ఒక మంచి రెసిపీ చేసిన తర్వాత వెజిటబుల్స్తో, ఫ్రూట్స్తో పైన డెకరేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజు అలాంటివి మీకు ఏదైనా అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసి ఒక క్విజ్ లాంటి ఒక పార్టిసిపేషన్, అంటే మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం అలాగే కండక్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటి అంటే ఇంట్రెస్ట్ కలుగుతుందనమాట. సో ఎప్పుడైతే మనలో ఇంట్రెస్ట్ కలుగుతుందో పిల్లలకి కూడా అంతే కదా, అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది. సో డిఫరెంట్ డిఫరెంట్గా డైరెక్ట్గా ఫ్రూట్స్ తినేయమంటే వాళ్ళు కూడా తినేసారు కాబట్టి. సో ఇలాంటివన్నీ కూడా ఏదైనా మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇలాంటివన్నీ ఈరోజు చేయొచ్చు. దీని గురించి మీకు తెలిసినంత వరకు అవగాహన కలిగించవచ్చు. అట్లాగే సోషల్ మీడియాలో, ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఒక నలుగురికి తెలియాలి అంటే మనందరం చూస్ చేసుకుంటున్నది సోషల్ మీడియా కాబట్టి, మరి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ఏమని అంటే కనుక న్యూట్రిషన్ వీక్ అనమాట. సో న్యూట్రిషన్ వీక్ అనే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి అసలు ఎలాంటి పోషకాహారం తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నారు, అది ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ మీ స్నేహితులతో పంచుకోండి. అప్పుడెప్పుడో జనరల్గా ఏబీసీ జ్యూస్ అని చెప్పి ఒకటి ట్రెండ్ అయిపోయింది. ఏంటి ఏబీసీ జ్యూస్ ఇంత బాగుంటుందా, ఇంత హెల్దీగా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను. అలా అనుకొని విని ఒక రెండేళ్ళు అలా గడిచిపోయినాయి అనమాట. కాలం అనేది ఎంతసేపు చెప్పండి, పరిగెడుతూ ఉంటుంది. కాలంతో పాటు మనం కూడా పరుగులు పెడుతూ ఉంటాం. బట్ నిజంగా ఏబీసీ జ్యూస్ అనేది లిటరలీ చాలా చాలా హెల్దీ అండ్ న్యూట్రిషన్ డ్రింక్ అనమాట. సో యాపిల్, బీట్రూట్, సి అంటే క్యారెట్ అనమాట. సో ఈ త్రీ కలిపి జ్యూస్ చేసుకొని ఎవరైతే మార్నింగ్ తాగుతారో వాళ్ళకి ఏంటి అంటే హెల్దీగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ముఖ్యంగా ఉమెన్కి కావాల్సింది అది ఐరన్ కాబట్టి. సో పోషకాహార లోపం కూడా లేకుండా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెలుసు, నాకు ఇది తెలుసు, బట్ మనం చేయమనుకోండి ఆ తర్వాత సంగతి. కానీ ఎప్పుడు కూడా మంచి పోషకాలు ఉన్నది ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి, తీయగా ఎలా ఉంటాయి చెప్పండి. సో కాదు, సో ఇలాంటి డ్రింక్సే ఉంటాయి. ఇలాంటివన్నీ మనం అలవాటు చేసుకుంటూ ఉంటే నాకు ఇది తెలుసు, ఇంకొకళ్ళకి ఇంకొకటి తెలిసి ఉండొచ్చు. సో అలా అందరం షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో మన అనుభవాలు పంచుకుంటూ ఉంటే ఇంకొక నలుగురికి తెలిసే ఛాన్స్ ఉందన్నమాట. మరి ఇంకా ఈరోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మీకు తెలుసాలో ఇప్పుడైతే మీ అందరి కోసం ఓరి దేవుడో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం. మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, జాతీయ పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం, అలాగే మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి మంచి పోషణ అనేది ఒక వారానికి సంబంధించింది కాదు, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఏంటి అంటే, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు పోషకాహార వారం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ వారం మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినేసి దాని తర్వాత మాకు సంబంధం లేదు అనుకుంటే కుదరదన్నమాట. కాబట్టి మన అంటే మన లైఫ్ లాంగ్ జీవితాంతం పాటించాల్సిన అలవాటు అనమాట. ఆరోగ్యంగా ఉండాలి మనం ఏది అంటే, అంటే తింటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తింటే పిల్లలు కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే తినాలి అనుకుంటారనమాట. వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా, సో మనల్ని బట్టే వాళ్ళు మనకి ప్రతిబింబాలు, అద్దాలు లాంటి వాళ్ళు కాబట్టి సో మనం ఏం తింటే వాళ్ళు కూడా అదే

పెట్టాలి అనుకుంటారు. కాబట్టి ముఖ్యంగా బాల్యం ఇంకా కౌమారంలో శరీరం అయితే వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి ఈ స్టేజ్లో మంచి పోషణ అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనకి ఏదో ఒకటి చెప్పి పెట్టేసేవాళ్ళు కదా, బెండకాయలు కూర తింటే కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు, బ్రెయిన్ లెక్కలు బాగా వస్తాయని, బ్రెయిన్ మంచిగా షార్ప్గా ఉంటుందని చెప్పి. సో ఇలా రకరకాల అనమాట, పెద్దవాళ్ళు నిజంగా ఒక సైంటిస్ట్లే అని చెప్పాలి, అన్ని విషయాలు చాలా కొత్తగా చెప్పేవాళ్ళు, అందులో చాలా నిజం కూడా ఉండేది. సో ఇలా ఇలా వాళ్ళకి చక్కగా మంచి ఆహారాన్ని అలవాటు చేయండి చిన్నప్పటి నుంచే. కాబట్టి సరైన ఆహారపు అలవాట్లు, ఈరోజు మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారమే మనందరికీ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండానే అనేక రకాల డిసీజెస్ రావడం జరుగుతోంది. నేను చెప్పక్కర్లేదు, దాని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా టైమే సరిపోదు. సో కంటి సమస్యలు రావడం, చిన్న చిన్న పిల్లలకే పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు రావడం, రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు, డయాబెటీస్ రావడం. సో ఎప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది తెలియడం లేదు. కాబట్టి మనం తీసుకునే ఆహారం చక్కగా మితంగా తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం, ఇంకా ఆహ్లాదంగా ఉల్లాసంగా కూడా ఉందాం. సో అది అనమాట సంగతి. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ నచ్చింది అని నేను అయితే అనుకుంటున్నా. లవ్ స్టోరీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మీకు తెలుసా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టేట్యూన్ 2 1 1.3 విత్ భారతీయ ఫ్రమ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. తాగునీటి ఎద్దరి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను లక్ష్యాలను నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమర్జీవ జలధారల కింద 2,370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మలినమైన రసాయనాలు వద్దు, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ప్రచార పత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యతనిచ్చారు. స్వచ్ఛవాయు దివస్, క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ వి కృష్ణయ్య, విశాఖ పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత యువ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: ভাই মুক্তি ব্রাদুরুনি।
1: విజిల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 10 నిమిషాలు అయితే కాబోతుంది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ తీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫ్రమ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ తీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న ధీర ఎవరు అంటే, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలని కాపాడటానికి రెస్క్యూ బృందాలు తమ ప్రాణాలనే పణంగా పెడుతూ ఉంటాయి కదా. మరి ఇటీవల నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అక్కడి సైన్యం అయితే

కలుపు లేకుండా శ్రమిస్తోందన్నమాట. మరి వాళ్లలో ఒకరైన ప్రియా గురించి ఇవాల్టి ధీరాలో మాట్లాడుకుందాం. మరి ప్రియా గురించి మీరందరూ ఏం తెలుసుకోవాలి, సో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి, అవన్నీ కూడా ఇవాల్టి ధీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం గుడ్ లక్ సఖీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ప్రియా గురించి. మరి ఏంటి ప్రియా గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక, దేశంలోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా పేరుగాంచిందన్నమాట ప్రియా. తన నేతృత్వంలో 6 రోజుల్లో 100కి పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడంలో ఆమెకి సాటి ఆమె అన్నమాట. అంటే తనకి ఇంకెవరూ సాటి లేదు అనే చెప్పొచ్చు. నేపాల్ విలయంలో తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి ధీరగా మన్నలని అందుకుంటున్న, మన్నలనేది అంటే అందరి నుంచి ప్రశంసలు అన్నమాట అందుకుంటున్న ప్రియా గురించి అసలు ఈ రంగం

లోకి ఎలా వచ్చారు, సో ఇంత మందిని ఎలా కాపాడగలిగారు, ఇవన్నీ కూడా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి నిజంగా అంతే కదా, అవసరమైనప్పుడు అవసరమైన టైంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఒక్కళ్ళని కాదు ఇద్దరిని కాదు ఇన్ని వందల మందిని కాపాడగలిగారు అంటే ఆటోమేటిక్గా ధైర్యం ఉందనే చెప్పాలి. సో అలాంటి వాళ్ళే ధీరలు అనమాట, ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా ఉంటాయి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు. మరి అసలు ప్రియా గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను బబ్లీ బౌన్సర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం, ప్రియా గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టేట్ 1.1.3 విత్ భారతీయ ఫామ్.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనితా పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న ప్రజా ప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పన చేశామన్నారు. పేదల సేవ, మీ భూమి మీ హక్కు, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర, సంజీవని వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: లీడర్షిప్ కాన్క్లేవ్ పేరిట పెట్టుకున్న ఈ సమావేశం ఒక సాధారణ సమావేశం కాదు, మన ప్రభుత్వ పనితీరును సమీక్షించుకునే వేదిక, మన నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుకునే వేదిక. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రానికి 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి ఒక విజన్ లో ఏమేం చేయాలో స్పష్టత ఇచ్చాం. ఇది అమలు చేయడానికి స్వర్ణ జిల్లా, స్వర్ణ నియోజకవర్గం విజన్ మానిటరింగ్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేశాం.
0: తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల లక్ష్యాలు నిర్దేశించుకుని త్వరతగతిన పూర్తి చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి, జలధారల కింద 2370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్లైన్ పనులకు సంబంధించి వివిధ శాఖల నుండి పొందాల్సిన అనుమతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతా లోపాలకు తావు లేకుండా దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రమ్కిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లు అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వారు పేర్కొన్నారు. చైనా జోడి హేజీటింగ్ రెన్జియాంగ్లు 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించడం ప్రశంసనీయమన్నారు. చైనా మాస్టర్స్ టైటిల్ సాధించిన తొలి భారతీయ జోడీగా సాత్విక్, చిరాగ్ చరిత్ర సృష్టించారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ రంగానికి ఇది మరో అద్భుతమైన విజయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. 2024 జూన్ నుండి ఇప్పటి వరకు 3207 కొత్త పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు 5796 ఫిర్యాదులపై స్పందించినట్లు మంత్రి తెలిపారు. శక్తి యాప్, ఆపరేషన్ దుర్గా వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు భద్రత, రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నామని మంత్రి అనిత తెలిపారు. అమరావతి కేంద్రంగా అదనపు ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రాష్ట విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు

0: కోర్టు ఏర్పాటైన నేపథ్యంలో ఐటీఏటీ బెంచ్ల పరిధిని రాష్ట్రానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతిలో ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేస్తే పన్ను చెల్లింపుదారులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇతర ప్రతినిధులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం లేదా హైదరాబాద్కు వెళ్లాల్సి రావడం వల్ల ఎదురవుతున్న సమయం, ప్రయాణ వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మలినమైన రసాయనాలు వద్దు, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ప్రచార పత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయనాలు లేని వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరుతూ,
1: వినాయక చవితి అంటే కేవలం దీన్ని ఒక ఆధ్యాత్మిక చింతన, భక్తికి సంబంధించిన విషయంగానే కాకుండా ఈ పండుగ సందర్భంగా సామాజిక స్పృహతో, బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు కూడా శ్రీకారం చుట్టడం, వినాయక చవితి సందర్భంగా ఏర్పాటయ్యే విగ్రహాల్ని మట్టితోనే తయారు చేయాలని, తద్వారా బయోడిగ్రేడబుల్ గా చేయాలని, దీంట్లో ఎటువంటి రసాయనాలు వాడకుండా, తద్వారా నీరు కలుషితం కాకుండా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ,
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. స్వచ్ఛవాయు దివస్, క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, విశాఖ పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, స్వచ్ఛమైన గాలి ప్రాధాన్యతను వివరించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి ఉన్నతాధికారుల మధ్య గత జనవరిలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్టులో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అన్ని వర్గాల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు వద్ద కాపు భవన్ నిర్మాణానికి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి బి అనిత పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.

చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Jyoti FM 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ విదా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

భారతీయుడు 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, దేశంలోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా పేరుగాంచిన ప్రియా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి నేపాల్ విలయంలో తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన ధీరగా ఎంతో మంది ప్రశంసలను అందుకుంటున్న ప్రియా గురించి మరి ఏం తెలుసుకుందామంటే, ఇవాళ ధీరాలో ప్రియా స్వస్థలం కాట్మాండ్ అనమాట. ఐదుగురు అక్కా చెల్లెళ్ళలో ఒకరైన ప్రియా చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ కావాలి అని చెప్పి కలలు కంటూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒకనొక సమయంలో అనుకోకుండా తన కెరియర్ లక్ష్యమే మారిపోయింది అంటున్నారు ప్రియా. ఇంట్లో అందరం ఆడపిల్లలమే అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ కూడా అంటే దేనిలో కూడా ఏ పనిలో కూడా మమ్మల్ని తక్కువ చేసి చూడలేదు, చదివే నీకు గుర్తింపు తెచ్చిపెడుతుంది అని చెప్పి మా అమ్మ ఎప్పుడూ మాతో చెప్తూ ఉండేది అంటున్నారు అనమాట ప్రియా. మెడిసిన్ చేయాలి అన్న కల అయితే ఫలించలేదు, మరి దాంతో ఏం చేశారు అంటే కనుక పర్యావరణ శాస్త్రంలో బీఎస్సీ పూర్తి చేసి విదేశాల్లో పై చదువుల కోసం ఎయిర్ హోస్టెస్ గా పనిచేశారనమాట దాని తర్వాత. సో ఈ క్రమంలోనే ఒకరోజు తన స్నేహితులతో కలిసి జాయ్ రైడ్ కి వెళ్లారనమాట. ఈ జర్నీలో అప్పుడు పైలట్ కావాలి అన్న కోరిక అయితే తనకి కలిగిందనమాట. ఇక ఇమీడియట్ గా అక్కడ ఉన్న పైలట్ ని అడిగేశారు పైలట్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పి అప్పుడే అడిగేశారనమాట. తర్వాత 4 నెలల్లోపే పైలట్ శిక్షణ తీసుకోవడానికి ఫిలిప్పీన్స్ వెళ్ళిపోయా అంటున్నారు ప్రియా. తర్వాత ఎంబీఏ కూడా కంప్లీట్ చేసి 2017 సంవత్సరంలో హెలికాప్టర్ కెప్టెన్ గా నేపాల్లోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా ఘనత సాధించారనమాట. ఇంకా మాట్లాడుకుందాం ప్రియా గురించి ఇవాళ వీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం చాంపియన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ప్రియా గురించి. మరి ఇందాకే చెప్పాను, 2017లో హెలికాప్టర్ కెప్టెన్ గా నేపాల్లోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా ఘనత సాధించారు అని చెప్పాను కదా. మరి అక్కడితో ఆగిపోకుండా కేవలం పైలట్ గానే కాకుండా ఇంకేదైనా సాధించాలి అని చెప్పి ఎత్తైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేయడంలో నైపుణ్యాలు సంపాదించాలనుకున్నారన్నమాట. ఈ ఆలోచనతోనే ఈ దిశగా కఠోర శిక్షణ తీసుకుని అప్పటి నుంచి కూడా హిమాలయ పర్వతాల్లో సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారన్నమాట ప్రియ. ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకుల్లో గాయపడిన వారిని సురక్షితంగా భూమిపైకి చేరుస్తూ ఇప్పటి వరకు కొన్ని వందల మందిని రక్షించారన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం ప్రియా గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం కౌసల్య కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్డ్.

బాధితుల్ని రక్షించేందుకు దాదాపు 20 హెలికాప్టర్లు అయితే పనిచేస్తున్నాయన్నమాట. వరద ఉన్న ప్రాంతంలో చాపర్లని పూర్తిగా నేలపైకి దించకుండానే నెట్స్ సహాయంతో బాధితుల్ని పైకి లాగి హెలికాప్టర్లోకి చేర్చుతున్నారన్నమాట. ఇది నిజంగా సవాలనే చెప్పాలి. మరి ఈ క్రమంలోనే అహర్నిశలు శ్రమించి నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 6 రోజుల్లో సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కొన్ని వందల మంది ప్రాణాలని కాపాడగలిగారన్నమాట ప్రియ. మరి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల్ని కాపాడేందుకే కదా మేముంది, అందుకు తగ్గట్టే శిక్షణ కూడా పొందాను అంటూ గర్వంగా చెప్తున్నారన్నమాట. తన స్ఫూర్తితో అయినా సరే నేపాల్లో మహిళా పైలట్ల సంఖ్య పెరగాలి అని చెప్పి ఆశిస్తున్నారన్నమాట. మరి ప్రియా చూపిన ప్రతిభకి తెగువకి మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆమెపై ప్రశంసల వర్షమైతే కురిపిస్తోందన్నమాట. మరి ఎప్పుడైనా సరే మంచి పని మనం చేసినప్పుడు అది ఏది మనం ఆశించి చేయం, కానీ ఆ ధైర్య సాహసాలు, అప్పుడు పరిస్థితిని నిజంగా ఎలా ఎదుర్కోవాలి ఏంటి అని ఒక మగువ చూపించే తెగువ, సో ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి నిజంగా మరి ఇలాంటి ప్రశంసలు అయితే అందుకోవాల్సిందే అనమాట. అలాగే ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ధైర్యం, మరి అప్పటికప్పుడు మన ధైర్యం మళ్ళీ పోకుండా ఉండాలి. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ ఉమెన్స్ గురించి మీ అందరితో ధీరాలో పంచుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట. మరి వాళ్ళ ధీరా ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ధీరా ప్రోగ్రామ్ని కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్తో సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనమాట. మరి ఈ మూవీ నుంచి ఒక సాంగ్తో ధీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ 2 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: Bharti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎండర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి నాతో పాటు కలిసి మీరు కూడా సందడి చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను అనమాట. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు తమ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీములపాడు నుంచి అనమాట. అలాగే ఇంకా శాంతినగర్ నుంచి ఒకే అక్కడ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎం నరేష్, మెర్సీ విజయ వీళ్ళందరూ కూడా అనమాట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అలాగే వేటపాలెం నుంచి, రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కూడా, వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాన జైనుద్దీన్ అనమాట. అలాగే ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అనమాట డిఆర్ణా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అండ్ ఇంకా నేను విజయవాడ నుంచి విజయలక్ష్మి మేడం అంటున్నారు బాగున్నారా అంటూ. సో నాకు తెలిసి మరి అందరూ క్వశ్చన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నారు అని అనుకుంటున్నా. కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి, వీళ్ళు కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే చేసేసారనమాట. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం మీరు ఆలోచించాల్సిందే అనమాట. ఖచ్చితంగా ఆలోచించి అంటే, ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆలోచిస్తేనే ఆన్సర్ వస్తుంది. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బట్ అది మళ్ళీ అదే పంపించద్దు, ఎందుకంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా డిఫరెంట్గా కూడా ఉన్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు, అంటే మీకు అర్థం అవడానికి క్లియర్గా. సో మీరు ముందు ట్రై చేయండి, అసలు తెలియకపోతే నేను ఎగ్జాంపుల్ చెప్తానమాట. హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు ఏంటి అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మరేమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయవాడ నుంచి కరుణ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట వేటపాలెం రామ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఒకటైతే అందులో కరెక్ట్. ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కృష్ణా జిల్లా నుంచి అనమాట తిరువేదుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి కొంతమంది ఇంకా ఆలోచనలో పడిపోయారు. సో ఆలోచనలో పడిన వాళ్ళ కోసం నేను క్వశ్చన్ అయితే ఒకసారి రిపీట్ చేస్తున్నాను. హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు చెప్పండి అంటే ఒక క్లూ ఆల్మోస్ట్ లిజనర్స్ పంపించినవి అనమాట. క్లూ ఏంటి అంటే కనుక దిల్. దిల్ అనేది హిందీ పదం కానీ మన తెలుగు మూవీయే కదా. సో అలా అనమాట. సో అలా కొన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ అందరూ అయితే పంపిస్తున్నారు. మరి ఇప్పుడైతే దిల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా. ఇంకా ఉన్నాయి, ఆలోచించండి. దిల్ అని మాత్రం పంపించకండి, ఎందుకంటే నేను ఆల్రెడీ క్లూలో చెప్పేశాను కాబట్టి. ఇంకా కొత్తవి ట్రై చేయండి. సో ఉన్నాయి అని చెప్పాను కాబట్టి ఉన్నాయి. మీరు చేయాల్సిందలా ఏంటి అంటే ఆలోచించాలి, ఆ తర్వాత మెసేజ్ చేయాలి. ఎలా మెసేజ్ చేయాలి తెలుసు కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ 201.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

ఇష్క్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక కరెక్ట్ పంపించేశారు. కలమందల పాడు గ్రామం నుంచి కాసిం ఇంకా ముత్తు జవాలి అనమాట. చాలా చాలా ఆలోచించారు, చాలా మూవీస్ కూడా పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు కూడా చాలా బాగా ఆలోచించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. మొత్తానికి ఈరోజు మీ మెదడుకి అలా పదును పెట్టేశారనమాట. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుంచి అంటూ పంపించేశారు. మీరు కూడా చాలా మూవీస్ నేమ్స్ అయితే పంపించారు, అన్ని కూడా కరెక్టే అనమాట. ఇంకా కర్నూలు జిల్లా గోనగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా విజయవాడ నుంచి విజయలక్ష్మి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే వివి రెడ్డి గారు ఎక్కడి నుంచి అనేది అయితే పంపించలేదు, బట్ ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు దామర్ల చినమస్తన్రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట మంగళగిరి నుంచి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పాలెం పోలయ్య అలాగే నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక బి మధుప్రసాద్ ఫ్యామిలీ అనమాట, తలంపాడు గ్రామం నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గడ్డం వంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌస్ అనమాట అనంతపురం నుంచి, ఇప్పుడు నేను సాంగ్ ప్లే చేశాను కాబట్టి అదే ఆన్సర్ చేసేసారు. ఇంకా ఎవరు అంటే కనుక చిలుక నారాయణ అనసూయ యమున వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా చాలా మూవీస్ పంపించేశారు. ఎవరు అంటే కనుక ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, ఇప్పటి వరకు మీరు పంపించిన అన్ని మూవీస్ కూడా కరెక్టే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నేను లాస్ట్లో చెప్తా, ఆల్మోస్ట్ మీరందరూ పంపించినవే ఉంటాయి నేను రివీల్ చేసినప్పుడు. ఇంకా కామారెడ్డి జిల్లా నుంచి అనమాట ఎవరు, మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం నుంచి అనమాట. సో మీరు కూడా అన్ని కూడా కరెక్ట్గానే ఆలోచించి మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎస్ఎస్ ఐ ఆమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ ఎక్కడి నుంచి నక్కగూడెం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి అంటూ మెసేజ్ చేశారు. కానీ ఆన్సర్ అయితే ఇంకా మెసేజ్ అయితే చేయలేదు. మరి క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా చెప్పేద్దాం అనుకుంటున్నా. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే రాజోలి నుండి బోరెల్లి సంజయ్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపి

చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఉదయగర్ నుంచి అనూష అనమాట, మీరు కూడా కరెక్ట్గానే పంపించారు. అలాగే నిజామాబాద్ ద వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్గానే పంపించారు. అండ్ చాలామంది చాలా మూవీస్ నేమ్స్ ఆలోచించారు. సో ఇంకా ఎవరు అంటే కనుక రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ ఫీల్డ్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కాజన్ మెయిన్ రోడ్ నుంచి ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి అనమాట, మీరు కూడా కరెక్ట్గానే ఆలోచించి పంపించేశారు. అలాగే లేట్గా లేటెస్ట్గా పంపించేశారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట, మీరు పంపించిన కూడా కరెక్టే. ఇంకా కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుంచి మోరంపూడి నుంచి అనమాట తుమ్మకూరి సుబ్బారావు గారు ఇంకా రాజలక్ష్మి గారు, మీరు కూడా అంటే మీరు పంపించిన వాటిలో ఒక తెలుగు పదం ఉంది కాబట్టి అది కరెక్ట్ కాదు, బట్ బాగానే ఆలోచించారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళ బ్రెయిన్కి పదును పెట్టి పంపించిన మూవీస్ నేమ్స్ ఏంటి అంటే కనుక నేను ఆల్రెడీ దిల్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేశాను, ఇష్క్ నుంచి కూడా ప్లే చేశాను. సో ఇవి కాకుండా ఇంకా చాలామంది ఫిదా చెప్పారు, ఆవార చెప్పారు, ఖుషి చెప్పారు, బాషా చెప్పారు, కలీజా. సో ఇలా చాలా మూవీస్ గబ్బర్ సింగ్, మున్నా, సో ఆ పదాలన్నీ వచ్చినవి మొత్తానికి అలా ఆలోచించి పంపించారనమాట. సో అవన్నీ కూడా కరెక్టే, జబర్దస్త్ ఇలాంటివి. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లన్నీ ఇవే అనమాట. అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్, సో మీరు కూడా కరెక్టే పంపించేశారు. సో అది హిందీ పదాలతో తీసిన తెలుగు మూవీస్ ఏంటి అంటే అవి. మరి అన్ని మూవీస్ నుంచి సాంగ్స్ ప్లే చేయడం కుదరదు కాబట్టి వీటన్నిటి నుంచి ఇప్పుడు నేను చెప్పండి, తీన్మార్ కూడా చాలా మంది లిజనర్స్ పంపించారు. మరి ఇప్పుడైతే మీకోసం తీన్మార్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టేజ్ వింటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम, नेनु मी सरिता। రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు.

తాగునీటి ఎత్తడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద 2,370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీవిలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ లు అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వ కారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వారు పేర్కొన్నారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమరావతి కేంద్రంగా అదనపు ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు

భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వి అనితా తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమరావతి కేంద్రంగా అదనపు ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు విజ్ఞప్తి చేశారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటల ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

மரபைத்தே உன்னோம் சண்டே சண்டே ப்ரோக்ராம்லோ ஓன்லி ஆன் 101.3 விவித் பாரதி ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని తెలుసు. ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, చాలా సింపుల్ అనమాట. సో ఈ సాంగ్ మూవీ ఏంటి, అంటే ఈ సాంగ్ ఏ మూవీలోది అనేదే క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి తెలుసు కదా. 0866243014 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మూవీ ఏంటి అదే క్వశ్చన్ అనమాట. సో స్టే ట్యూన్డ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అని చెప్పి ఇందాక ఆల్రెడీ అడగడం జరిగిందనమాట. మరి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు, చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి, అసలు కరెక్ట్ పంపించారా లేదా అని. అంటే రెగ్యులర్ గా మీరు వినే పాటలన్నీ ప్లే చేస్తూ ఉంటే మీరు ఈజీగా చెప్తారు అని చెప్పి నాకు అర్థమైపోయింది అనమాట. సో అందుకే ట్రై చేస్తాం, మరి చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఏంటి అనేది.

ఎవరు పంపించారు అంటే గనక పుట్టపాక నుంచి అనమాట మిరియాల తిరుమలయ్య ఇంకా ఆండాలు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు మీరు కూడా జేరుపోతులు బుచ్చయ్య గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేశాను కదా మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడిగాను, సో అది ఎవరు పంపించారు అంటే కనుక ఎం నరేష్ మెర్సీ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు మీరు కందికాయపల్లి గ్రామం నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. తర్వాత రాజోలి నుంచి జయన్న ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఎవరు పాడారో కూడా పంపించేశారు అనమాట. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. ఇంకా గడ్డ వంకయ్య గారు బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా షణ్ముఖ్ అనమాట ఎక్కడి నుంచి వాచుపల్లి అని పంపించారు, అలాగే ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక గాలిరెడ్డి గౌతమ్ సాయి అనమాట ఎక్కడి నుంచి అంటే ఆత్మకూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నరసింహారావు గారు దేవరగట్ల నుంచి కొత్తగూడెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి అనమాట వెన్నెలవల్లి రామకార్తీక వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలంపాడు గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి అనమాట.

ఆన్సర్ అయితే తెలియదు అంటున్నారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి ఉంటే కనుక వేటపాలెం నుంచి, రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు అనంతపురం నుంచి గౌస్ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అరిగిల అంటే మీరు పంపించిన మూవీ ఒకవేళ కందిరీగా అయితే కనుక అది రాంగ్ ఆన్సర్. అండ్ దానికంటే ముందు పైన మీ పేర్లు ఏంటి, చరణ్ నేతాజీ అని పంపించారు కదా, సో ఇప్పుడు పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ అనమాట. ఇంకా కలమందుల పాడు గ్రామం నుంచి కాఫీ ముత్తు జవాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉదయగిరి నుంచి అనూష గారు మీరు అడిగిన పాట అని చెప్పి ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే, మరి కొంతమంది గెస్ చేసి మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది అంటే రాంగ్ ఆన్సర్ పంపించారు, కొంతమంది అసలు సాంగే ఎప్పుడూ వినలేదు అంటున్నారు. ఇంతకీ అసలు ఆ మూవీ ఏంటి అంటే బురిడి అనమాట. సో బురిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్న, దాని తర్వాత ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ అయితే అడిగేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం షాపింగ్ మాల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ ఇంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అన్నా కొంచెం మీ మెదడుకి అయితే కొంచెం పదును పెట్టాల్సిందే. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 2026 జూలై 13న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ది సెకండ్ ఆర్బిట్ పుస్తకాన్ని ఆవిష్కరించారనమాట. దీని రచయిత ఎవరు అనేదే క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆరెంజ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

ఆరెంజ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనేది చూసేద్దాం. ఎవరు పంపించారు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. దాని తర్వాత మరి ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది కదా. సరే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ మళ్ళీ అడగండి అని అడుగుతున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి నేను మళ్ళీ అడిగేస్తున్నాను. 2026 జూలై 13 అంటే 2026 జూలై 13 హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ది సెకండ్ ఆర్బిట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారనమాట. దీని రచయిత ఎవరు అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866 24 888 14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్ప. మరి చాలా మంది పంపిస్తూ ఉన్నారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా ఇవన్నీ తెలియాలి అంటే నేను మీరు పంపించిన ఆన్సర్స్ అయితే చదవాల్సిందే. చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహాబాను జైనుద్దీన్ అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అభిమన్యు ఫ్రమ్ బాచుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి అనమాట. క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష దేనియల్ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే క్వశ్చన్ కూడా విన్నారని అనుకుంటున్నా, ఇంకొకసారి కూడా అడిగాను. అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చేబ్రోల్ నుంచి అనమాట, ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రామకృష్ణయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. దాని తర్వాత కలమందలపాడు గ్రామం నుంచి కాఫీ ముద్దు జవాలి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక మరి ఇందాక ది సెకండ్ ఆర్బిట్ అనే పుస్తకాన్ని రవీంద్ర భారతి హైదరాబాద్ లో జూలై 13, 2026 ఆవిష్కరించారు అని చెప్పాను కదా. మరి దీని రచయిత ఎవరు అంటే కెప్టెన్ శుభాంశు శుక్లా అనమాట. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ పంపించేశారు కరెక్ట్ ఆన్సర్స్. కొంతమంది మాత్రం ఇంకా వెయిట్ చేస్తూ ఉండుంటారు అనుకుంటున్నా. సో ఆన్సర్ అయితే రివీల్ చేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చింది. డామర్లో చిన్నమస్తన్ రోగరు, పెద్దమస్తన్ రోగరు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్.

పంపించేశారు. అండ్ ఎం నరేష్ మెర్సీ విజయ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ అనమాట, నక్కగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఉమ్మడి నుంచి. అలాగే హన్మకొండ జిల్లా నుంచి అనమాట, కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జేరుబుద్దల బుచ్చయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగరాజ్ గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో అదనమాట ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి మరి మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఖచ్చితంగా ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్న సాంగ్ ఏంటి అంటే కనుక ఫ్రమ్ ద మూవీ ఆవారా అనమాట. ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ స్టేట్ జూన్ 2 1 1.3 వివిధ భారతీయ ఫ్రమ్ నేను మీ ఆర్జే ప్రసన్నా.

డార్లింగ్ మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ వీళ్ళ తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపు పొంది, అంటే 12వ భారత క్రికెటర్ గుర్తింపును ఎవరు దక్కించుకున్నారు అనేది క్వశ్చన్. మీ అందరికీ తెలిసిన వ్యక్తి అనమాట, అంతకంటే క్లూ ఇంకేమి ఇవ్వాలి. క్వశ్చన్ ఇంకొకసారి క్లియర్ గా అడుగుతున్నా, మీరు కూడా వినండి. ఆన్సర్ అయితే ఆ పర్సన్ ఆ పేరు ఏదైతే ఉందో అది అందరికీ తెలుసు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి, అంటే ఎవరికైతే క్రికెట్ తెలుస్తుందో వాళ్ళందరికీ తెలిసింది అనమాట. సరే ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపును ఎవరు దక్కించుకున్నారు అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం బృందావనం, జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన బృందావనం నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మన బయటి ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎం నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి అనమాట. ఇంకా చిలుక నారాయణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రామళ్ళకోట నుంచి దుబాయ్ బాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దమర్ల చినమస్తన్ రావు గారు దమర్ల పెద్దమస్తన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉరివకొండ నుంచి ఈశ్వరయ్య గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ నుంచి గడ్డం అంకయ్య గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎం నరేష్ మెర్సీ విజయ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చేబ్రోల్ నుంచి అనమాట ఇన్మగూడి నుంచి ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎవరు సుభాషిణి అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. ఇంకా క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అయితే అవే అనమాట. సో ఇంకా ఆన్సర్ రివీల్ చేద్దాం అనుకుంటున్న టైంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష దానియల్ అనమాట మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏం పర్లేదు, అందరికీ అన్ని ఏం తెలియాలని లేవు, అలా నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోవడమే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో అది సంగతి. మరి ఇంతకీ ఆన్సర్ నేను రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి రివీల్ చేసేస్తున్నా. ఆల్మోస్ట్ అందరూ పంపించింది, కొంతమంది మాత్రమే విరాట్ కోహ్లీ అని పంపించారు, బట్ అది కాదు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఏంటి కరెక్ట్ ఆన్సర్ అంటే సౌరభ్ గంగూలీ. ఎస్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపును సౌరభ్ గంగూలీ దక్కించుకున్నారనమాట. సో అది సంగతి. ఇప్పుడు చెప్పేసిన తర్వాత కొంచెం ముందే వచ్చేసినాయి. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగిందనమాట. సో అది సంగతి. మరి ఇవాళ సండే సండే కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఎలా ఉంది అంటే మనం సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే అదూర్స్ అంటాం.

అదే అదూర్స్ ని పాటలో వింటే ఎలా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. అందుకే ఇప్పుడు మీ అందరి కోసం అదూర్స్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో సండే సండే ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ఇవాళ వివిధ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ సాంగ్ తో అదూర్స్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో సండే సండే కి ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: TFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम, नेनु मी सरिता। ఎల్నినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. దసరా ఉత్సవాలకు ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి, ఉన్నతాధికారులు మధ్య గత జనవరిలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛవాయు దివస్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది.

వివేక్ లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 7 నిమిషాలు దాటిపోయింది అనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి మీరు ఇందాక విన్న బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సోలో అనమాట. మరి ఏంటి ఈ రోజు మండే కాబట్టి వివిధలో స్పెషల్ ఏంటి అంటే కనుక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే కనుక మణిశర్మ గారు కంపోజ్ చేసిన, అంటే మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను అనమాట. ఆల్రెడీ సోలో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వినేసింది.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే మండే కాబట్టి ఓకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చెన్నై లవ్ స్టోరీ మూవీ నుంచి, దాని తర్వాత పరుగు మూవీ నుంచి అనమాట, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేసి వస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో అండ్ ఇవాళ వివిధలో మండే కాబట్టి థీమ్ ఏంటి అంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సమరసింహారెడ్డి ఏ మూవీ అనగానే ఏ సాంగ్ ప్లే చేయబోతున్నాను అనేది నాకు తెలిసి అందరూ గెస్ట్ చేసేస్తారు. సో మీరు అనుకుంటుందే నేను కూడా ప్లే చేస్తున్నాను ఈ మూవీ నుంచి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది.

0: మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
2: మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధలో మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రావోయి చందమామ ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వినిపిస్తున్నాను. మరి ఈ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరింతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి కార్యక్రమాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మొదటగా వినబోతున్న చిత్రగీతం వేటూరి సుందరరామూర్తి గీత రచనకు చక్రవర్తి సంగీతం అందించగా SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల పాడిన పాట వింటారు. చిత్రం సంఘర్షణ.

గంటకు గంట గడవాలంటే వయసుల పాటు ప్రేమల కాటు ఢంచుకు ఢంచుకు ఢంచుకు ఢుం ఢంచుకు ఢంచుకు ఢంచుకు ఢుం సన్న

0: వేటూరి సుందరరామూర్తి గీత రచనకు ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. చిత్రం అశోక చక్రవర్తి.
1: మహానుభావులు
2: ఊర్మిళ ఏమిటిది?
1: పల్లవి.
2: పల్లవా అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
2: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా. ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
2: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

మీరు వింటున్నారు 101.5 MHz పై 101.5 ఎఫ్ఎం పై చిత్రగీతాలు. వినబోతున్న తదుపరి చిత్రగీతం మురళీకృష్ణుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు. సంగీతం అందించారు కెవి మహదేవన్.

0: tana tana na tana tana na na na.
1: స్వర్ణ కమలం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం అందించారు ఇళయరాజా. గీత సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

అంగరక్షకుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన వేటూరి సుందరరామూర్తి గీతం వింటారు. సంగీతం అందించారు ఎంఎం కీరవాణి.

0: Блеху.
1: రాజశ్రీ గీత సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, మనో ఉన్నిమీనన్ చిత్ర బృందం ఆలపించిన పాట వింటారు. చిత్రం దొంగ దొంగ.

కెప్టెన్ ప్రభాకర్. ఈ చిత్రం నుండి మనో చిత్ర గానం చేసిన రాజశ్రీ గీతం వింటారు. సంగీతం అందించారు ఇళయరాజా.

0: వేటూరి సుందరరామూర్తి గీత సాహిత్యానికి రాజ్కోటి సంగీతం అందించగా ఎస్పి శైలజ, చిత్ర, మనో పాడిన పాట వింటారు. చిత్రం మామాశ్రీ.
1: శ్రీ ఆంజనేయ వరద గోవిందో, శ్రీ అంబరీష వరద గోవిందో.

ఇంద్రుడు చంద్రుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం అందించారు ఇళయరాజా, గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

హృదయాంజలి ఈ చిత్రం నుండి చిత్రగానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటారు. సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్.

వినబోతున్న చిత్రగీతం గురుశరణ్ గీత సాహిత్యానికి బప్పి లహరి సంగీతం అందించగా కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం దొంగ పోలీస్.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలను 8:40 ప్రసారమయ్యే చిత్రమంజరి కార్యక్రమంలో వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 6:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: से बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: मीटी
3: ईएमआई अद्दे ఎలా మేనేజ్ చేయను?
4: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
3: ఏంటి?
4: నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి, కమిషన్ దొరుకుతుంది.
3: ఇంత సులువా?
4: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
3: వద్దు బాబు వద్దు.
4: మీ బ్యాంక్ ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నామని, అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనను సమతుల్యం చేస్తూ పాలన కొనసాగిస్తున్నామని వివరించారు. విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న ముఖ్యమంత్రి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ల సేవలు, నేతన్నల సేవలు, మత్స్యకారుల సేవలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడిస్తూ,
7: బడుగు బలహీన వర్గాల కోసం కార్యక్రమాలు చేపట్టాం, మహిళ, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకి ప్రతి ఒక్కరికి భరోసా కల్పించాం, మెగా డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఎన్డీఏది, పెట్టుబడులు తెచ్చి అభివృద్ధికి అధికంగా ఖర్చు చేస్తున్నాం, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో కేంద్రాలుగా పెట్టుకుని ఆ ప్రాంత ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నాం, పోలవరం, అమరావతిని నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తాం.
6: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సామాజిక ఆరోగ్య కార్యకర్త ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 0 వేకెన్సీ విధానంలో ఈ పోస్టుల నియామకాలు చేపడుతున్నామని, దీని ద్వారా రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ అయినట్లవుతుందని తెలిపారు. గడిచిన 2 సంవత్సరాలలో 1294 ఆశా పోస్టులను భర్తీ చేశామని, ప్రస్తుత 913 పోస్టులతో కలిపితే మొత్తం 2207 పోస్టుల నియామకాలు పూర్తవుతాయని వివరించారు. తాజా ఖాళీల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులున్నాయని మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పోస్టుల భర్తీ జరగనుందని, జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న డిస్టిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకాలు జరుగుతాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఈరోజు జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ కన్న గ్రామీణ భారత వికాస స్వప్నాన్ని స్వర్ణ భారత్ ట్రస్ట్ సాకారం చేస్తోందని ప్రశంసించారు. సమాజ సేవలో వెంకయ్యనాయుడు తరిస్తున్నారని, గత 25 సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలు అందిస్తూ ప్రజల జీవితాల్లో

0: మార్పులు తీసుకువస్తున్నారని కొనియాడారు.
1: సేవా సంస్కార్ ఔర్ సమాజ్ హిత్ కే సంకల్ప కే సాథ్ 25 వర్షో కి యే యాత్రా నిశ్చిత రూప్ సే అభినందనీయ హై ఔర్ పూరే సమాజ్ కే లియే ప్రేరక హై. మై ఇస్ అవసర్ పర్ విశేష రూప్ సే స్వర్ణ భారత్ ట్రస్ట్ కి స్థాపనా కే లియే ప్రేరణా దేనే వాలే ఆదరణీయ శ్రీ ఎం వెంకయ్య నాయుడు జీ కే ప్రతి అప్నా ఆభార్ వ్యక్త కర్నా చాహూంగా. మిత్రో మై ఆజ్ యహాన్ ఏక్ సంజోగ్ కి చర్చా కర్నా చాహూంగా.
0: కాగా యోగి ఆదిత్యనాథ్ అంతకుముందు వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, అంకితభావం పట్టుదలతో విద్యార్థులు జీవితంలో ఎదగాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సీఈఓ యాకూబ్ కాజీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆడిటర్లు సిబ్బందికి ఈరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, బోర్డు సేవలు, కార్యకలాపాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్, మొబైల్ యాప్ రూపొందించామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న డిజిటల్ గవర్నెన్స్కు అనుగుణంగా వక్ఫ్ బోర్డులోనూ ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకొచ్చింది. సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు ఈ నిబంధనల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా ఈ నిబంధనలను రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ పట్టణ పరిధిలో రహదారుల పక్కన వ్యర్థాలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్, డంపింగ్ యార్డుల ఏర్పాటు తదితర అంశాలపై ఈరోజు కలెక్టర్, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రతిరోజు ఇళ్ల నుంచి చెత్తను సేకరించాలని, రహదారులు, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. భోగాపురం మండలం రామచంద్రరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లా రాజేష్ అనే వ్యక్తి బకాయి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో అతడిని నిర్బంధించి వీధుల్లో తిప్పిన ఘటనను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించిందన్నారు. ఇందుకు బాధ్యులైన 5 హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. మానవత్వం మరిచి ప్రవర్తించిన, చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడిన తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ స్పష్టం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆరోహణ ఏఏ ఫెలోషిప్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. గిరిజన యువతను ఆధునిక సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ ఈరోజు ప్రారంభించారు. తొలి విడతలో 50 గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయాలతో రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ స్కిల్స్, డేటా అనలిటిక్స్, ప్రాబ్లం సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్పై అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వన్ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః అద్య గోవాయాః పణజీ నగరే పశ్చిమక్షేత్రీయ పరిషదః 28వ ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. తత్ర గోవారక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ ఇది విశిష్ట ధ్వజ సమ్మానం ప్రదత్తవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర లగ్జంబర్గ్ దేశస్య ఉప ప్రధానమంత్రిణా జేవియర్ బెటల్ ఇత్యనేన సహ ఉపవేశనం కృతవాన్. ఉక్తవాన్ చ యత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి తాదృశే కాలే భారత లగ్జంబర్గ్ దేశయోః మధ్యే విశ్వసనీయాః సంబంధాః సంతి. రాష్ట్రీయ రాజధాన్యాః సత్యనికేతన క్షేత్రే భవన పతనేన మృతానాం సంఖ్యా సంవర్ధ్య 7 యావత్ ఉపాగతా. దిల్లీ నగర నిగమస్య దక్షిణక్షేత్రస్య ఉపాయుక్తం సమేత్య చత్వారః అభియంతారః తాత్కాలిక ప్రభావేణ నిలంబితాః. భారతర్తు విజ్ఞాన విభాగేన సంసూచితం యత్ శ్వః యావత్ బిహార్ మధ్యప్రదేశ్ పూర్వోత్తరప్రదేశ ఉత్తరాఖండ పశ్చిమబంగాళ పూర్వోత్తర భారత్ ఇత్యేతేషాం కేషుచిత్ భాగేషు చ అతివృష్టేః సంభావనాస్తి. విశ్వదివ్యాంగధనుర్విద్యాశృంఖలాయాం శీతలదేవీ అంతిమచక్రే ప్రవేశం లబ్ధ్వా భారతస్య కృతే పదకం సునిశ్చితవతి. అపి చ టెన్నిస్ స్పర్ధాయాం పూర్వతన విజేతారౌ అరీనా సవాలింకా అథ కార్లోస్ అల్కరాసః యుఎస్ ఓపెన్ ప్రతియోగితాయాః ప్రాగుపాంత్యచక్రే స్వస్థానం రక్షితవంతౌ. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః అద్య గోవాయాః పణజీ నగరే పశ్చిమక్షేత్రీయ పరిషదః 28వ ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. పరిషది గోవా గుజరాత్ మహారాష్ట్రైస్సహ కేంద్రశాసిత ప్రదేశౌ దాదరా నగర హవేలీ దమనదీవ్ ఇత్యేతౌ చ సమ్మిలితౌ స్తః. ఉపవేశనే గోవాయాః ముఖ్యమంత్రీ ప్రమోద సావంతః, గుజరాతస్య ముఖ్యమంత్రీ భూపేంద్ర పటేలః, మహారాష్ట్రస్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీసః చ భాగం గృహీతవంతః. దాదరానగర హవేలీ దమన్దీవ్ ఇత్యేతయోః ప్రతినిధయః అపి ఉపవేశనే భాగం గృహీతవంతః. ఉపవేశనస్య కార్యసూచౌ కేంద్రరాజ్యయోః మధ్యే సామాన్యహితసంబద్ధాని ప్రకరణాని అథ సంయుక్తరూపేణ కార్యాచరణం చ సదృశాః విషయాః సమావిష్టాః ఆసన్. కేంద్రీయగృహమంత్రి అమితశాహః తలేగాం స్థితి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం ఇత్యస్మిన్ క్రీడాంగణే ఆయోజితే సమారోహే గోవారక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ ఇతి విశిష్టధ్వజ సమ్మానం ప్రదత్తవాన్. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ ఇతి ధ్వజః రాష్ట్రపతి కా నిషాన్ ఇతి నామ్నా అపి ప్రఖ్యాతః. సహ కస్మైచిత్ ఆరక్షిబలాయ ప్రదీయమానేషు సర్వోచ్చ సమ్మానేషు అన్యతమః అస్తి. అనేన సమ్మానేన గోవారక్షిబలస్య రాజ్యస్య జనాన్ ప్రతి సమర్పిత సేవా అనుశాసనం ప్రతిబద్ధత చ సమ్మానితా భవతి. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః సంప్రతి ప్రచలితే అస్మిన్ సమారోహే భాగం గృహ్ణాతి. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ శ్వః గుజరాత్ మహారాష్ట్రయోః యాత్రాయై ప్రస్థాస్యతి. వడోదరాయాం ప్రధానమంత్రి 35,00,000 కోటిరూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ కృత్వా ఏతాని రాష్ట్రాయ సమర్పయిష్యతి. మహారాష్ట్రస్య ముంబై నగరె ప్రధానమంత్రి ఐషమః గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనద్య యువానః మాదక ద్రవ్యాణాం దురుపయోగస్య విరుద్ధం సుదృఢం పక్షం స్వీకర్తుం మాదక ద్రవ్య విహీన సమాజస్య నిర్మాణే చ సక్రియతయా యోగదానం దాతుం ఆహూతవాన్. అసమస్య గువాహాటీ విశ్వవిద్యాలయే ఆయోజితే కార్యక్రమే విద్యార్థినః సంబోధయన్ ఉపరాష్ట్రపతిః యువకేభ్యః

0: भवतां विश्वम् अनिश्चितताम् प्रति चिन्तितमस्ति। तादृशे काले भारत लक्ज़मबर्ग देशयोः मध्ये विश्वसनीयाः सम्बन्धाः। राष्ट्रियराजधान्याः सत्यनिकेतन क्षेत्रे भवनपतनेन मृतानां संख्या संवर्ध्य 7 यावत् उपगता वर्तते। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త కీటక శాస్త్ర విభాగం డాక్టర్ జె పరమశివ గారితో పరిచయం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం క్రీడావలోకనం వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేళాయర కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటారు. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో

విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం. 11 గంటలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, దండకం వింటారు. గానం చేసిన వారు వేద పండిట్. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో బలవంతుడు, ఈ అంశం గురించి వ్యాఖ్యానం అందిస్తారు శ్రీ వరికుటి కోటయ్య. 6:35 చేనుముచ్చట్లు రైతుల కార్యక్రమంలో మేకల పెంపకం, యాజమాన్యం వివరాలు తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం ఆరోగ్య సలహాలు శీర్షికన మోకాళ్ల నొప్పులు, పరిష్కార మార్గాలు, ఈ అంశం గురించి డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత గారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీ సంగీత రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ వై విజయలక్ష్మి గారు. నిర్వహణ కీర్తిశేషులు శ్రీ కెవి హనుమంతరావు. 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు

0: ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
6: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
7: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
6: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన కొన్ని అన్నమాచార్య కీర్తనలు వింటారు.

మీరు ఇంతవరకు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన కొన్ని అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఇంతటితో ఈనాటి అన్నమాచార్య కీర్తనల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.

0: రాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ, తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, చంద్రకాంత అభిదాన్, భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మనిర్భరత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 2027 మార్చి నాటికి 300 కెవికేల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్ కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ను, 1930 హెల్ప్ లైన్ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: गोवा पुलिस की सेवा राष्ट्रपति जी के दिए हुए निशान के साथ देश भर की पुलिस की कतार में खड़ी है। ये गौरव जिन जिन राज्यों की पुलिस को मिला वो पुलिस के

0: गौरवशाली इतिहास, साहस और समर्पण के कारण ही राष्ट्रपति महोदय ने गोवा को प्रेसिडेंट कलर से सम्मानित करने का काम किया।
1: అంతకు ముందు పణజీలో జరిగిన 28వ పశ్చిమ మండల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థేనని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, నూతన అంతరిక్ష విధానం కింద కార్యకలాపాలను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేటు రంగాన్ని భాగస్వాములను చేస్తున్నామని, ఇస్రో ప్రాధాన్యత పెరిగిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
2: ISRO is not private. ISRO is a government organization and we are working for government investment and we are working there. One of the mandates to inspire ISRO and NCL is to grow the space ecosystem. With respect to the budget, whatever ISRO needs per year, government is allotting. There is no shortage of budget.
1: InSpace Chairman పవన్ గోయంక మాట్లాడుతూ, ఇస్రోలో శాస్త్రవేత్తల నిష్క్రమణ సాధారణ పరిమితిలోనే ఉందని, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3వ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లి భారత్కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్కు చెందిన ఐజాదా సిదాన్తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్తో సరిత తలపడతారు. దీంతో భారత్కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి వింటారు. నిర్వహణ డాక్టర్ పి మధుసూదన్ గారు.
1: రైతు సోదరులకు నమస్కారాలు అండి. మనం ఇప్పుడు వరి పంట నాశించేటటువంటి వివిధ రకాల చీడపేడలు, వాటి నుంచి పంటను కాపాడుకోవడానికి చేయవలసినటువంటి యాజమాన్య చర్యల గురించి తెలుసుకుందాం. సాధారణంగా వరి పంట దిగుబడులు తగ్గడానికి గల అనేక కారణాల్లో చీడపీడలు కూడా ప్రధానమైనవి. ఈ చీడపీడల వలన దాదాపుగా 37% నష్టం కలుగుతుంది. చీడపీడలు మొదటగా చూసినట్లయితే తెగుళ్ళు ముఖ్యమైనవి. ఈ తెగుళ్ళలో అగ్గి తెగులు అనేది ప్రధానమైన తెగులు. ఇది సాధారణంగా రబీ సీజన్లో వస్తుంది. ఇది మాగ్నోపోర్టే వరైజీ అనే ఒక శిలీంధ్రం వలన రావడం జరుగుతుంది. ఈ తెగులు మనకి సాధారణంగా పంట లేనటువంటి సమయంలో ఈ శిలీంధ్రము విత్తనం ద్వారా కానీ కొన్ని రకాల కలుపు మొక్కలు, ఓదర, తొంగ, గరికి లాంటి కలుపు మొక్కల మీద ఆవాసం చెంది అనుకూలమైన పరిస్థితుల్లో మన వరి పంట మీద తెగుళ్ళ లక్షణాలు కలుగజేస్తుంది. ఈ లక్షణాలు చూసినట్లయితే మొదట ఆకుల మీద ముదురు గోధుమ లేదా నలుపు రంగు చిన్న చిన్న మచ్చలు ఏర్పడి క్రమేణ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మచ్చల యొక్క అంచు భాగం ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యలో వచ్చి తెలుపు రంగు లేదా బూడిద రంగులో ఉండడం మనం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఇవి వాటి యొక్క సైజు పెరిగి నూలకండ ఆకారంలో కనిపిస్తాయి. ఈ మచ్చలన్నీ తీవ్రత పెరిగే కొద్దీ ఒక మచ్చ ఇంకొక దానితో కలవడం వలన ఆకు అంతా ఎండిపోవడం జరుగుతుంది. అందువలన ఇది మనకి దూరం నుంచి పొలాన్ని చూసినట్లయితే తగలబడినట్లుంటుంది. అందువలన దీన్ని అగ్గి తెగులు అంటారు. ఇంకా ఇంకొక రకమైన లక్షణాలు ఏంటంటే ఈ తెగులు లక్షణాలు కాండం యొక్క కణుపుల మీద ఏర్పడినట్లయితే కణుపుల మీద ముదురు గోధుమ లేదా నల్లటి మచ్చలు ఏర్పడడం, అక్కడ కణజాలం అంతా కుళ్ళిపోవడం వలన కణుపుల వద్ద ఇరగడం వలన పిలకలు కూడా వాలి పడిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ తెగులుకు సంబంధించిన లక్షణాలు వెన్ను తీసేటప్పుడు వెన్ను యొక్క మెడభాగం మీద కూడా ఏర్పడతాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడి అక్కడ మెడ దగ్గర కణజాలం అంతా కుళ్ళిపోవడం వలన మెడ దగ్గర విరిగిపోవడం జరుగుతుంది. అందుకనే దీన్ని మెడ విరుపు అంటారు. అందువల్ల ఏంటంటే పోషక పదార్థాలు మనకు కాండం నుంచి వెన్నులో ఉండేటటువంటి గింజలకు అందకపోవడం వలన తాలు గింజలు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఇవి లక్షణాలు. ఎప్పుడైతే వాతావరణంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పర్టికులర్గా 20 డిగ్రీలు అంతకన్నా తక్కువగా ఉండడం, గాలిలో తేమ శాతం 90% ఎక్కువగా ఉండడం, ఉదయం వేళలో మంచు పడుతూ ఉండడం, ఇంకా మబ్బులతో కూడినట్టు వాతావరణం ఉండడం, ఇవన్నీ కూడా ఈ తెగులు రావడానికి అనుకూలమైన పరిస్థితులు. ఈ పరిస్థితులు సాధారణంగా మంచుతో పడే వాతావరణం నవంబరు మొదటి వారం నుంచి మనకు ఫిబ్రవరి చివరి వారం వరకు ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అగ్గి తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ తెగులు సాధారణంగా విత్తనాల ద్వారా కానీ ఇంకా భూమిపై ఉండేటటువంటి ఎండుగడ్డి మీద కానీ కొన్ని రకాల కలుపు మొక్కలైనటువంటి ఓదర, తొంగ, గరిక లాంటి ఒక మొక్క నుంచి వరి మొక్కలను ఆశించి వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇంకా ఈ తెగులు నివారణ కొరకు మనము తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. తెగులు తట్టుకునే రకాలైనటువంటి నెల్లూరు మషూరి కానీ, నెల్లూరు NLR 3354 కానీ, ఇంకా IR 64 కానీ, MTU 1121 కానీ, 1156 కానీ, అటువంటి తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకున్నట్టయితే మనకు వ్యాధిని సమర్థంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విత్తనాలను కూడా స్వీకరించేటప్పుడు అంతకు ముందు సీజన్లో ఏ పొలంలో అయితే తెగులు లేదో అటువంటి పొలం నుంచి మాత్రమే విత్తనం తీసుకొని మనం విత్తనం నాటుకోవాలి. తర్వాత విత్తన శుద్ధి చేసినట్లయితే విత్తనం ద్వారా వచ్చేటటువంటి శిలీంధ్రాన్ని మనం అరికట్టవచ్చు. ఈ విత్తన శుద్ధి కొరకు తడి విత్తన శుద్ధి అయితే 1 కిలో విత్తనానికి 1 గ్రాము చొప్పున 1 లీటర్ నీటి తీసుకొని దాంట్లో 1 గ్రాము కార్బండజం అనే మందును కలిపి నానబెట్టి దాంట్లో 1 కిలో విత్తనాన్ని నానబెట్టి తర్వాత మండిగట్టుకొని పొలంలో చల్లుకోవాలి. అదేవిధంగా రైతు సోదరులు ఎన్ని కిలోలు అయితే విత్తనాన్ని నానబెడుతున్నారో అన్ని గ్రాములు మందును అన్ని లీటర్ల నీళ్ళలో నానబెట్టి ఆ మందు ద్రావణంలో ఈ విత్తనాలను నానబెట్టి తర్వాత మండిగట్టుకొని పొలంలో చల్లుకోవాలి. ఇది తడి విత్తన శుద్ధి. అది కాకుండా పొడి విత్తన శుద్ధి కొరకైతే 1 కేజీ విత్తనానికి 3 గ్రాములు కార్బండిజం అనే మందును కలుపుకొని నారుమడిలో చల్లుకోవాలి. నత్రజని ఎరువులను సిఫార్సుకు మించి వాడకూడదు. ఖచ్చితంగా పొటాష్ ఎరువులను వేసుకోవాలి. మొదట్లో ఒకసారి అంకురం దశలో ఒకసారి వేసుకున్నట్లయితే ఈ పొటాష్ ఎరువు వలన మొక్కకు తెగులు తట్టుకునే శక్తి పెరిగి తద్వారా తెగుల నుంచి కాపాడబడుతుంది. నత్రజని ఎరువులను సిఫార్సు మించి వేసుకోకూడదు. ఖచ్చితంగా సిఫార్సు మించి వేసుకోకుండా సిఫార్సు మేరకు ఏ ప్రాంతాల్లో ఎంత

సిఫార్సు అండి. ఆ మేరకు మాత్రమే నత్రజని ఎరువును వేసుకున్నట్లయితే ఈ సమర్థవంతంగా తెగుళ్ళ నుండి కాపాడుకోవచ్చు. ఇంకా ఈ తెగులు ఇందాక చెప్పుకున్నట్లుగానే వరి మొక్కనే కాకుండా ఇంకా వేరే రకాల కలుపు మొక్కలైనటువంటి ఉదర కానీ తుంగ కానీ గరిక కానీ వంటి కలుపు మొక్కల మీద ఆశించి తర్వాత వరి పంట నాశిస్తుంది కాబట్టి అటువంటి కలుపు మొక్కల్లో గట్ల మీద కానీ లేకపోతే వరి పొలంలో కానీ లేకుండా సరైనటువంటి సమయంలో కలుపు యాజమాన్య చర్యలు చేపట్టాలి. అగ్గి తెగులు సోకినట్టు పొలంలో ఆరకుండా చూసుకోవాలి. సాధారణంగా ఏంటంటే మేడవిరుపు దశలో ఆరగడుతుంటారు రైతులు, అట్లా ఆరగడితే మెడవిరుపు దశలో తెగులు ఎక్కువ రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే నీళ్లు కూడా ఆ దశలో ఖచ్చితంగా 5 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఆరినట్లయితే కూడా అగ్గి తెగులు ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి నీటి యాజమాన్యం కూడా పాటించాలి. తర్వాత మందులకు వచ్చినట్లయితే ఈ తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ప్రారంభ చిహ్నాలు అంటే మొదట చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి, అటువంటి సమయంలోనే గుర్తించి ఈ ట్రైసైక్లోజోల్ అనే మందును ఎకరాకు 120 గ్రాములు కానీ, ఐసోప్రోతల్ అనే మందును ఎకరాకు 300 మిల్లీలీటర్లు కానీ, కాసుకామైసిన్ అనే మందును ఎకరాకు 500 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేసి మళ్ళా అవసరాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి మళ్ళీ అవసరమైతే ఇంకొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ తెగులు పాముపొడ తెగులు. పాముపొడ తెగులు రైజోక్టోనియా సొలానే అనే ఒక శిలీంధ్రం వలన రావడం జరుగుతుంది. ఇది వరి పండించేటటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని సీజన్లో రావడం జరుగుతుంది. ఇంకా అన్ని రకాల మీద కూడా రావడం జరుగుతుంది. అంటే దీన్ని తట్టుకునేటటువంటి రకాలు లేవు కాబట్టి ఖచ్చితంగా రకంతో సంబంధం లేకుండా యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఈ తెగులు సాధారణంగా మొదట భూమిలో ఉండేటటువంటి శిలీంధ్రం సంబంధించిన బీజాలు కానీ లేకపోతే విత్తనంలో ఉండేటటువంటి శిలీంధ్ర బీజాలు కానీ ఇంకా గట్లు మీద ఉండేటటువంటి కొన్ని కలుపు మొక్కలు చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కల మీద కానీ జీవించి ఉండేటటువంటి శిలీంధ్రము దాని శిలీంధ్ర బీజాలు అనుకూలమైన పరిస్థితుల్లో వరి మొక్క యొక్క మొదటి భాగానికి చేరి తెగులను కలుగు చేస్తాయి. తెగులు కలుగు చేసినప్పుడు మొదట చిన్న చిన్న ఆకుపచ్చ బూడిద రంగులో ఉండేటటువంటి మచ్చలు, కాండం మొదటి దగ్గర ఉండేటటువంటి ఆకుల యొక్క వరల మీద చిన్న మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు వలయాకారంలో ఉంటాయి, కొన్నిసార్లు నిర్దిష్టమైన ఆకారం లేకుండా ఉంటాయి. క్రమేణా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ మచ్చలన్నీ కూడా కొంచెం పెద్దవయ్యి మనకి వాటి అంచు భాగం ముదురు గోధుమ రంగులో ఉండడం, తర్వాత మధ్య భాగంలో బూడిద రంగులో ఉండి చూడడానికి పాము పడ మచ్చల్లాగా ఉంటాయి. ఈ మచ్చలన్నీ కూడా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఒకదానితో ఒకటి కలిసి ఇంకా కాండంలో ఉండే కింద ఆకుల నుంచి పై ఆకులకు వ్యాపించడం, ఇంకా తర్వాత కంకి భాగానికి వ్యాపించడం జరుగుతుంది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు పొలంలో మొక్కలు పిలకలు కట్టే దశలో ఉన్నట్లయితే గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుంది. అదే మనకు కంకి దశలో ఉన్నట్లయితే తాలుగింజలు కూడా ఏర్పడడం మనం గమనించవచ్చు. అదేవిధంగా పాముపొడ తెగులు వలన తెగులు చోకినటువంటి అన్ని భాగాల మీద ఒక వేర్ల మీద తప్పకుండా మిగతా భాగాలన్నిటి మీద ఈ స్క్లీరోషియా అనేటటువంటి గోధుమ రంగులో ఉండేటటువంటి ఆవగింజ పరిమాణంలో ఉండేటటువంటి శిలీంధ్ర బీజాలను మనం గమనించవచ్చు. ఇవి పంట కోసే టైంలో కొన్ని భూమిలో పడి తర్వాత సీజన్లో తెగులను వ్యాప్తి చేయడానికి దోహదపడతాయి, కొన్ని విత్తనం ద్వారా కలిసి ఆ విత్తనం నుంచి కూడా తర్వాత సీజన్లో తెగులను వ్యాప్తి చేయడానికి దోహదపడతాయి. ఈ తెగులుకి అనుకూల పరిస్థితులు చూసినట్లయితే ఎప్పుడైతే వాతావరణంలో అధిక తేమ ఉండి 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, అదేవిధంగా నత్రజని ఎరువులను అధికంగా వాడినప్పుడు ఈ తెగులు రావడం జరుగుతుంది. ప్రధానంగా తుఫాను గురిసినప్పుడు మొక్కలు ఏదైనా పడిపోతే కూడా తుఫాను నీళ్ల ద్వారా కూడా ఎక్కువ వ్యాధి వ్యాప్తి చెందడం జరుగుతుంది. తెగులు సోకిన పొలం నుంచి ఈ శిలీంధ్ర బీజాలు నీటి ద్వారా కానీ మట్టి ద్వారా కానీ ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాప్తి చెందుతాయి. ఇంకా కలుపు మొక్కలు చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కల నుంచి కూడా తెగులు ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. మనం తెగులు నివారణ కొరకు చేయవలసిన యాజమాన్య చర్యలు ఏమిటంటే, మొదట ఇది భూమి ద్వారా వచ్చేటటువంటి తెగులు కాబట్టి వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకున్నట్లయితే తెగులుకు సంబంధించినటువంటి శిలీంధ్రం బీజాల యొక్క సంఖ్యను కొంతవరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్లుగా విత్తనంతో కలిసేటటువంటి శిలీంధ్రం ద్వారా కూడా తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్బనిజం అనే మందుతో తడి విత్తన శుద్ధి లేదా పొడి విత్తన శుద్ధి రూపంలో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత వివిధ రకాల కలుపు మొక్కల నుంచి చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కలకు వచ్చి ఆ మొక్కల నుంచి పర్టికులర్గా గట్ల మీద ఉండే కలుపు మొక్కల నుంచి మొదట తెగులు రావడం, ఆ గట్లలో నుంచి కలుపు మొక్కలు పొలంలోకి వ్యాపించడం వలన దాని నుంచి శిలీంధ్ర బీజాలు వరి మొక్కల మొదట్లో చేరి తెగులు రావడం

జరుగుతుంది. అందువల్ల ఏంటంటే గట్ల మీద ఉండేటటువంటి కలుపు మొక్కలు లేకుండా, ఇంకా పొలంలో కూడా కలుపు మొక్కలు లేకుండా నివారణ చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా ఎరువుల యాజమాన్యం సిఫార్సు మాత్రమే నత్రజని ఎరువులను వేయాలి. ఖచ్చితంగా పొటాష్ ఎరువును మొదటి దశలో ఒకసారి, మళ్ళీ అంకురం దశలో ఒకసారి ఖచ్చితంగా 2 సార్లు వేసుకున్నట్లయితే మొక్కలకు తెగులు తట్టుకునే శక్తి వచ్చి తద్వారా పంటను తెగుల నుంచి కాపాడబడతాయి. ఇవి కాకుండా తెగులు సోకిన పొలం నుంచి ఆరోగ్యవంతమైన పొలానికి పంపించకుండా సపరేట్ కాలువల ద్వారా పంపించడం ద్వారా వ్యాధి యొక్క వ్యాప్తిని ఒక పొలం నుంచి ఇంకో పొలానికి చేరకుండా అరికట్టవచ్చు. తర్వాత మందుల విషయానికి వచ్చినట్లయితే ఈ తెగులు మనము ప్రారంభ చిహ్నాలు గమనించిన వెంటనే హెక్సాకోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు కానీ, వ్యారిడామైసిన్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు కానీ, ప్రొపికోనజోల్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు కానీ, లేదా అజాక్సిస్టోబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే కాంబినేషన్ మందును ఎకరాకు 300 మిల్లీలీటర్లు కానీ ఒకసారి పిచికారీ చేసి మళ్ళీ అవసరాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి ఇంకొకసారి పిచికారీ చేసినట్లయితే ఈ తెగుల నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. ఇంకొక తెగులు కాండం కుళ్ళు తెగులు. ఇది కూడా భూమి ద్వారా వచ్చేటటువంటి తెగులు. ఇది స్క్లీరోషన్ వరైజీ అనే ఒక శిలీంధ్రం వల్ల రావడం జరుగుతుంది. ఈ తెగులు కూడా భూమిలో ఉండేటటువంటి శిలీంధ్ర బీజాలు కానీ, విత్తనం ద్వారా వచ్చిన శిలీంధ్ర బీజాలు కానీ అనుకూలమైన పరిస్థితుల్లో మొక్క మొదటి దగ్గరకు చేరి తెగులను కలుగజేస్తాయి. తెగులు లక్షణాలు చూసినట్లయితే మొదట నీటి మట్టానికి దగ్గరగా ఉండేటటువంటి కాండం యొక్క వరల మీద, అంటే తొడాల మీద, ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడడం మనం గమనించవచ్చు. అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆకులు కూడా పసుపు రంగులోకి మారడం, క్రమేణా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ శిలీంధ్రము ఆకులు వరల నుంచి కాండం మీదకు చేరి కాండం మీద కూడా ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలను ఏర్పరుస్తాయి. కాండం అంతా కుళ్ళిపోవడం కూడా మనం గమనించవచ్చు. చీలికలు చీలికలుగా కుళ్ళిపోతుంది. అటువంటి మనం కాండాన్ని చీల్ చూసినా కూడా లోపల మనకు తెల్లటి శిలీంధ్రం ఉండడం, శిలీంధ్ర బీజాలు కూడా నల్లగా ఉండేటటువంటి గుండుసూది పరిమాణంలో ఉండేటటువంటి శిలీంధ్ర బీజాలను మనం గమనించవచ్చు. దాని ఆకులు కూడా పసుపు రంగుగా ఉండడం గమనించవచ్చు. ఈ తెగులు పిలకలు కట్టే దశలో వచ్చినప్పుడైతే, వ్యాధి తీవ్రత ఎక్కువగా వచ్చినప్పుడు మొక్కలు చనిపోవడం, అదే వెన్ను దశలో వచ్చినప్పుడైతే తెల్ల వెన్నులు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఈ తెగులు ప్రధానంగా ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండి అధిక తేమ ఉన్నప్పుడు, ఇంకా పొలంలో ఎక్కువగా మురుగు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైతే సిలికాన్, పొటాషియం లోపం ఉన్నటువంటి భూముల్లో ఎక్కువగా తెగులు రావడం, సల్ఫైడ్ ఇంజురీ ఉండేటటువంటి పొలాల్లో కూడా ఈ తెగులు ఎక్కువగా రావడం గమనించడమైంది. తెగులు సోకినటువంటి పొలం నుంచి మట్టి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఇంకొక పొలానికి తెగులు వ్యాప్తి చెందడం జరుగుతుంది. సాధారణంగా వరి పంటలో నీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం, అంటే సాగునీటికి మురుగునీటికి సపరేట్ కాలువలు లేకపోవడం వలన ఆయకట్టులో పైభాగంలో ఉండేటటువంటి పొలంలో సాగునీరు మురుగునీరుగా మారిన తర్వాత దాని కింద పొలంలో సాగునీరుగా వాడటం వల్ల తెగులు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైతే సుడిదోమ, కాండం తులుచు పురుగు సమస్య ఉన్నదో, పురుగులు ఏర్పరిచినటువంటి రంధ్రాల ద్వారా ఈ శిలీంధ్రం ఈజీగా లోపలకు ప్రవేశించి తెగులను వ్యాప్తి చేసే అవకాశం ఉన్నది. దీని నివారణ కొరకు ఇది భూమి ద్వారా వచ్చేటటువంటి తెగులు కాబట్టి ఖచ్చితంగా ఒక వేసవి దిక్కు చేసుకున్నట్లయితే, ఇందాక చెప్పుకున్నట్టుగా సూర్యరశ్మి ప్రభావం వలన శిలీంధ్రం యొక్క సంఖ్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. రైతు సోదరులు పచ్చిరొట్టెలు ఎరువులు వేసుకునేటప్పుడు కూడా ఈ ట్రైకోడర్మా అనే పొడి మందును పేడ ఎరువులో కలుపుకొని కూడా వేసుకున్నట్లయితే భూమిలో ఉండేటటువంటి శిలీంధ్రాన్ని మనకు కొంతవరకు తగ్గించవచ్చు. తర్వాత ఇందాక చెప్పుకున్నట్లుగా విత్తన శుద్ధిని ఖచ్చితంగా కార్బనిజం మందుతో, తడి విత్తన శుద్ధి కానీ పొడి విత్తన శుద్ధితో చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా వచ్చేటటువంటి శిలీంధ్రాన్ని మనం అరికట్టవచ్చు. పొలంలో మురుగు ఏర్పడకుండా చూసుకోవాలంటే మురుగునీటిని తెగులు సోకిన పొలం నుండి సపరేట్గా కాలువల ద్వారా తీసివేయడం ద్వారా ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి తెగులు వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా సరైన సమయంలో సుడిదోమ, కాండం తులుచు పురుగును సరైన యాజమాన్యాలు చేపట్టి నివారించాలి. మందుల విషయానికి వచ్చినట్లయితే తెగులు కనిపించిన వెంటనే హెక్సాకోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు, వ్యాలిడామైసిన్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు కానీ, ప్రొపికోనజోల్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు కానీ, టెబికోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసి అవసరాన్ని బట్టి మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకోసారి చేసినట్లయితే ఈ తెగుల నుండి పంటను కాపాడుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి తెగులు మనకు ఎండాకు తెగులు. ఇది ఎండాకు తెగులు గ్జాంతోమోనాస్ వరైజే, పివి వరైజే అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది దీని లక్షణాలు చూసినట్టయితే మొదట్లో నారుమడిలో ఆకుల చివరి భాగం నుంచి నీటితో తడిసినట్టు ఉండేటటువంటి మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకంతా కూడా పసుపు రంగులోకి మారిపోవడం వల్ల మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని క్రెసక్ దశ

అంటారు. తర్వాత పిలకలు గట్టే దశలో ఆకులు చివర నుండి అంచుల వైపుకు పసుపు రంగు లేదా ఎండుగడ్డు రంగులోకి మారడం క్రమేణా కిందకి వ్యాప్తి చెందడం జరుగుతుంది. మధ్య ఈయన భాగం మాత్రం అలా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. కొన్నిసార్లు అంచుల భాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి మధ్య వీణ వెంబడి ఇటువంటి పసుపు రంగు లేదా ఎండుగడ్డు రంగు మచ్చలు ఏర్పడడం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఆకులంతా ఎండిపోవడం జరుగుతుంది. ఇటువంటి వ్యాధి సోకినటువంటి ఆకుల మీద ఇట్లా మార్నింగ్ 7 గంటలకు గమనించినట్లయితే బ్యాక్టీరియా పసుపు రంగు జిగురు ముద్దలుగా కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తర్వాత సూర్యరశ్మి ప్రభావం వల్ల గట్టిపడి గాలి వలన నీటిలో పడడం వల్ల నీటి ద్వారా ఇంకొక పొలానికి ప్రవేశించి అక్కడ తెగులను కలుగు చేస్తాయి. ఈ తెగులు వెన్ను దశలో వచ్చినట్లయితే కొన్ని వెన్నులు మాత్రమే పాక్షికంగా బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా పంట కూడా కోతకు ఆలస్యంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లక్షణాలు. వ్యాధి సోకినటువంటి వ్యాధిని మనం నిర్ధారించట కొరకు ఈ తెగులు సోకినటువంటి ఆకులను మనము ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఈ తెగులు సోకినటువంటి ఆకులను ముక్కలు ముక్కలుగా కట్ చేసి గ్లాసులో వేసినట్లయితే కొద్దిసేపటి తర్వాత నీటి యొక్క గాఢత పెరిగినట్లయితే ఇది ఎండాకు తెగులని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ తెగులు అనుకూల పరిస్థితులు చూసినట్లయితే ఎప్పుడైతే కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడం, తుఫానుతో కూడిన గాలులతో కూడిన వర్షాలు పడడం, ఇంకా మనకు గాలిలో ఎక్కువ తేమ శాతం ఉండడం, ఎక్కువ నత్రజని ఎరువులు ఎక్కువగా వేయడం, ఇంకెక్కడైనా నీడ ప్రాంతంలో కూడా ఎక్కువగా తెగులు రావడం జరుగుతుంది. ఈ తెగులకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా వ్యాప్తి గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఇంకా కొన్ని రకాల కలుపు మొక్కల ద్వారా కానీ ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాప్తి చేయడం జరుగుతుంది. దీన్ని నివారించట కొరకు మనము అంటే ముందు సీజన్లో తెగులు సోకినటువంటి పొలం నుంచి విత్తనాన్ని సేకరించి వాడుకోవాలి. తర్వాత మనం నత్రజని ఎరువులను సమగ్ర యాజమాన్యం అంటే సిఫార్సు మేరకే ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువులను ఖచ్చితంగా 3 నుంచి 4 దఫాలు వేసుకోవాలి. 1-5% కంటే ఎక్కువ తెగులు మనం గమనించినట్లయితే నత్రజని ఎరువులను తాత్కాలికంగా వేయడం ఆపేసి తర్వాత మళ్ళా వేసుకోవాలి. ఖచ్చితంగా పొటాష్ ఎరువును మొదటి దశలో ఒకసారి, తర్వాత అంకురం దశలో ఇంకోసారి వేసుకున్నట్లయితే ఈ మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరిగి తెగుల నుండి పంట కాపాడబడుతుంది. ఇంకా తెగులు సోకినటువంటి పొలం నుంచి నీటిని ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి, ఆరోగ్యవంతమైన పొలానికి వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. తర్వాత పొట్టకొళ్ళు తెగులు అనే ఒక తెగులు, ఇది సారోక్లేడియం వరైజ్ అనే ఒక శిలీంద్రం వల్ల వస్తుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే పొట్టను ఆవరించి ఉండేటటువంటి ఆకు యొక్క వరల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు యొక్క అంచు భాగము గోధుమ రంగులో ఉంటుంది, మధ్య భాగం బూడిద రంగులో ఉంటుంది, కొన్నిసార్లు మచ్చలంతా కూడా గోధుమ రంగులో ఉంటాయి. ఇవి వలయాకారంలో కానీ నిర్దిష్ట ఆకారం లేనటువంటి ఆకారంలో కానీ ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ మచ్చలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోవడం వలన పొట్ట లోపల భాగం కుళ్ళిపోయి వెన్ను బయటికి రాకపోవడం లేకపోతే పాక్షికంగా రావడం జరుగుతుంది. అటువంటి వెన్నులో రంగు మారిన గింజలు ఉంటాయి, తాలు గింజలు కూడా ఏర్పడడం జరుగుతుంది. అటువంటి ఆకు యొక్క వరల భాగం లోపల భాగాన్ని గమనించినట్లయితే తెల్లటి పొడి రూపంలో శిలీంద్రాన్ని మనం కూడా మనం గమనించవచ్చు. ఇది ప్రధానంగా అనుకూల పరిస్థితులు ఎక్కడైతే దగ్గరగా నాట్లు వేస్తారంటే సిఫార్స్ కంటే కూడా తక్కువ దూరంలో నాట్లు వేయడం వల్ల అంటే క్లోజ్డ్ స్పేసింగ్ వాడడం వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందడం జరుగుతుంది. కొన్ని రకాల కలుపు మొక్కల ద్వారా కూడా వ్యాప్తి చెందడం జరుగుతుంది. వాతావరణంలో ఎక్కువ తేమ శాతం పర్టికులర్గా బిర్రు పొట్ట ఎన్ను దశలో తేమ శాతం ఎక్కువగా ఉండి 20 నుంచి 28 డిగ్రీల టెంపరేచర్స్ ఉండడం, వర్షాలు పడడం అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే పొట్ట వెన్ను దశలో ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది. మనం నివారణ కొరకు ఖచ్చితంగా నత్రజని ఎరువులను సిఫార్సు మేరకు వాడాలి, పొటాషియం ఖచ్చితంగా అప్లై చేయాలి. పొట్ట దశలో ఒకసారి ఈ కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి లేదా ప్రొపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేయాలి. లేకపోతే కార్బండిజము మ్యాంకోజబ్బు రెండు కలిగిన మిశ్రమ మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనం పంటను ఈ తెగుల నుంచి కాపాడుకోవచ్చు. మళ్ళీ 10 నుంచి 15 రోజులకు ఒకసారి అవసరమైతే ఇంకోసారి కూడా స్ప్రే చేసి పంటను కాపాడవచ్చు. తర్వాత మానిపండు తెగులు, వడ్ల పళ్ళు అని మానిపండు అని మానికాయలని రైతులు రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇది ఇస్టిలాజినాయిడే విరెన్స్ అనే ఒక శిలీంద్రం వలన వస్తుంది. దీని లక్షణాలను మనం గమనించినట్లయితే వెన్నులో గింజలకు బదులుగా శిలీంద్ర బీజాలు ముద్దలు ముద్దలుగా ఏర్పడడం మనం గమనించవచ్చు. సాధారణంగా ఈ శిలీంద్ర బీజ ముద్దలు మొదట పసుపు రంగులో ఉంటాయి, తర్వాత క్రమేణంగా నలుపు రంగులు కానీ లేదా
ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడం మనం గమనించవచ్చు. దీనివల్ల ఏంటంటే ప్రధానంగా గింజ నాణ్యత తగ్గిపోయి

మార్కెట్లో వాల్యూ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు తీవ్రంగా తెగులు వచ్చినట్లయితే క్వాంటిటీ కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దీని కొరకు మనకు యాజమాన్య చర్యలు చూసినట్లయితే నత్రజని సిఫార్సు మేరకు వేసుకోవాలి, ఖచ్చితంగా పొటాష్ ఎరువులు వేసుకోవాలి, అంటే గట్ల మీద కానీ పొలంలో కానీ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మందుల విషయానికి వచ్చినట్లయితే మధ్యస్థ పట్టదశలో ఉన్నప్పుడే ఒకసారి కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కానీ కలిపి, లేదా అప్రోపికోనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మళ్ళా 10 రోజుల తర్వాత, అంటే 10-15 రోజుల తర్వాత సగం ఎన్ను తీసిన తర్వాత మళ్ళా ఇంకొకసారి స్ప్రే చేసినట్లయితే ఈ తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఆకుమచ్చ తెగుళ్ళు అనే తెగుళ్ళు, ఇవి 2 రకాల శిలీంద్రంలో వస్తాయి. ఒకటి ఫస్ట్ కాకిలియోబోలస్ వరైజ్ అనే శిలీంద్రం వల్ల మచ్చలు గోధుమ రంగులో ఉండేటటువంటి వలయాకారం లేదా నిర్దిష్ట ఆకారం లేనటువంటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి సాధారణంగా గోధుమ రంగులో ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మచ్చల యొక్క అంచు భాగం గోధుమ రంగులో ఉండి మధ్యలో బూడిద రంగులో ఉంటుంది. వెన్ను దశలో ఈ తెగుళ్ళు వచ్చినట్లయితే కూడా వెన్నుల మీద, గింజల మీద కూడా ఇటువంటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఈ తెగుల్ని తర్వాత సీజన్లో ఈ విత్తనాలు వేసుకున్నట్లయితే ఆ పంటకు కూడా వచ్చే అవకాశం ఉంది. సెర్కోస్పోరా వరైజ్ అనే ఇంకొక రకమైనటువంటి శిలీంద్రం వల్ల ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగు చారలు చారలుగా ఉండేటువంటి మచ్చలు కూడా మనం గమనించవచ్చు. ఈ మచ్చలు మనం గమనించి యాజమాన్యుల చర్యలు చేపట్టాలి. యాజమాన్యులు సాధారణంగా ఈ తెగులు ఎక్కడైతే జింకు కానీ పొటాష్ కానీ లోపం ఉందో అటువంటి నేలల్లో ఆకుమచ్చ తెగుళ్ళు రావడం గమనించడం అయింది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా సకాలంలో జింకు 20 కిలోల జింకును మొదటి దశలో, ఎప్పుడైతే మొదట నాట్లు వేసేటప్పుడు 20 కిలోలు వేసుకోలేదు, తర్వాత కూడా కనిపించిందంటే పైపాటుగా 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి జింకును స్ప్రే చేసుకోవాలి. తర్వాత పొటాష్ కూడా ఖచ్చితంగా మొదటి దశలో 15-20 కిలోలు, తర్వాత అంకురం దశలో 15-20 కిలోలు పొటాష్ ఎరువుని వేసుకోవాలి. తర్వాత పిచికారీ మందులకు వచ్చినట్టయితే మ్యాంకోజెబ్ అనే మందును 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇంతవరకు మనము వివిధ రకాల తెగుళ్ళ గురించి, వాటి నుండి పంటను కాపాడవలసినటువంటి యాజమాన్య చర్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వరి పంట నాశించేటటువంటి వివిధ రకాల పురుగుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమైన పురుగు కాండం తులుసు పురుగు. ఈ కాండం తులుసు పురుగు సాధారణంగా నారుమడిలో పిలకలు కట్టే దశ నుంచి చిరుపట్ట దశ వరకు రావడం జరుగుతుంది. మొదట నారుమడిలో కానీ పిలకలు కట్టే దశలో కానీ పురుగు మొక్క చివర మీద గుడ్లను, సముదాయం కందిగింజే పరిమాణంలో ఉండేటువంటి గుడ్లను పెట్టి తర్వాత 1 వారం రోజుల్లో ఈ గుడ్లు పిగిలి పిల్ల పురుగులు కాండం లోపలికి ప్రవేశించడం వలన మువ్వలు చనిపోవడం, అదే వెన్ను దశలో అయితే కూడా తెల్ల కంకిలు రావడం జరుగుతుంది. ఇది సాధారణంగా ఎప్పుడైతే రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి పగటిపూట సూర్యరశ్మి 7 గంటల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయితే ఈ కాండం తులసి పురుగు ఆశించడం జరుగుతుంది. దీని నివారణ కొరకు మనము వేసవి దిక్కులు చేపట్టినట్లయితే కోశిస్త దశలో ఉన్నటువంటి ఈ పురుగును మనం నివారించవచ్చు. ఇంకా నాట్లు వేసుకునేటప్పుడు కొసలు తుంచినట్లయితే ఆ కొస భాగంలో గుడ్లు సముదాయాలు ఉంటాయి కాబట్టి వాటిని నివారించవచ్చు. తర్వాత మనకు ఎప్పుడైతే పొలంలో 5% మువ్వలు చనిపోయడం గమనించాము, లేదా 1 చదరపు మీటర్కు 1 తల్లిపురుగు కానీ గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. నివారణ మందుల కొరకు ఈ క్లోరాంట్రనిప్రోల్ అనే మందును 80 మిల్లీలీటర్లు 1 ఎకరాకి, లేకపోతే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 400 గ్రాములు 1 ఎకరాకి స్ప్రే చేసి మనం ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకొకటి ఆకుముడత పురుగు, దీన్ని నామాల తెగులని, తెల్ల తెగులు అని అంటారు. పురుగు యొక్క గొంగళి పురుగు ఆకు మీద చేరి ఆకుల అంచు భాగాన్ని కూడా చుట్టవడం వల్ల, చుట్టేసి లోపల ఉండేటటువంటి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల తెల్లగా ఏర్పడి ఎండిపోవడం జరుగుతుంది. అందుకనే దీన్ని రైతులు తెల్ల తెగులు అంటారు. ఈ తెగులు సాధారణంగా ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా పడి ఒకసారి మళ్ళా 1 వారం రోజుల తర్వాత ఎక్కువ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు, ఇంకా పొలం చుట్టూ నీటి స్థావరాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు రావడం మనం గమనించడం జరిగింది. ఈ తెగులు నివారణ కొరకు మనము పొలంలో ఒకసారి తాడు కట్టుకొని తాడుని లాగి 2-3 సార్లు లాగిన తర్వాత దానిలో ఆకుముడతలో ఉండేటటువంటి పురుగులు కిందకు పడిపోవడం జరుగుతుంది. అప్పుడు మందులైనటువంటి ఈ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 400 గ్రాములు కానీ, లేకపోతే క్లోరాంట్రనిప్రోల్ అనే మందును 80 ml కానీ పిచికారీ చేయాలి, లేకపోతే ఫ్లూబెండమైడ్ అనే మందును 20 ml పిచికారీ చేసి సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. ఇంకా సుడిదోమ, సాధారణంగా గోధుమ రంగులో ఉండేటటువంటి తల్లి పురుగు కానీ తెల్ల మచ్చల పురుగులు కానీ మొక్క మొదటి భాగాన చేరి ఈ రసాన్ని పీల్చడం వల్ల మొదట ఆకులన్నీ కూడా పసుపుగా

0: మారడం, తర్వాత క్రమేణ మనకి సుడులు సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని హాపర్ బాన్ అంటారు. దీనికి మనము నివారణ కొరకు ఖచ్చితంగా తట్టుకునే రకాలు ఉంటే వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఒక దుబ్బుకు 15 నుంచి 20 పురుగులు ఉన్నట్లయితే థయామెథాక్సం అనే మందును 50 గ్రాములు కానీ, ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ అనే కలిసిన మందును 50 గ్రాములు కానీ, లేకపోతే పైమెట్రిజిన్ అనే మందును ఎకరాక 160 ml కానీ పిచికారీ చేసుకోవాలి. అట్లా కాకుండా కోతకు 10 రోజుల ముందు అయినట్లయితే ఎక్కువగా 50 నుంచి 100 పురుగులు ఒక దుబ్బుకు గమనించినట్లయితే మనకు అటువంటి సమయంలో డైక్లోరోవాస్ అనే మందును ఎకరాకు 200 ml, దాంతోపాటు ఎథోఫిన్ ఫ్రాక్స్ అనే మందును ఎకరాకు 400 ml కలిపి పిచికారీ చేసినట్లయితే కాపాడుకోవచ్చు. ఇంకా ఈ నత్రజని ఎరువులు సిఫార్సు మాత్రమే వేసుకోవాలి. ఖచ్చితంగా పొటాష్ ఎరువును మొదట్లో వేసుకోవాలి, చివరి అంకురం దశలో ఇంకోసారి వేసుకోవాలి. కొంతమంది రైతులు పొట్టా ఎన్ను దశలో కూడా ఎక్కువగా మరలా నత్రజని ఎరువులు వేయడం జరుగుతుంది. అట్లా వేసినట్లయితే కూడా ఈ దోమ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఎప్పుడైతే పొలంలో సాలిడు మీరుడు నల్లు లాంటివంటి పురుగులు ఉన్నప్పుడు, ఇవి మిత్ర పురుగులు, ఇవి ఉన్నప్పుడు పురుగు మందులు స్ప్రే చేయకుండా ఉండాలి. తర్వాత ఉల్లికోడిని దీన్ని గొట్టము లేదా దుంప రోగం అంటారు. ఇది దీనికి సంబంధించినటువంటి పురుగు తల్లి పురుగులు 100 నుంచి 150 గుడ్లను ఆకుల అడుగు భాగాన్ని కానీ లేకపోతే కింద కాండం మీద పక్క పిలకల మీద కానీ పెట్టి ఒక 2-3 రోజుల్లో పొదగడం వల్ల పిల్ల పురుగులన్నీ లోపల అంకురం దశలోకి పోయేసి అంకురం దశలోనే ఒక కోశస్థ దశ వరకు అంకురంలోనే ఉండి తర్వాత తల్లి పురుగు బయటకు రావడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రకాల రసాయనాలను విడుదల చేయడం వల్ల అంకురం భాగము మనకు ఆకుపచ్చని గొట్టంలాగా ఉల్లికోడులాగా బయటకు రావడం జరుగుతుంది. అటువంటి పిలకకు వెన్నులు ఏర్పడవు. ఎప్పుడైతే ఈ పిలకలు కట్టే దశ తర్వాత ఈ ఉల్లికోడు సోకడం జరగదు. ఈ ఉల్లికోడు నివారణ కొరకు మనకు నారుమడిలో అయితే నారు పీకేయడానికి ఒక వారం ముందు ఈ పిప్రోనిల్ అనే గుళికను ఒక సెంటు నారుమడికి 60 గ్రాములు చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అదే నాటేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత అయితే ఎకరాకు ఒక 6.5 నుంచి 7 కిలోలు పిప్రోనిల్ అనే గుళికలను కానీ లేకపోతే 10 కిలోలు కార్బండిజం కార్బోఫిరాన్ గుళికలను కానీ ఎకరాకు వేసుకొని 25 కిలోలు ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ ఉల్లికోడు నుంచి పంటను కాపాడవచ్చు. అందువల్ల రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా ఈ సమగ్ర యాజమాన్య చర్యలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: వరిలో సమగ్ర సస్యరక్షణ వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ పి మధుసూదన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: అడ్డిక్షన్ లో ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ ఈ పథకం గురించి సాయుధ దళాల రిజర్వ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు.
1: మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు, కుటుంబాన్ని, ఆర్థిక పరిస్థితులను, చివరికి సమాజ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశం. మత్తుకు దూరంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న నషాముక్త్ భారత్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మత్తు పదార్థాలకు నో చెప్పడం మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఎస్ చెప్పడమే. ఈ నేపథ్యంలో నషాముక్త్ భారత్ లక్ష్యాలు, మత్తు పదార్థాల యొక్క దుష్ప్రభావాలు, యువతలో అవగాహన అవసరం, మత్తు నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్నటువంటి సహాయ మార్గాలపై ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. వాటి గురించి వివరించడానికి గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడు రిజర్వ్డ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ వేముల శ్రీనివాస్ గారు మన ముందున్నారు. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సార్ చెప్పండి, నషాముక్త్ భారత్ అభియాన్ అంటే
2: నషాముక్త్ భారత్ అభియాన్ అంటే మాదక ద్రవ్యాలు, మద్యము, తదితర వ్యసనాల నుంచి ప్రజల్ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైనటువంటి మరియు బాధ్యతాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది. అయితే ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలను వ్యసనాల నుంచి, తర్వాత వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నషాముక్త్ భారత్ అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటారు?
2: ఈ యొక్క నషాముక్త్ భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మాదక ద్రవ్యాల పట్ల కలిగేటువంటి శారీరక దుష్ప్రభావాలు, అట్లాగే మానసికంగా వచ్చేటువంటి దుష్ప్రభావాలు, అట్లాగే వాటి వలన వచ్చేటువంటి నష్టాలు, సామాజిక ఆర్థిక నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత వ్యసనానికి గురైన వారికి చికిత్స ఇప్పించడం, అట్లాగే పునరావాస సేవలపై సమాచారం అందించడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం అనేది ప్రధాన లక్ష్యం అండి.
1: మరి ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు అనేటువంటివి వస్తాయంటారు?
2: సార్, ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల చాలా నష్టాలు వస్తాయి. వీటి యొక్క వినియోగం వల్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేటువంటి రోగాల బారిన పడతారు. అంటే ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. అట్లాగే శారీరక, మానసిక సమస్యలతో పాటు కుటుంబ కలహాలు కానీ, తర్వాత ఆర్థిక ఇబ్బందులు కానీ, చదువులో వెనుకబడిపోవడం, ఉద్యోగంలో వెనుకబడిపోవడం, తర్వాత సామాజిక సంబంధాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి సమస్యలు బాగా ఏర్పడతాయి. తర్వాత కొన్నిసార్లు ఈ యొక్క వ్యసనం వల్ల ప్రాణాంతక పరిస్థితి కూడా దారితీస్తుంది. అంటే ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
1: మరి యువత ఈ మాదక ద్రవ్యాలకు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటారు?
2: ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడము, తర్వాత ఆకర్షితులం అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, బట్ దానిలో ఏంటంటే కొన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఒత్తిడి వల్ల, అంటే ఏం కాదు బాబు తీసుకుంటే మంచిగా ఉంటుంది, బాగుంటుంది, నువ్వు ఒకసారి ట్రై చేయి అనే టైప్ లో వీళ్ళు ఒత్తిడి ఇస్తూ ఉంటారు. తర్వాత కొందరు ఏం చేయాలంటే దాని ఏమున్నదో దీనిలో అనేటువంటి ఒక ఆసక్తి ఉంటుంది అనమాట. ఆ ఆసక్తి కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు. అట్లా తర్వాత కొందరు ఒత్తిడి చేయడం వల్ల దానికి లోబడతారు. తర్వాత కుటుంబ సమస్యల వల్ల, కొందరికి కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటి నుంచి దూరం కావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దానికి అలవాటు పడతారు. అట్లాగే ఈ యొక్క నిషాలోకి వీళ్ళు వెళ్ళడం అంటూ జరుగుతూ ఉంటాయి. తర్వాత మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు కానీ తప్పుడు ప్రచారం చేయడం వల్ల కూడా ఈ యొక్క వీటి యొక్క బారిన పడతా ఉంటారు. అట్లాగే అందుకే యువతకు సరైనటువంటి మార్గదర్శకత్వం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కుటుంబం మద్దతు ఎంతో అవసరం అవుతుంది.
1: అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ తమ పిల్లల్లో ఈ వ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను ఎలా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తే బాగుంటుందంటారు?
2: అంటే ఎప్పుడైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడతారో ఆ పిల్లల్ని గుర్తించడం సులభమే అవుతుంది. అంటే కొంచెం స్పెషల్ గా కనబడతారు అండి వీళ్ళు. ఈ యొక్క పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు అంటారు, రెగ్యులర్ గా ఉండేటట్టుగా కాకుండా ఒకేసారిగా చేంజ్ అవుతారు పిల్లలు. తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గిపోవడము, తర్వాత స్నేహితుల విషయంలో కూడా గోప్యత పాటిస్తారు అనమాట. అంటే సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏం చేస్తారనేది తెలియకుండా జాగ్రత్త పడతా ఉంటారు. పదే పదే డబ్బుల గురించి ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులను కూడా డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే మేము

0: చచ్చిపోతామని చెప్పి కూడా బెదిరిస్తూ ఉంటారు. ఇట్లాంటివి చాలా అవుతాయి. తర్వాత నిద్రలో కానీ ఆహారపు అలవాట్ల విషయంలో కానీ చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సంకేతాలను కూడా తల్లిదండ్రులు గమనించాలి. అయితే అనుమానం వచ్చినటువంటి వెంటనే నిందించొద్దు. పిల్లల్ని నిందించకుండా ప్రేమతో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అండి.
1: మరి ఇప్పటికే ఈ వ్యసనానికి గురైనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? బయటపడడం అనేటువంటి జరుగుతుందా? అది సాధ్యమేనా?
0: ఖచ్చితంగా బయటపడవచ్చు అండి. ఇది సాధ్యమైనటువంటి పనే. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్య చికిత్స, తర్వాత కౌన్సిలింగ్, కుటుంబ సహకారం, తర్వాత పునరావాసం కలిగించడం, ఇట్లాంటి యొక్క పనులు చేయడం వల్ల మనం ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క వ్యక్తి లోపల ఒక సంకల్పం ఉండాలి. నేను ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటేనే అది మెయిన్ గా పనిచేస్తుంది. అంటే మనం ఏదో బయట నుంచి ప్రెషర్ చేయడం వల్ల మారేటువంటి వ్యవహారం కాదు ఇది. ఆ యొక్క వ్యక్తిలో మంచి సంకల్పం ఉంటే అవుతుంది. తర్వాత ఇతరులు కూడా సహాయం చేయాలి. సహాయం అతను కూడా కోరుకోవాలి. నేను మారాలి అనేటువంటి ఒక ఇతరులు నాకు హెల్ప్ చేస్తే నేను మారుతా అన్నటువంటి సహాయం అతను కోరుకోవాలి. సహాయం కోరడం అనేది బలహీనత కాదు, అది మార్పు వైపుకు వేసేటువంటి మొట్టమొదటి అడుగు అన్నమాట.
1: మరి ఈ వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర ఏంటంటారు?
0: ఈ యొక్క వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర చాలా కీలకం అండి. వ్యసనానికి గురైనటువంటి వ్యక్తిని అవమానించడం గానీ, ఒంటరిగా వదిలేయడం గానీ, ఒంటరిగా చేసేసి మనం నిందిస్తే ఏమైతుందంటే సమస్య మరింత జటిలమవుతుంది, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. దాన్ని మనము ప్రేమతోటి ఓర్పుతోటి మాట్లాడి అవసరమైతే వైద్య చికిత్స అందించి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత ఎవరన్నా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడము, మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళడం చేస్తే అది మనము ఒక వ్యసనం నుంచి మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము. చికిత్స పూర్తి అయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు నిరంతరం అతన్ని గమనిస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తుండాలి. అంటే మంచి మార్గం వైపు కొనడం అని అతన్ని మనం ప్రేరేపణ చేస్తూ ఉండాలండి. అట్లయితే మనం ఈ యొక్క ఈ వ్యసనం నుంచి మనము విముక్తులను చేయవచ్చు. దానిలో కుటుంబ పాత్ర చాలా ఉంటది.
1: మరి ముఖ్యంగా పిల్లల విషయంలో, యూత్ విషయంలో కనుక చూస్తే అది అతి ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు అనేటువంటి విషయంలో ఈ మాదక ద్రవ్యాల వాడకం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అంటే విద్యార్థుల నుండి యువత వరకు మాదక ద్రవ్యాలను విరివిగా వినియోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దీనికోసం, దీన్ని తగ్గించడానికి, దీన్ని అధిగమించడానికి పాఠశాలలు, కళాశాలలు ఏ విధంగా సహకరించాలంటారు?
0: పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలండి. రెగ్యులర్ గా దాని గురించి అవగాహన కల్పించాలి. క్రమం తప్పకుండా ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేస్తేనే వాళ్లకు అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటుంది, అర్థమవుతుంది కూడా. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కౌన్సిలింగ్ చేయాలి అప్పుడప్పుడు. అలాగే ఆటలు ఆడించడము, వాళ్లకు ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి సాహిత్యం అంటే సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాటిలలో మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమైతే అంటే వీళ్ళు అనవసరంగా వేస్ట్ గా ఉండేటువంటి టైంను వీటి మీద కేటాయిస్తారు. అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈ యొక్క విద్యార్థులకు ఆ యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా చక్కగా డిసిప్లిన్ గా ఉంటారండి. అట్లాగే యూత్ క్లబ్లు కానీ కొంచెం సానుకూలమైనటువంటి కార్యక్రమాలు కానీ మనము చేయడానికి మనం ప్రోత్సహించాలి. విద్యార్థుల లోపల సమస్యలను ముందుగానే గుర్తించి తగిన సహాయం అందిస్తే మనము పాఠశాలల్లో, తర్వాత స్కూళ్లలో చేసిన వాళ్ళం అవుతామండి.
1: ఈ మాదక ద్రవ్యాల నివారణలో సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు?
0: మెయిన్ గా సమాజం పాత్రే ఉంటుందండి. ఒక ప్రభుత్వము ఒక శాఖదే కాదు ఇది బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే యువజన సంఘాలు గాని, స్థానిక సంస్థలు గాని, తర్వాత పోలీస్ శాఖ, మీడియా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేది జరుగుతుంది. ఎవరో ఒక్కరు చేస్తే కాదండి. పోలీస్ శాఖనే వచ్చేసి ఈ పట్టుకోవాలి, మాదక ద్రవ్యాలను లోపల పెట్టాలి, మాదక ద్రవ్యాలను వాడుతున్న వాళ్ళని లోపలేయాలి, అమ్మే వాళ్ళని లోపలేయాలని కాదు. ప్రతి ఒక్కరు, అంటే ఒకవేళ ఒక టీచర్కు కనుక ఇట్లాంటి విషయం తెలిసింది అకోండి, అతను ఏం చేయాలి? ఇమీడియట్ 112కు ఫోన్ చేయాలి. ఇప్పుడు మాది వరంగల్ కమిషనరేట్ ఉంది, ఆ వరంగల్ కమిషనరేట్ గారికి, అంటే పోలీస్ శాఖలో 112కు చేస్తే అది డైరెక్ట్ గా సిపి మేడం గారికి వెళ్తుంది. మేడం గారు ఇట్లాంటి విషయాలలో చాలా ముందున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.
1: రేడియో ద్వారా ప్రజలకు, నేటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటారు?
0: ఈ యొక్క అక్రమ రవాణా చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మత్తు

0: పదార్థాలను డైరెక్ట్ గా ఇంజెక్షన్ లో లేకుంటే టాబ్లెట్ లో లేకుంటే ఏదో వినియోగించేటువంటి ఏదో అనుకుంటాము. బట్ అవి చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలకు అలవాటు చేసే అవకాశం ఉంది. తర్వాత స్కూళ్ళ పక్కనే ఉంటాయి, ఏది పాన్ షాపులు, తర్వాత గుట్కాలు అమ్ముతూ ఉంటారు, సిగరెట్లు అమ్ముతూ ఉంటారు. అవి స్కూల్ దగ్గరనే ఉండడం వల్ల ఏమైతుంది అంటే పిల్లలకు అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు ఏదో ఒకటి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా అలవాటు చేయడానికి ఒక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ లో ఏముంటది అంటే లైట్ గా అలవాటు అయ్యేటువంటి ఒక డ్రగ్ కలిపి ఉంటది అనమాట. అది తినడం వల్ల ఏమైతే అంటే ప్రతిసారి అక్కడికి వచ్చి చాక్లెట్ కొనుక్కోవడం అంటూ చేస్తారు. దాని వల్ల ఏం చేస్తారంటే పిల్లలు తల్లిదండ్రుల్ని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి నేను అదే చాక్లెట్ తింటాను అనే అలవాటుగా మారుతుంది. మారడం వల్ల ఏమైతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మత్తు పదార్థాల వినియోగం అనేది జరుగుతూ ఉంటది. ఇట్లా మత్తు పదార్థాలు ఈ విధంగా పిల్లలకు చేరుతూ ఉంటాయి. వాటిని నివారించడానికి మనము ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనము 112 ఫోన్ చేసి మనం తెలియపరచాలి, అందరి సహాయం కోరాలి. మాదక ద్రవ్యాలు అనేటి సమస్యలకు పరిష్కారం కానే కావండి, అవే మరిన్ని సమస్యలకు కారణమైతే. ముఖ్యంగా యువత తమ యొక్క శక్తిని విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కోసం, ఉపాధి మరియు సృజనాత్మక కోసం, ఆ యొక్క కార్యక్రమాల కోసం వాళ్ళ యొక్క శక్తిని మళ్లించాలి తప్ప వ్యసనానికి బలి కాకూడదు. వ్యసనానికి నో చెప్పాలి, ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి మనం ఎస్ చెప్పాలి. ఈ యొక్క నశాముక్త్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలండి. వ్యసనం ఉన్నటువంటి వ్యక్తిని దూరం చేయడం కాదు, వ్యసనం నుంచి బయటపడేందుకు మనం చేయితనివ్వాలి. మనందరి బాధ్యత, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం నశాముక్త్ భారత్ నిర్మాణానికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దామండి.
1: మరి ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం ఒక వ్యక్తి సమస్య కాదు, అది మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య. మత్తులో చిక్కుకున్న వారికి అవగాహన కల్పించి అవసరమైనటువంటి సహాయం అందించడం కూడా మనందరి బాధ్యత. మత్తుకు దూరం, ఆరోగ్యానికి చేరువ, నశా ముక్తు భారత్ మనందరి బాధ్యత. ఆరోగ్యవంతమైనటువంటి యువత, బలమైన కుటుంబాలు, మత్తు రహిత సమాజం, ఇదే మన లక్ష్యం. నశాముక్తు భారత్ కోసం అందరూ కూడా కలిసి అడుగులు వేయాలని తమ యొక్క అభిప్రాయాలు చెప్పినందుకు గాను వారికి ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు నశాముక్తు భారత్ అభియాన్ ఈ విషయమై సాయుధ దళాల రిజర్వ్డ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖ

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం. యువవాణి.

నాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం క్రీడావలోకనం శీర్షికన వివిధ క్రీడా విశేషాలు వింటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం. గ్రామీణ బ్యాంకుల్లో 13,706 పోస్టులు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ RRB ద్వారా 13,706 గ్రూప్ ఏ ఆఫీసర్లు Scale 1, Scale 2, Scale 3, గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఖాళీల వివరాలు: ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ 8,183 ఖాళీలు, ఆఫీసర్ Scale 1 అసిస్టెంట్ మేనేజర్ 4,256 ఖాళీలు, ఆఫీసర్ Scale 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 666 ఖాళీలు, ఆఫీసర్ Scale 2 ఐటీ డిపార్ట్మెంట్ 182 ఖాళీలు, ఆఫీసర్ Scale 2 చార్టర్డ్ అకౌంటెంట్ 81 ఖాళీలు, ఆఫీసర్ Scale 2 లా 46 ఖాళీలు, ఆఫీసర్ Scale 2 ట్రెజరీ మేనేజర్ 18 ఖాళీలు, ఆఫీసర్ Scale 2 మార్కెటింగ్ ఆఫీసర్ 16 ఖాళీలు, ఆఫీసర్ Scale 2 అగ్రికల్చర్ ఆఫీసర్ 38 ఖాళీలు, ఆఫీసర్ Scale 3 సీనియర్ మేనేజర్ 220 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు డిగ్రీ లేదా సిఏ లేదా MBA కలిగి ఉండాలి. వయస్సు: ఆఫీసర్ Scale 1 అసిస్టెంట్ మేనేజర్కు 18 నుండి 30 ఏళ్ళు, ఆఫీసర్ Scale 2 మేనేజర్కు 21 నుండి 32 ఏళ్ళు, ఆఫీసర్ Scale 3 సీనియర్ మేనేజర్కు 21 నుండి 40 ఏళ్ళు, ఆఫీస్ అసిస్టెంట్లకు మల్టీపర్పస్ 18 నుండి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: SC ST దివ్యాంగులకు 175 రూపాయలు, మిగిలిన అభ్యర్థులకు 850 రూపాయలు. దరఖాస్తు దాఖలకు తుది గడువు September 21. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.ibps.in. మీరు వెబ్సైట్ చిరునామా మరొకసారి www.ibps.in. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం శీర్షికన ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ప్లీజ్ అండి.
1: సారీ.
0: ప్లీజ్ అండి.
1: సారీ యార్.
0: పెద్ద ఫోర్ రండ్రా.
1: అరే బెల్ట్ చేసామండి.
0: వెళ్ళండి.
1: అయ్యయ్యో.
2: క్రీడావలోకనం. ఈనాటి క్రీడావలోకనం శీర్షికన తెలుసుకోబోతున్న క్రీడా విశేషాల్లో లయోనెల్ మెస్సీ క్రీడాకారుడి కథ తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లోనే రేడియో శ్రోతలందరికీ నమస్కారం. మీ అభిమాన కార్యక్రమం క్రీడావలోకనంకి స్వాగతం. ఈరోజు మనం ఫుట్బాల్ ప్రపంచాన్ని వెళ్ళిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన క్రీడాకారుడి గురించి తెలుసుకుందాం. అతనే ది వన్ అండ్ ఓన్లీ లయోనెల్ మెస్సీ. అర్జెంటీనాలోనే ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుండే ఫుట్బాల్ అంటే ప్రాణం. కానీ అతనికి 11 ఏళ్ల వయసులో ఒక పెద్ద సమస్య వచ్చింది. గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనే జబ్బు వలన అతని ఎదుగుదల ఆగిపోయింది. దానికి కావలసిన ఖరీదైన ట్రీట్మెంట్కు తగినంత డబ్బు అతని తండ్రి దగ్గర లేదు. స్థానిక క్లబ్లు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ ప్రతిభ ఎక్కడ ఉన్నా దాగి ఉండదు కదా. మెస్సీ ఆటను చూసిన స్పెయిన్కు చెందిన ప్రఖ్యాత బార్సిలోనా క్లబ్ ముగ్ధులైంది. అతని వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని చెప్పి స్పెయిన్ దేశం మెస్సీని పిలిపించుకుంది. అలాగ కేవలం ఒక టిష్యూ పేపర్పై మెస్సీతో మొదటి కాంట్రాక్ట్ సంతకం చేయించుకున్నారు తెలుసా. అది మొదలు మెస్సీ తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిందే లేదు. బార్సిలోనా క్లబ్ తరపున ఆడుతూ వందలాది గోల్స్ చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్బాల్ ఆటగాడికిచ్చే బ్యాలన్ డి ఓర్ అవార్డును రికార్డ్ స్థాయిలో 8 సార్లు గెలుచుకున్నారు. అందుకే అతన్ని గోట్ అని పిలుస్తారు, అనగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని. కానీ మెస్సీ జీవితంలో ఒకే ఒక్క వెలితి ఉండేది, తన సొంత దేశం అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించలేకపోయాననే బాధ అతన్ని ఎప్పుడూ వెంటాడేది. ఎన్నో విమర్శలు, ఎన్నో అవమానాలు, ఒకనొక దశలో విరక్తి చెంది రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ దేశం కోసం మళ్లీ తిరిగొచ్చాడు. చివరకు 2022 ఫిఫా వరల్డ్ కప్లో ఒక అద్భుతం జరిగింది. మెస్సీ తన అద్వితీయమైన ఆటతీరుతో అర్జెంటీనాను ప్రపంచ విజేతగా నిలిపారు. కోట్లాది మంది అభిమానుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపారు. ఎత్తు తక్కువైనా, సమస్యలు ఎదురైనా పట్టుదల ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని మెస్సీ నిరూపించారు. శ్రోతలు, మెస్సీ జీవితం మనకు నేర్పేది ఒకటే, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మీ

మాత్రం వదలకండి. 13 ఏళ్ల వయసులో తన తండ్రితో కలిసి స్పెయిన్ వెళ్లిన మెస్సీ బార్సిలోనా యూత్ అకాడమీ లామాసియాలో చేరారు. తన జబ్బుని ఓడిస్తూ ట్రైనింగ్లో చెమటోడుస్తూ కేవలం 17 ఏళ్ల వయసులోనే బార్సిలోనా మెయిన్ టీమ్ తరఫున అఫీషియల్ డెబ్యూ చేశారు. ఇక అక్కడి నుండి మెస్సీ శకం మొదలైంది. బార్సిలోనా క్లబ్ తరఫున మెస్సీ నమ్మశక్యం కానీ రికార్డులెన్నో సృష్టించాడు. మొత్తం 207 మ్యాచ్లు ఆడి ఏకంగా 125 గోల్స్ చేశారు. 21 ఏళ్లపాటు ఫుట్బాల్ చరిత్రలో నిలిచిపోయిన మెస్సీ 6 ప్రపంచ కప్పులు ఆడారు. కాగా 2022 ఖతార్లో జరిగిన టోర్నమెంట్లో అర్జెంటీనా టీంను ఫైనల్లో నిలిపారు. 2005లో మొదలైన మెస్సీ ప్రయాణం దాదాపు 2 దశాబ్దాల పాటు ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏలిన ఈ 39 ఏళ్ల క్రీడాకారుడు 2026 జూన్ 21న మొదటిగా రిటైర్మెంట్ లెటర్ను ప్రకటించారు. కానీ ఆయన తండ్రి యొక్క అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆగస్టులో ఫుట్బాల్ క్రీడకు వీడ్కోలు పలికారు. స్ఫూర్తిదాయకమైన అతని జీవితం 0 నుండి మొదలై ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసించేంతగా ఎదిగింది. ఇది ఫుట్బాల్ లెజెండ్ లయోనెల్ మెస్సీ కథ.

0: నీవే.
1: గిలిగింతలు పెట్టే కొత్త పాటలైనా,
2: చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, ఫట్టమని పేలిందనా గుండె కల్లాసే,
1: మీ మనసు దోచుకున్న మధుర గీతికలను వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ పేరు, ఊరు, మీరు కోరుకునే పాట, ఇంకా సినిమా వివరాలను ఒక పోస్ట్ కార్డుపై రాసి గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, మార్కాపురం, పిన్కోడ్ 523316 అడ్రస్కు వెంటనే రాయండి. గీతమాలిక ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz.
3: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ మహారాష్ట్రలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వార్తల వివరాలు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మాదక ద్రవ్య వ్యతిరేక

0: పోరాటానికి యువత కట్టుబడి ఉండాలని కోరారు. ఒక విద్యా సంస్థ విలువ ర్యాంకులను పొందడంలోనే కాక సమాజాన్ని మార్చే సామర్థ్యంలో కూడా ఉంటుందన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత వినూత్నంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. విద్య, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాలలో మానవ వనరుల అభివృద్ధికి గౌహటి విశ్వవిద్యాలయం చేసిన కృషిని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. గుజరాత్లోని వడోదర్లో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 9,700 కోట్ల రూపాయలకు పైగా విలువైన 3 రైల్వే ప్రాజెక్టులకు, సుమారు 1780 కోట్ల రూపాయల విలువైన 3 జాతీయ రహదారి ప్రాజెక్టులకు, 2,600 కోట్ల రూపాయల విలువైన గుజరాత్లోని ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. అలాగే న్యూ సనంద్ నార్త్, న్యూ మకర్పురా, న్యూ ఉంబర్గావ్, ముంబైలోని న్యూ జేఎన్పిటి నుండి సరుకు రవాణా రైలు సర్వీసులను, వడోదర టాండా రోడ్ మధ్య కొత్త రైలు సర్వీసును ప్రారంభిస్తారు. అలాగే ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026ను ప్రారంభించి సభనుద్దేశించి ప్రసంగిస్తారు. భారత లక్సెంబర్గ్ల మధ్య విశ్వసనీయ సంబంధం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. 3 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్న లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి విదేశీ వాణిజ్య శాఖల మంత్రి జేవియర్ బెతెల్తో జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, బెతెల్ పర్యటన భారత లక్సెంబర్గ్ల మధ్య బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని, వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం ఈ సంబంధానికి కీలకంగా ఉన్నాయని చెప్పారు. అంతరిక్షం, డిజిటల్, గ్రీన్ టెక్నాలజీలలో కూడా ఇరుపక్షాలు సహకారం కోసం ఎదురు చూస్తున్నాయన్న ఆయన, కోవిడ్ మహమ్మారి తర్వాత భారత లక్సెంబర్గ్ల మధ్య సహకారం మరింత పెరిగిందని పేర్కొంటూ,
1: In terms of relationship, I think trade, investment, financial cooperation, that's at the heart of it. But beyond that, today we are looking at space, digital, green technologies. We are interested in health. During COVID, we actually had a very, very important collaboration, which I'm glad to see has since grown even more. It is a relationship where we've done a lot, where we have the confidence in being able to do even more. And particularly, I think in terms of supply chain resilience,
0: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వాల చురుకైన భాగస్వామ్యం మద్దతు అవసరమని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యతా క్రమంలో 300 కేవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ను అభివృద్ధి చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కేవీకేల పరివర్తనకు బలమైన కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల సమర్థవంతమైన అమలు అత్యంత ఆవశ్యకమని ఉద్ఘాటించారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ ఎంటీసీఆర్లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారతదేశ వైద్య పర్యాటక రంగం ఆర్థిక వృద్ధిని సాధించడం, ఉపాధిని కల్పించడంతో పాటు అంతర్జాతీయ సద్భావనను సంపాదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంజీవని 2026 హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అందించడంలో దేశం ఒక ఉన్నత నాణ్యతా ప్రమాణాన్ని నెలకొల్పాలన్నారు. అతిథి దేవోభవ అనే సాంప్రదాయ స్ఫూర్తిని పాటిస్తూ ఉన్నత ప్రమాణాలు, నైతిక విలువలతో వ్యవహరించాలని ఉద్ఘాటించారు. గతేడేళ్లలో 35 లక్షల మంది రోగులు భారత ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రయోజనం పొందారన్న ఆయన, ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా అంతర్జాతీయ రోగులకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ లాభాపేక్ష

0: భారత్ లాభాపేక్ష లేకుండా 100కు పైగా దేశాలకు మందులను వైద్య పరికరాలను అందించిందని పీయూష్ గోయల్ తెలియజేస్తూ,
1: This third edition of Sanjeevani is bringing to the fore the potential contribution that we would like to make to serve the country, to serve the world. We will not compromise on healthcare to the people of India, in which we are ensuring that our people get quality healthcare, timely healthcare. Ayushman Bharat ensures all the poor people in the country, their families don't have to worry. If anybody falls sick, the government pays for their health.
0: రానున్న బ్రిక్స్ సదస్సు 2026 సందర్భంగా సన్నద్ధతను సమీక్షించేందుకు, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఈరోజు ఒక అంతరాష్ట్ర సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. తూర్పు రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిలింద్ మహాదేవ్ ఢూమ్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సదస్సు సమయంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందన, సరిహద్దు నిఘా, రాకపోకల నిర్వహణ కోసం రాష్ట్రాలు, జిల్లాల మధ్య సమన్వయం సజావుగా ఉండేలా చూడటం మొదలైన అంశాలపై దృష్టి సారించిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం లేదా భద్రతా సమాచారం అందినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండి తక్షణ చర్యలు తీసుకునేలా తమ సిబ్బందికి సూచించాలని, సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించామని పోలీసులు వెల్లడించారు. తూర్పు పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు దేశ రవాణా లాజిస్టిక్స్ రంగానికి వెన్నుముక్కగా నిలుస్తాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈరోజు కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ మెగా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారని తెలిపారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ, సూరత్ భిలిమోరా విభాగాన్ని వచ్చే ఏడాదిలోగా కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వాపి నుండి సూరత్ వరకు విస్తరించి ఉన్న సివిల్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. బుల్లెట్ రైల్ కోచ్ల ఉత్పత్తి వేగంగా జరుగుతోందని, తొలి టెస్ట్ కోచ్ ఇప్పటికే సిద్ధమైందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: బుల్లెట్ ట్రైన్ కా ప్రోగ్రెస్ బహుత్ అచ్చా హై. బుల్లెట్ ట్రైన్ మే జో అగ్లే సాల్ కే లియే టార్గెట్ రఖా హై, సూరత్ సే బిలిమోరా పహలా సెక్షన్ షాయద్ ఉస్సే జ్యాదా హీ హోగా. లగ్తా హై కి వాపీ సే సూరత్ తక్ కా కంప్లీట్ హోనే కో ఆయా హై. ఇస్ ఆనే వాలే దిసంబర్ మే సివిల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ హో జాయేగా ఔర్ ట్రైన్ కా మ్యానుఫ్యాక్చరింగ్ భీ బహుత్ తేజీ సే చల్ రహా హై. బల్కి పర్సో మేనే రివ్యూ జబ్ కియా థా తో ట్రైన్ కా కంప్లీట్ జో ఫస్ట్ కోచ్ జిస్కి టెస్టింగ్ హోగీ వో టెస్టింగ్ వాలా కోచ్ ఆల్రెడీ బన్ గయా హై ఔర్ బహుత్ అచ్చీ ప్రోగ్రెస్ హై. అగ్లే సాల్ ఆప్ సబ్
0: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23న మొదటి ఆయుర్వేద దినోత్సవాన్ని నాగ్పూర్లో నిర్వహిస్తామని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేదంపై ఆధారాలతో కూడిన సమాచారం దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరాలన్నారు. భారతదేశ ప్రాచీన విజ్ఞాన వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు అనుగుణంగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్లడానికి ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం ఒక కీలక స్తంభంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్, మహారాష్ట్రలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందు చూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. వినబోతున్న మొదటి చిత్రగీతం అమ్మాయి బాగుంది చిత్రం నుండి మధు బాలకృష్ణ గానం చేసిన సాహితీ గీతం వింటారు. సంగీతం అందించారు MM శ్రీలేఖ.

కందికొండ గీత సాహిత్యానికి చక్రి సంగీతం అందించగా సుధా పాడిన పాట వింటారు. చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచనకు కోటి సంగీతం అందించగా మనో మురళి హని ఆలపించిన పాట వింటారు. చిత్రం హిట్లర్.

0: చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న చిత్రగీతం సంపంగి చిత్రం నుండి ఘంటాడి కృష్ణ ఘటికాచలం పరికొప్పాల యాదగిరి పాడిన పాట వింటారు. సంగీతం అందించారు ఘంటాడి కృష్ణ, గీత సాహిత్యం వరికొప్పాల యాదగిరి.
1: జగదంబ సెంటర్ పక్క వీధిలో సరోజ ఇంటర్మీడియట్ 3 సార్లు తప్పి ఖాళీగా ఉంది
2: రామావా. రామకృష్ణ బీచ్ ఎదురు సందులో జుంకీల అనుపమ డిగ్రీ డుంకీ కొట్టి మన కోసమే ఎదురు చూస్తుంది రా బావా.
1: బావా నక్ర నక్క చెల్లెళ్ళరు వెధవా.
3: సీతమ్మ ధారలో షర్మిల ఊర్మిల ప్రమీల ఇంటర్ డిగ్రీ ఎంసీఏ.
1: నీకు ఎంసీఏ సీన్ లేదు నాయన.
3: అగ్రహారంలో అమలా, గాజువాకలో గంగా, కాకాని వీధిలో కమల, ఇలా లిస్టు చెబుతూ

0: లుకులిచ్చి లుకులిచ్చి అందరినీ ఆశపెట్టి అందరినీ రెచ్చగొట్టి
1: టెన్షన్ పెట్టుకుని జరిగింది ఎంతో చెప్పరా.
2: ఆ పాల్వోషకో పరగాడుతో లేచిపోయింది రమావో వారిని.

ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

పాటకు వేళాయిర కార్యక్రమంలో హృదయాంజలి చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన మానసు వీణ అనే పాటని ప్రసారం చేయగలరు అంటూ వాట్సాప్ ద్వారా కోరుతున్న శ్రోతలు అంబటి నరసింహారెడ్డి, లావణ్య, రిషికేష్ రెడ్డి, తితిక్షారెడ్డి వారి సందేశాన్ని పంపారు నంద్యాల జిల్లా పొన్నాపురం కాలనీ నుండి. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

ఖైదీ కాళిదాసు సినిమాలో ఎవరీ చక్కనివాడు ఎంతకు చిక్కనివాడు ఈ పాటని ప్రసారం చేయమంటూ వాట్సాప్ సందేశాన్ని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు. వారి కోరిక మేరకి వారికి నచ్చిన పాట.

కలెక్టర్ గారు చిత్రం నుండి ఎంత మంచివాడవయ్యా చందమామ పాటని ప్రసారం చేయమంటూ ఈ వాట్సాప్ సందేశాన్ని భువనగిరి జిల్లా యాదాద్రి భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు కోరుతున్నారు. తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన పాట.

శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో ఎన్నాళ్ళని నా కన్నులు కాయక పాట తప్పకుండా వినిపించమంటూ అద్దెంకి కామేశ్వరి కోరుతున్నారు. ఇంకా శ్రీ తులసి వారి వాట్సాప్ సందేశాన్ని పంపిస్తున్నారు. విశ్వేశ్వర అగ్రహారం అమలాపురం నుండి తప్పకుండానని మీకోసం.

ప్రియమైన మార్కాపురం ఆకాశవాణి కేంద్రం వారికి నమస్కారాలంటూ తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 7 ఇవాళ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ పాలువాయి భానుమతి గారి జయంతి. అలాగే ఈరోజే ప్రముఖ దర్శకులు భానుమతి గారి శ్రీవారి అయినటువంటి పాలువాయి సాంబశివ రామకృష్ణారావు గారి వర్ధంతి కూడా. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని భార్యాభర్తలు ఇరువురికి నివాళిగా వివాహ బంధం చిత్రంలో నీటిలోన నింగిలోన అనే పాట వినిపించగలరు అంటూ ఈ వాట్సాప్ సందేశాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి పంపిన శ్రోతలు బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

మీరు ఇంతవరకు వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కోరు పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి పాటకు వేళాయరా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రీ మెల్లటి నారాయణ శర్మ గారి గాత్ర కచేరి వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గాత్ర కచేరీ వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్ వాద్యం, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగ వాద్యం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి ఈవసుధ సహానా రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంభో మహాదేవ పంతువరాళి రాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గానం వింటున్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చేసినదెల్ల మరచితివో తోడిరాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన.

మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గాత్ర కచేరీ విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.